ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు వింటారు.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డేను మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మనలో కొందరు కుడి చేతితో పనులు చేస్తారు, మరికొందరు ఎడమ చేతితో పనులు చేయడం చాలా సహజంగా చేస్తుంటారు. రాయడం, తినడం, బంతి ఆడడం, పెయింటింగ్ వేయడం, ఇలా రోజువారీ పనుల్లో ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగించే వారిని సాధారణంగా ఎడమ చేతి వాటం ఉన్నవారు అని అంటారు. ప్రతి సంవత్సరం 13వ తేదీన ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవం జరుపుకుంటారు. ఎడమ చేతి వాటం ఉన్నవారి ప్రత్యేకతను గుర్తించడం, వారిపై ఉన్న అపోహలను తొలగించడం, వారి సమస్యలపై అవగాహన కల్పించడం ఈ రోజుకున్న ముఖ్య ఉద్దేశం. మనకు ఇది చిన్న విషయం అనిపించినప్పటికీ ఎడమ చేతి వాటం ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకు, స్కూల్లో ఉండే కొన్ని డెస్కులు, కత్తెరలు, కొన్ని రకాల పరికరాలు కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు. దీనితో ఎడమ చేతితో పనిచేసే వారికి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఎడమ చేతితో పనిచేయడం ఏ విధంగానూ లోపం కాదు, అది ఒక సహజమైన వ్యక్తిగత లక్షణం మాత్రమే. ఒకరు కుడి చేతితో రాస్తారు, మరొకరు ఎడమ చేతితో రాస్తారు, అంతే తప్ప ఎవరి ప్రతిభలోనూ తేడా ఉండదు. మన చరిత్రలో, క్రీడల్లో, కళల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎడమ చేతి వాటం ఉన్న ఎంతో మంది తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా క్రీడల్లో ఎడమ చేతి వాటం ఉన్న ఆటగాళ్లను ప్రత్యర్థులు కూడా ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ఆట తీరు కొంత భిన్నంగా ఉండొచ్చు. క్రికెట్ క్రీడలో ఎడమ కుడి చేతి వాటం ఉన్న ఆటగాళ్లు ఒకేసారి గ్రౌండ్లో దిగితే వారికి బౌలింగ్ చేయడం కొంత కష్టంగా ఉంటుంది. ఇది బ్యాటింగ్ జట్టుకు ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఎక్కువ. అందుకే చిన్నపిల్లల్లో ఎవరైనా ఎడమ చేతితో రాస్తుంటే కుడి చేతితో రాయాలి అని బలవంతం చేయడం కంటే వారు సౌకర్యంగా ఏ చేతితో రాస్తే ఆ చేతితోనే రాయనివ్వడం చాలా మంచిది. పిల్లల యొక్క సహజమైన అలవాట్లను గౌరవిస్తే వాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. నిజానికి మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. కొందరు కుడి చేతితో బాగా రాస్తారు, ఇంకొందరు ఎడమ చేతితో అద్భుతంగా రాస్తారు. ఒకరు వేగంగా పరిగెత్తుతారు, మరొకరు అందంగా చిత్రాలు వేస్తారు. మనలో ఉన్న ప్రత్యేకతే మన బలం. ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవం మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. భిన్నంగా ఉండటం తప్పు కాదు, ఆ భిన్నత్వాన్ని గౌరవించడం మన బాధ్యత. ఎడమ చేతితో రాసినా కుడి చేతితో రాసినా మనిషి గొప్పతనం చేతిలో కాదు, అతని ఆలోచనలో, ప్రతిభలో, వ్యక్తిత్వంలో ఉంటుంది. భిన్నమైన చేతి వాటం ఉండొచ్చు, కానీ ఇద్దరిలో ప్రతిభ ఒక్కటే. ఇదే ఈరోజు మనకు చెప్పే అందమైన సందేశం.

మీరు ఇంతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: శ్రోతలు ఇప్పటి వరకు అర్చనా కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు.
1: ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియంకృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుచేకో లక్ష్మ్యాం నిరభిభవ సారాం పరకథా సతాం కేనోదిష్టం విషమ అసిధారావ్రతమిదం. కత్తి మీద సాములాంటిది అంటాడు. అసిధారావ్రతం అంటే పదునైన కత్తి మీద కాలు తెగకుండా నడవడం ఎట్లాంటిదో మనిషి జీవించడకు కొన్ని నియమాలు అటువంటివి అని చెప్పి అసిధారావ్రతం అనేటటువంటి భావంలో చెప్పాడు ఈ యొక్క సుభాషితం. ప్రధానం ప్రచ్ఛన్నం అంటే నువ్వు ఎవరికైనా దానం చేస్తే దాన్ని రహస్యంగా ఉంచుకో, అంటే నేను ఇది చేశాను అది చేశాను అని ప్రచారం చేసుకోవద్దు, నువ్వు చేసిన దానం గుప్తదానంగానే ఉండాలి. గృహం ఉపగతే సంభ్రమ విధి, నీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో వారిని ఆదరంగా ఆహ్వానించు. శత్రువు అయినా సరే తన గడప తొక్కినప్పుడు ఆదరంగా స్వాగతించడం అనేటటువంటిది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. అలాగే ప్రియంకృత్వా మౌనం, తాను చేసిన మంచిని చెప్పుకొనవద్దు. ప్రియంకృత్వా మౌనం, నీ యొక్క చేసిన పనిని నేను ఆ పని చేశాను ఈ పని చేశానని ఎక్కడా నీకై నువ్వు ప్రచారం చేసుకోవద్దు, మౌనంగా ఉండు. సదసి కథనం చాప్యుపకృతేహే, నీకెవరైనా గనక ఉపకారం చేసి ఉంటే సభలో దాన్ని గొప్పగా ప్రచారం చేయి. పలాని ఆయన నాకు ఇంత సహాయం చేశాడు, ఆయన వల్ల నేను ఇంత దూరం వచ్చాను, ఈ స్థితిలో ఉన్నానని దాన్ని నువ్వు బాగా ప్రకటించు. అంటే నీకు ఇతరులు చేసిన ఉపకారాన్ని ప్రకటించు. అనుచేకో లక్ష్మ్యాం సంపద, సంపదలు వచ్చినప్పుడు గర్వం లేకుండా ఉండు. నిరభిభవ సార పరకథ, ఇతరులను నిందించుట ఎందు నువ్వు ఇష్టపడవద్దు. ఎందుకంటే కొంతమందికి అదే పనిగా పక్కన వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. పక్కన వాళ్ళని మన నోటితో మనం వాళ్ళ పాపాలు తొలగించినట్టు, వాళ్ళ గురించి నింద చేస్తూ ఉంటే వాళ్ళ పాపాలని మన నాలుకతో మనం శుభ్రం చేసినట్టు అవుతుంది. కనుక ఇతరుల ఎడల తిరస్కార భావం వద్దు, నిందలు వేయవద్దు. సతాం కేనోదిష్టం విషమ అసిధారావ్రతమిదం, ఇటువంటివన్నీ కూడా మానవుడు చేస్తే ఎట్లాంటిదంటే అసిధారావ్రతం, పదునైన కత్తి మీద పాదాలతో తెగకుండా నడిచినటువంటిది. సజ్జనులకి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ పనులు చేయమని చెప్పి సజ్జనులకు ఎవరు చెప్పరు కదా, అంటే సజ్జనుడు ఏ విధంగా ఉంటాలో సజ్జనుల యొక్క లక్షణాలు దీంట్లో వర్ణించున్నాడు. అంటే రహస్యంగా దానం చేయడం, నువ్వు చేసే పనేదైనా గుప్తంగా దానం చేయి. తన ఇంటికి వచ్చిన వారిని ప్రీతిగా ఆదరంగా స్వాగతించు. తాను చేసిన మేలును చెప్పుకోవద్దు, నీకు చేసిన మేలును సభలో గొప్పగా చెప్పుకో. సంపదలు వచ్చినప్పుడు గర్వం లేకుండా ఉండడం, ఇతరులను నిందించకుండా ఉండడం అన్నవి కత్తి వాదలముపై అంటే పదునైన కత్తిపై అంచున కాలు తెగకుండా నడచుట వంటిది. అంటే దీనినే అసిధారావ్రతం అంటారు. ఈ వ్రతం సజ్జనులకు సహజ సిద్ధమే. ఇది ఎవరు కూడా వారికి బోధిస్తే వచ్చింది కాదు అనేటటువంటిది చెప్పారు. కనుక ఈ సజ్జనుల లక్షణాలన్నీ దీంట్లో చెప్పారు. గుప్తదానం చేయడం, ఇచ్చిన ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, తాను చేసిన మేలు చెప్పుకోకుండా ఉండడం, తనకు చేసిన మేలును బహిరంగపరచడం, గొప్పగా తనకు చేసిన చిన్న సహాయం పొందిన వారి గురించి గొప్పగా చెప్తే ఇంకొకసారి నీ మీద మంచి పెరుగుతుంది. అలాగే సంపదలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఉండడం, ఇతరులని ఎప్పుడు కూడా దూషించకుండా ఉండడం అనేటటువంటి ఈ లక్షణాలని మనం గనక నిత్యం ఆచరణలో పెడితే మనిషి మనిషిగా మారుతాడనడానికి చక్కటి నిదర్శనం. సజ్జనులతో స్నేహం చేయాలి, సజ్జనులు చెప్పిన మాట వినాలి. సజ్జన మైత్రి స్నేహం అనేటటువంటిది మనిషి మనుగడకి బాగా ఉపయుక్తం అవుతాయి. కాబట్టి సుభాషితాల్ని అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి, ఆచరించండి. తద్వారా మీ యొక్క మూర్తిమత్వం అభివృద్ధిని సాధించండి.
0: మీరు ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.

బొప్పాయి సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకోలేదు. బొప్పాయి పంటకు నీరు నిలవని సారవంతమైన ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలమైనవి. నేలలో ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు ఆమ్ల భూములు ఈ పంటకు పనికిరావు. బొప్పాయిలో అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు అంటే ఏక లింగాశ్రయ జాతి. అదే విధంగా ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ద్విలింగాశ్రయ జాతి ముఖ్యమైనవి. వాషింగ్టన్ కో 1, కో 2, కో 4, కో 5, కో 6, పూసా డ్వార్ఫ్, పూసా జైంట్, పూసా ననా, హనీడ్యూ రకాలు ఏక లింగాశ్రయ జాతికి చెందినవి. కూర్గన్యూ, సోలో, కో 3, కో 7, పూసా మెజెస్టీ, పూసా డెలిషియస్, తైవాన్ రెడ్ లేడీ, సన్ రైజ్ పోలో, సూర్య, ఆర్క ప్రభాత్ రకాలు ద్విలింగాశ్రయ జాతికి చెందినవిగా చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ పండ్లు పెద్దవిగా అండాకారంలో తక్కువ గింజలతో తీయటి గుజ్జును కలిగి ఉంటాయి. ఆకు తొడిమ కాండపు కణుపుల మధ్య నీలిరంగులోను, పూలు ముదురు పసుపు పచ్చగాను ఉంటాయి. సోలో రకానికి చెందినవైతే పండ్లు చిన్నవిగా ఎక్కువ పలకలు కలిగి గుజ్జు నారింజ రంగులో ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కో 1 రకమైతే పండ్లు మధ్యస్థంగా గోళాకారంలో ఉండి నారింజ పసుపు రంగు గుజ్జును కలిగి ఉంటాయి. కో 2 రకమైతే పపేయన్ తీయుటకు అనువైనవి. పండ్లు పెద్దవిగాను ముదిరిన తర్వాత లేత పచ్చ రంగును కలిగి ఉంటాయి. వీటి గుజ్జు మెత్తగాను రసభరితమై తీయగా ఉంటుంది. కో 3 ఈ రకమైతే పండ్లు మధ్యస్థంగా ఉండి ఎరుపు రంగు కలిగిన రుచికరమైన గుజ్జుతో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కో 4 అయితే ఆకు తొడిమ చెట్ల కణుపులు ఉదారంగులో ఉంటాయి. పండ్లు మధ్యస్థ లావు గోళాకారంలో గుజ్జు పసుపు ఊదారంగు కలయికతో ఉంటుంది. కో 5 అయితే వాషింగ్టన్ నుండి ఎంపికైన రకమిది, పపైన్ కు అనువైంది. కో 6 పూసా మెజెస్టీ నుండి ఎంపికైన పొట్టి రకమిది, పండ్లు పెద్దవిగా ఉంటాయి. కో 7 ఇవి పండ్లు కోలాగా ఉండి గుజ్జు ఎరుపు రంగుతో ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. పూసా డెలీషియస్ అయితే పండ్లు సువాసన కలిగి నారింజ రంగు గుజ్జుతో మధ్యస్థంగా ఉంటాయి. పూసా మెజెస్టీ పండ్లు గోళాకారపు మధ్యస్థ సైజును కలిగి ఉంటాయి. కండ గట్టిగాను చాలా కాలం నిల్వ ఉంటుంది. పూసా జైంట్ అయితే పండ్లు ఆకర్షణీయంగా పెద్దగా దృఢంగా ఉండి గాలి వానలకు కొద్ది వరకు తట్టుకుంటాయి. ఈ కాయలు వంటకు కూడా ఉపయోగిస్తారు. పూసా డ్వార్ఫ్ అయితే ఇది చూడడానికి పొట్టి రకం. పండ్లు మధ్యస్థంగా అండాకారంలో ఉంటాయి. పెరటి తోటల్లో ఈ రకం వేసుకోవచ్చు. రెడ్ లేడీ 786 ఇది తైవాన్ హైబ్రిడ్ రకము. పండ్లు ఆకర్షణీయంగా పెద్దవిగా ఉండి నారింజ రంగు కలిగిన గుజ్జుతో తీయగా చాలా కాలం నిల్వ ఉంటాయి. అలాగే ఎక్కువ దిగుబడిని కూడా ఇస్తాయి. దూర ప్రాంతాల రవాణాకు అనువైన రకమిది, తెగుళ్లను మాత్రం తట్టుకోలేదు. సన్ రైజ్ సోలో రకమైతే నారింజ రంగు గుజ్జును కలిగి మంచి రుచిగల కాయలను ఇస్తుంది. సూర్య

ఇది మంచి రుచిని కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉండే రకము. ఆర్క ప్రభాత్ అయితే పండు బరువు 1.2 కిలోల వరకు ఉండి గుజ్జు నారింజ రంగులో తీయగా ఉంటుంది. కాయలు 10 నుంచి 12 రోజుల వరకు నిల్వ ఉంటాయి. విత్తనం ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. పండు నుంచి తీసి ఆరబెట్టిన విత్తనాలను 45 రోజుల్లో విత్తుకోవాలి. హైబ్రిడ్ రకాలైతే పండ్ల నుంచి తీసిన విత్తనాలను ప్రవర్ధనానికి వాడకూడదు. బొప్పాయిలో నారు పెంపకం దశ చాలా ముఖ్యమైనది. ఈ పంటకు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉండడం వలన దీనిని నారు దశ నుంచే అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకుగాను నారును రసం పీల్చే పురుగులు చొరబడలేని నైలాన్ వలలో పెంచుకోవాలి. 40 నుంచి 60 మెష్ అంటే 0.07 నుంచి 0.10 మిల్లీమీటర్ల కన్నా తక్కువ రంధ్రం గల పరిమాణం వలలను ఉపయోగించుకోవాలి. ఎకరాకు డైషియస్ రకాలకు 100 గ్రాములు మరియు గైనో డైషియస్ రకాలకు 20 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని 22.5 x 15 సెంటీమీటర్ల నుంచి 150 గేజ్ మందంగల పాలిదిన సంచుల్లో పశువుల ఎరువు ఇసుక మట్టితో నింపాలి. ఇలానే కాకుండా మట్టి వానపాముల ఎరువు మరియు వర్మిక్యులైట్లను సమపాళ్లలో కలుపుకొని ఈ మిశ్రమానికి ట్రైకోడర్మా హరిజియానం జీవ శిలీంద్ర నాశనిని కలుపుకొని నారును పెంచుకోవచ్చు. బొప్పాయి విత్తనాలను 1 సెంటీమీటర్ లోతు మించకుండా విత్తుకోవాలి. అధిక వర్షాలు నమోదయ్యే ప్రాంతాలలో పాలిదిన సంచులను ఎత్తు మడులపై అమర్చుకోవాలి. ఈశాన్య ఋతుపవనాల వలన అధికంగా వర్షపాతం నమోదయ్యే రాయలసీమ జిల్లాల్లో అక్టోబర్ నవంబర్ మాసాల్లో అధికంగా వర్షాలు పడతాయి. కాబట్టి నవంబర్ మాసంలో బొప్పాయి పంటను ఎత్తు మడులు మరియు మల్చింగ్ పద్ధతిలో నాటినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. బొప్పాయిలో విత్తనాల నిల్వ కొరకు 6 నుంచి 8% తేమ కలిగిన విత్తనాలను పాలీ అల్యూమినియం ప్యాకెట్లు 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అత్యధికంగా 18 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. నాటే విషయానికొస్తే భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్లు లోతుగా దున్నుకోవాలి. దీని వలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40 x 40 x 40 సెంటీమీటర్లు గుంతలు తీసుకోవాలి. పై మట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పైరిల్లం, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా వేసి బాగా కలిపి గుంతలు నింపుకోవాలి. అధిక వేసవిలో మరియు అధిక వర్షాలు పడే సమయాల్లో ఈ పంటను నాటకూడదు. 45 నుంచి 60 రోజుల వయసున్న 15 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలను గుంతలలో సాయంత్రం పూట మాత్రమే నాటుకోవాలి. గైనో డైషియస్ రకాలలో గుంతకు 1 మొక్క, డైషియస్ రకాలలో 3 మొక్కల చొప్పున నాటుకోవాలి. డైషియస్ రకాలలో 4 నుంచి 5వ నెలలో పూతకు వచ్చిన తర్వాత ప్రతి 26 మొక్కలకు 1 మొగ మొక్క చొప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి. బొప్పాయిలో పాల సేకరణ విషయానికొస్తే 70 నుంచి 90 రోజుల వయసున్న కాయకు పొడవున 4 వైపులా 3 మిల్లీమీటర్ల లోతు ఉండేలా పదునైన వెదురు పుల్లతో ఘాటును పెట్టాలి. ఉదయం 8 నుంచి 9 గంటల లోపు ఈ పనిని చెయ్యాలి. కొబ్బరి చిప్పల్లో గాని అల్యూమినియం లేదా గాజు పాత్రల్లో ఈ కారే పాలను సేకరించాలి. 1 కాయ నుంచి 4 రోజుల వ్యవధిలో 4 సార్లు సేకరించి లీటర్ పాలకు 0.5% పొటాషియం మెటాబైసల్ఫేట్ ను కలిపి 38 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్న ఎండలో శుభ్రంగా ఆరబెట్టాలి.

మీరిప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే అమరావతిని విజయవాడ మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన 4 వరుసల వంతెన్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రాయపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల గృహ సముదాయాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కడప బేసిన్లోని వేంపల్లె పరిసరాల్లో లిథియం గాలియం నిక్షేపాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలి విడతగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ ద్వారా ప్రభుత్వం సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లను నిర్మిస్తామని తెలిపారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటీ మద్రాసుతో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 323 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తీర ప్రాంత రక్షణ గోడకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాసు చేపట్టనుంది. తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల రూపకల్పన చేయనుంది. పాత్రికేయులు సామాజిక బాధ్యతతో వార్తా కథనాలను రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పత్రికా సమాచార కార్యాలయం పీఐబి విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రయోజన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలని, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: ప్రతి జిల్లాలో ఉన్న పాత్రికేయులకి వర్క్ షాప్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం అని తెలియజేస్తున్నాం. చాలా ముఖ్యం, మనం అందరూ కూడా ఎక్కువ తెలుసుకోవడం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్తది ఏమున్నాయి మన ఫీల్డ్లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ప్రతి ఒక్క జాబ్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఆ జాబ్లో ఉన్నటువంటి కంటెంట్.
0: అంతకుముందు పీఐబి విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రామాణిక సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి, విలేకరులకు పీఐబి

0: ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. వివిధ పథకాలు, ప్రణాళికలు, అభివృద్ది కార్యకలాపాలపై మీడియాకు విస్తృత అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలియజేస్తూ
1: మేము రిపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఈ వర్క్ చేయడం జరిగింది. సో వర్తల గవర్నమెంట్ వస్తాం వర్క్ చేస్తున్నాం, గుంటూరులో వర్క్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఇస్ట్ కమ్ ఇన్ టు ప్రెజెంట్ దిస్ వర్క్ షాప్.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, జిల్లాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో అటవీ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం 14% ఉందని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో 113 ప్రాంతాల్లో సుమారు 13 లక్షల విత్తన బంతులు చల్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్దికి అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ది కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జరిగిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पुस्तकं च प्राप्तम् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు.

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం వేల్చూరి నారాయణరావు గారి తెలుగు భాషా సేవ గురించి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు విందాం. యాత్ర సహాయకారి విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

తొమ్మిది గంటలకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం. 9:15 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మహిళా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విందాం. వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. లోక్సభలో విస్తృత సంప్రదింపుల కోసం ఉభయ సభల సభ్యులతో కూడిన జేపీసీకి ఈ బిల్లును సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుండి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల మొదటి వారపు చివరి రోజులోగా సభకు సమర్పిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. టీబీ నిర్మూలన వ్యూహంలో వినూత్నంగా కేసులను గుర్తించే పద్ధతులు, ముందస్తు రోగ నిర్ధారణ, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ టీబీ సేవల లభ్యతను, నాణ్యతను సమీక్షించాలని, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్సకు మద్దతుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక స్థిరమైన ప్రజా ఉద్యమంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలు పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, వారి పాత్ర తాలూకు కథనాలు పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ జ్ఞాన సేతు యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్లోని గ్రంథాలయాలను అనుసంధానించడానికి ఈ యాప్ను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో వీలైతే పాఠశాలల సమీపంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 63 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం 752 గ్రంథాలయాలు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. సుమారు 280,000 పుస్తకాలను కలిగి ఉన్న 4 గ్రంథాలయాలను ఈ గ్రామీణ గ్రంథాలయాలతో అనుసంధానించినట్టు తెలియజేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మరింత పెద్ద సంఖ్యలో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హోంమంత్రి చెప్పారు. కుటుంబాలు, ముఖ్యంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవాలని, పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ

0: మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్ ఎస్ఏసియు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఒప్పందాలు ఖరారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్ఏసియు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఈ ఒప్పందం భారత్ ఎస్ఏసియు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
1: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती है. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 trillion की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के बनाएंगे तब ये $30 trillion की इकोनॉमी कम से कम बन जाए.
0: बाबा फरीद यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस गत జూలైలో నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్స్ నియామక పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఉదంతంపై పంజాబ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ పరీక్షపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించిందని, పరీక్షను ముందుగా ఎందుకు ఆపలేదని, దీనిని మళ్లీ నిర్వహించాలా వద్దా అని ప్రశ్నిస్తూ కఠినమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన తెలిపారు. పేపర్ లీక్ కాలేదని, కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయని, పంజాబ్ ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు ప్రస్తుత పరిణామాలకు పొంతన లేదని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్, ఆప్ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాంగాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫైల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమారేశన్ పద్మగిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి

0: జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. ముందుగా
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో తిరంగా ర్యాలీతో వేడుకకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. బుధవారం కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో 275 అడుగుల జాతీయ జెండాతో కలెక్టరేట్ నుంచి విఆర్సీ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మరో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. దీనికి సీఎం చంద్రబాబు బుధవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఇందులో మనుబోలులో 3000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో లాజిస్టిక్ హబ్, ఇతర పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ను విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ రాష్ట హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో తిరుపతిలో ఎర్రచందనం కేసుల కోర్టు ప్రత్యేక జడ్జిగా పనిచేస్తున్న ఏ నరసింహమూర్తి నియమితులయ్యారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో 2 రోజుల నుంచి జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం ముగిశాయి. చివరి రోజు హాకీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ క్రీడల్లో పోటీలు జరిగాయి. వీటిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని ఇన్ఛార్జి జిల్లా క్రీడాభివృద్ది అధికారి ఎం పాండురంగారావు తెలియజేశారు. భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22 ప్రముఖ దేవాలయాల్లో పెంచలకోనలోని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మొదటి స్థానంలో నిలిచింది. మౌలిక వసతులు, దర్శన సౌకర్యాలు, ప్రసాదం యొక్క నాణ్యత, తాగునీటి వసతి, పారిశుద్ధ్యం తదితర అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నరెన్స్ ఆర్జీఎస్ సర్వే నిర్వహించింది. భక్తుల అభిప్రాయాల ఆధారంగా ఈ నెలలో ప్రథమ ర్యాంకు వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 15వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676767.

0: कार्यक्रमम्
1: మన భాషకి సంబంధించినంత వరకు మన దేశంలో మన భాష కోసం చేసేటటువంటి కృషి ఒకటైతే, విదేశీయులకి మన భాషలో జరిగిన కృషిని వివరిస్తున్నటువంటి కొందరు ప్రముఖులున్నారు. అటువంటి వారిలో వెంచర్ నారాయణరావు గారు ఒకరు. మన భాష పరిశోధనలకు సంబంధించి, మన భాష యొక్క ప్రక్రియల్లో వైవిధ్యాన్ని, లేకపోతే మన భాషలో జరుగుతున్నటువంటి రకరకాల సాహిత్య పరిణామాలని గురించి విదేశీయులకి, విదేశీ భాష మీద పట్టున్న వాళ్ళకి తెలియజేసేటటువంటి ఆయన రచనల గురించి వెల్చర్ నారాయణరావు గారి సన్నిహితులు పర్చూరు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు.
2: నమస్కారం.
1: నారాయణరావు గారి ద్వారా మన విదేశీయులకి మన దగ్గర ఉండే మంచి మంచి రచనలు ఏవి తెలిసాయి అంటే, ఆయన కృషి ఏమిటనేసి మీరు అనుకుంటున్నారు?
2: నారాయణరావు గారు గత 40 ఏళ్లలో, అంటే ఆయన ఇండియా 70-71 ప్రాంతంలో వదిలేశారనుకుంటాను, ఆ తరువాత చేసిన కృషిని గురించి క్లుప్తంగా 4 మాటల్లో చెప్పడం చాలా కష్టమైన పని. ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచ మ్యాప్ పైన తెలుగుని నిలబెట్టిన వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు అనుకుంటున్నాను. ఇంకొంచెం ఇదే మాట కొద్దిగా వివరంగా చెప్పాలంటే, ఏదో తమిళంలోనో లేకపోతే హిందీలోనో గొప్పగా పని జరిగిపోతుంది, తమిళ భాషాభిమానం ఎక్కువ, వాళ్ళు అన్ని జాగ్రత్త పడి అన్ని భాషల్లోకి అనువాదం చేసుకుంటున్నారు, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో. ఆ మాటకొస్తే, ఈరోజు తెలుగు సాహిత్యం అనువాద రూపంలో, ఒక అనువాదం అనేది నిజానికి ఇక్కడ తప్పు మాటేమో, ఒక అనువాదమే కాదు ఆ రచనల గొప్పతనం ఏమిటనేది విశ్లేషిస్తూ, అనువాదంతో పాటు ఒక 50 నుండి 100 పేజీల వరకు సుదీర్ఘమైన వ్యాసాలు రాసి, ఇప్పటి వరకు 19-20 పుస్తకాలు ఆయన ప్రచురించారు. అంటే పుస్తకాల షెల్ఫ్ లో ఒక అర మొత్తం నిండిపోతుంది. ఇంత గొప్ప సాహిత్యం ఇంకే భారతీయ భాషలోనూ లేదని తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత గర్వనీయమైన పని చేసి పెట్టినందుకు నారాయణరావు గారికి మనం తెలుగు వాళ్ళందరం చాలా
1: ఋణపడి
2: ఉన్నామని అనుకుంటున్నాను.
1: అంటే ఆయన ముఖ్యంగా అన్ని ప్రక్రియలకు సంబంధించి విదేశీయులకు పరిచయం చేశారు కదా. మన ప్రక్రియల్లో ముఖ్యంగా కవిత్వం అనివ్వండి, లేకపోతే ప్రాచీన సాహిత్యాన్ని కాని, ఆధునిక సాహిత్యాన్ని కాని, రెండు విధాలుగాను పరిచయం చేశారు. అవి మీరు ఎలా దాన్ని మూల్యాంకనం ఎలా చేస్తారు?
2: కొద్దిగా వెనక్కి వస్తే, నారాయణరావు గారు ఇండియాలో ఉన్న రోజుల్లో ఆయన సిద్ధాంత గ్రంథం తెలుగులో కవిత విప్లవాల స్వరూపం అందరికీ తెలిసిందే, ఇప్పటికీ ముద్రణలో ఉంది. ఎక్కువ మందికి ఏదో వెల్చేర్ నారాయణరావు అనే వ్యక్తితో ఆ పుస్తకాన్నే అనుబంధించుకుంటారు, లింక్ చేసుకుంటారు. అంటే ఆయన ఏదో ఒక సాహిత్య విమర్శకుడు, అది కూడా కేవలం ఆధునిక సాహిత్యాన్నే చూశారు. ఇలాంటి 40 ఏళ్ల క్రితం ఉన్న వ్యక్తి ఇక్కడ వాళ్లకు గుర్తున్నారు. కానీ ఆయన చేసిన, గత 40 ఏళ్లలో చేసిన పని పూర్తిగా వేరైంది. ఏదో ఒక్క 19-20వ శతాబ్దం అంటే ఆధునిక సాహిత్యమే కాదు, మొత్తం 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని, అంటే నన్నయ్య దగ్గర నుండి మొన్నటి 2005 వరకు తెలుగులో ఆధునిక కవిత్వం రాసిన అందరినీ ఆయన సమదృష్టితోనే చూసి, అన్ని సాహిత్యాలని, అన్ని ప్రక్రియల్ని, అందరి కవుల్ని, అన్ని రకాల కావ్యాలు, గ్రంథాలు ఏదైనా ఒక 1000 ఏళ్ల పాటు తెలుగులో వచ్చిన సాహిత్యం అంతటినీ ఆయన చాలా విశ్లేషణ పూర్వకంగా చూశారు. ఇక పుస్తకాల వివరాలు చెప్పుకోవాలి అంటే, ముందుగా 2 ఆంథాలజీలు వచ్చాయి. క్లాసికల్ పోయిటరీ ఆంథాలజీ అన్నది ఒకటి, దానిలోనేమో నన్నయ్య నుండి 19వ శతాబ్దం చివరి వరకు ప్రముఖ కవుల ఎక్సెప్ట్స్ అన్నమాట, అంటే కొన్ని భాగాలు తీసుకుని వాటిని అనువాదం, అనువాదాలే కాదు ఇంతకు ముందే నేను మీతో అన్నట్లు వాటి గురించి విశ్లేషణ కూడాను. అలానే ఆధునిక కవిత్వం గురించి మోడర్న్ పోయిటరీ ఆంథాలజీ ఒకటి వచ్చింది, హైబిస్కస్ అండ్ ద లేక్ అన్న పేరుతో. దానిలోనేమో 20వ శతాబ్దంలో వచ్చిన కవిత్వం, కవుల మీద విశ్లేషణ ఉంటుంది. ఇవేమో ఏదో స్థాళీపులకంగా ఒక 1000 ఏళ్ల సాహిత్యాన్ని 2 వాల్యూమ్లో చూపెట్టినవి. ఇక ఇది కాకుండాను ఆయన చేసిన పుస్తకాలు, అంటే అనువాదం ప్లస్ విశ్లేషణ పుస్తకాలు, తర్వాత చరిత్ర మీద ఆయన చరిత్రను విశ్లేషిస్తూ రాసిన మరొక 2 పుస్తకాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాహిత్యం మీద రాసిన సిద్ధాంత వ్యాసాలు, వీటిని గురించి కూడా మరలా చెప్పుకోవాల్సి ఉంది. ఈ ఆయన రాసిన వ్యాసాలన్నీ త్వరలోనే ఒక సంకలనంగా రాబోతున్నాయి.

0: ఇది ఇలా ఉంచితే ఒక్కొక్క పుస్తకం గురించి లేకపోతే ఆయన ఆలోచనల గురించి మాట్లాడుకుందాం. ఆయన మొట్టమొదటిగా తెలుగు నుండి ఆంగ్ల భాషలోకి చేసిన పుస్తకం దూర్జటి కాళహస్తీశ్వర శతకం. అది బాగా ప్రాముఖ్యత పొందింది. అప్పట్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లే ప్రెస్ వాళ్ళు వేశారు. అది ఆయన మొట్టమొదటి పుస్తకం, అంటే తెలుగుని ఇంగ్లీష్ లోకి అనువదించటం. ఆ తరువాత ఆయన చేసిన అతి గొప్ప అంటే వర్క్స్ లో ఇదొకటని నా వ్యక్తిగత అభిప్రాయం, పాల్కురికి బసవప్రాణం చేశారు సోమనాథుడిది. మనకు తెలిసిందే బసవప్రాణం చాలా కష్టమైన టెక్స్ట్ అని, దాన్ని అనువదించడమే కాదు దానికి కూడాను చాలా విశ్లేషిస్తూ వ్యాసం రాశారు. అది ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించారు. ఇక ఆ తరువాత ఒక వరుస క్రమంలో క్షేత్రయ్య, ముఖ్యంగా క్షేత్రయ్య పదాలు, ఇంకొన్ని రుద్రకవి, ఒకటి రెండు అన్నమయ పదాలను కూడా అనువదిస్తూ వెన్ గాడ్ ఈజ్ ఏ కస్టమర్ అన్న పేరుతో ఏకే రామానుజన్, డేవిడ్ షూల్మన్లతో కలిపి చేసిన పుస్తకం ఒకటి బాగా పేరు గడించింది. ఇంకా ముందుకు వెళ్తే సూర్యుని కళాపూర్ణోదయం, తర్వాత ప్రభావతి ప్రద్యుమ్నం, మొన్న మధ్యనే ఒక రెండు నెలల క్రితం పెద్దన మను చరిత్ర, తర్వాత అన్నమయ పదాలు వెన్ గాడ్ ఈజ్ ఆన్ ద హిల్ అన్న పుస్తకం, తర్వాత వల్లభరాయిని క్రీడాభిరామం, ఇవన్నీ కూడాను సాహిత్యం నుండి వచ్చిన అనువాదాలు. ఇవి కావ్యాలకి అనువాద రూపాలు అనుకుంటే ఇంకా ఆయన చేసిన మరొక గొప్ప పని, నాయకరాజుల కాలంలో వచ్చిన సాహిత్యాన్ని అంతటిని విశ్లేషిస్తూ అసలు ఒక సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్మన్లతో కలిసి సింబల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్న పుస్తకం ఒకటి, అదే దానిలో భాగంగా అనుకోవచ్చు. మామూలుగా ఇక్కడ భారతీయులకు చారిత్రక స్పృహ లేదు, వీళ్లకు చరిత్ర రాసుకోవటం తెలియదు ఇలాంటి మాటలు మనం కూడా అందరం నమ్ముతాం. అది కాదు, ఇక్కడ కూడా వీళ్లకు చారిత్రక స్పృహ ఉంది, కాకుంటే ఇక్కడ చరిత్ర రాసే పద్ధతి వేరు అని చెప్తూ టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం రాశారు. దానిలో మనం ఏదో మామూలుగా కథలుగా చెప్పుకునే దేశింగరాజు కథ, బొబ్బిలి కథ, తర్వాత కైఫియత్తుల్లో ఉండేవి, వీటన్నిటినీ చాలా ప్రతిభావంతంగా వాడుకుంటూ రాసిన పుస్తకం 2000లో ప్రచురితమైంది. అది బాగా అకడమిక్ ప్రపంచంలో అంటే ముఖ్యంగా బయట దేశాల్లో అందరూ చాలా సీరియస్ గా తీసుకున్న పుస్తకం. ఇప్పుడు దాదాపు సౌత్ ఏషియన్ విభాగాలు అంటే దక్షిణేసియా చరిత్ర చెప్పే భాగ విభాగాలు ఉన్న చోట్ల అన్నింటిలోనూ పాఠ్య పుస్తకంగాను, అంటే ఆ పుస్తకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసిన చప్పుడు చాలా పెద్దది. ఇది క్లుప్తంగాను, అంటే ఇప్పుడు ఈ పుస్తకాల్లో ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇక వాటిలోకి వెళ్లి లోతుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఇప్పుడు మనకి పరిశోధన విధానానికి వచ్చేటప్పటికి మన భాషా పరిశోధనకి విదేశాల్లో వాళ్ళ భాషా పరిశోధన పద్ధతులకి కొంత వైవిధ్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది, వైరుధ్యం గాని అనండి. అది మన నారాయణరావు గారు అలా విదేశీ పరిశోధన విధానాలని అనుసరిస్తూ చేయడం వల్ల మరింత ఎక్కువ విస్తృతి ఆయన పరిశోధనల ద్వారా వెలువడడానికి అవకాశం వచ్చిందంటారా?
0: తప్పకుండా, అంటే దేశానికి దూరంగా ఉండటం వల్ల కూడాను కొన్ని సౌకర్యాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఆ మాట నిజమో కాదో పక్కన పెట్టినా కూడాను నారాయణరావు గారితో పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్పేది ఆయన దేనిని ముందు ఒప్పుకోరు, అన్నింటినీ ప్రశ్నించే మనస్తత్వం ఆయనది. సో దానితో ఆయన చూసిన పద్ధతి వేరు. విదేశీయులు భారతీయ సంస్కృతిని విశ్లేషించే పద్ధతులతో ఆయనకు చాలా చిక్కులున్నాయి. అందుకని అలా అనేదో ఇప్పుడు 40 ఏళ్లుగా ఇక్కడ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు, ఆయన కూడా ఏదో వాళ్లలానే ఒక యూరోపియన్ లేకపోతే ఒక అమెరికన్ స్కాలర్ లాగా పనిచేస్తారు అని కొంతమంది ఇక్కడ అనుకుంటారు. అది ఏమాత్రం జరగలేదు. ఆయన ఆలోచనల తీరు, ఆయన భారతీయ సంస్కృతి సాహిత్యాలని అధ్యయనం చేసే పద్ధతుల్లో మార్పు కోసం ఆయన చేస్తున్న కృషి పూర్తిగా వేరైనది. ఇప్పుడు అక్కడ రాసేవాళ్ళు ఒక ఇండియన్ టెక్స్ట్ ను, ఒక హిస్టారికల్ టెక్స్టే ఉందనుకోండి, ఇంతకు ముందు టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం, అంటే టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ లోనే ఏదో ఒకే పుస్తకం ఒక రాయువాచకం అనుకుందాం కాసేపు ఉదాహరణకి, లేకపోతే ఏదో ప్రతాపరుద్రుని ఏకాంబ్రనాథుడి ప్రతాపరుద్ర చరిత్రం, ఇవి మామూలుగా చారిత్ర గ్రంథాలుగానే చూస్తారు ఇక్కడ కూడా. కానీ వాళ్ళు చూసిన పద్ధతికి ఈయన చూసే పద్ధతికి కూడా తేడాలు తప్పకుండా కనపడతాయి మీకు.

0: గొప్పది. ఇంతకు ముందు అన్నట్లు ఈ ఆధునిక పరిశోధకులు భారతీయులు కూడాను అంటే పూర్తిగా వెస్టర్న్ మెథడాలజీని వాడుకుంటూ ప్రాచీన సాహిత్యం చేసే విశ్లేషణలు ప్రతిపాదనలు ఆయన నమ్మకుండాను ఆయన పద్ధతిలోనే వెళ్లారు. ముఖ్యంగాను ఇక్కడ ఒత్తి చెప్దాం అనుకున్న విషయం ఈ రోజు కూడాను మనం ఒక రకమైన ఈ కొలోనియల్ మెథడాలజీ అంటే ఈ వలసవాద భావనలతోనే చరిత్రను చూస్తున్నాం. పూర్తిగా ఆ కోణంలో నుండి బయటపడి చరిత్రను చూడాలి అన్న అవసరం గుర్తించిన మనిషి ఆయన. అందుకని అదొకటి, ఆ కొలోనియల్ మెథడాలజీ అది పనికిరాదు, వీటిని ఒక భారతీయ పుస్తకాన్ని టెక్స్ట్ ని చదివే పద్ధతి వేరు, పుస్తకం వేరుగా చదవాలి. అందుకనే ఆయన ఎప్పుడు అంటే మరలా మరలా చదువుతూ ఉంటే పుస్తకం వేరుగా అర్థమవుతుంది అని దాన్ని ఒకటి ఒత్తి చెప్తారు. సాహిత్యాన్ని చదవటంలో మనకంటూ ఒక మార్గం ఉంది, వీళ్లలాగా ఒక ఏదో టెక్స్ట్ ఒక లినియర్ గా ఉండదు అనే మాట ఆయన చెప్పే వాటిలో ఒకటి ముఖ్యమైంది. అంటే ఇంకొక విషయం ఏమో, అది పాశ్చాత్యులు ఒక పద్ధతిలో పోతున్నారు అనుకుంటే మనకు ఇంకో వేరే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏవో మొహమాటాలు ఉంటాయి, లేకపోతే ఒక రకమైన పూజనీయమైన భావంతో మీరు ఒక టెక్స్ట్ ను చూస్తారు. అలానే అది కూడాను అలా కాదు, ఒక గ్రంథాన్ని ఏదో పెద్ద గౌరవంతో చూడక్కర్లేదు, టెక్స్ట్ ని టెక్స్ట్ గా చూడండి, నమ్ముతారు ఆయన. అంటే ఇది బిడియానికిను ఒక నమ్రతకి వ్యతిరేకమైన తత్వం. అంటే ఒక బిడియం నమ్రత అంటే మంచిదే, కానీ ఒక టెక్స్ట్ ని విశ్లేషించేటప్పుడు అలాంటివి ఉండకూడదు అని ఆయన నమ్మే మనిషి. ఒక్కొక్కసారి తన అభిప్రాయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఉత్తరోత్తర ఆయన అభిప్రాయాలు ఎప్పుడైనా మారిపోయినా అందుకు కారణం ఆయన ఆలోచన విధానంలో వచ్చిన మార్పులే కాని ఏదో ఎవరో వాదించి ఒప్పించారు దానితో చేసింది కాదు. ఇంకొకటి ముఖ్యంగా ఆయన గురించి చెప్పవలసింది, ఇక్కడ ఏదో ఒక మౌఖిక సాహిత్యం వేరు, తరువాత రచన లిఖిత సాహిత్యం వేరు అని కొన్ని ఉన్నాయి. అంటే ఏదో మౌఖిక సాహిత్యాన్ని చిన్న చూపుతో చూడటం, తర్వాత లిఖిత సాహిత్యానికి ఎక్కువ విలువ ఇవ్వటం. చరిత్ర విషయానికి వస్తేనేమో ఏదో కావ్యాల్లో ఉన్నది చరిత్ర కాదు, పురాణాలు చరిత్ర కాదు అనటం, అదే ఏదో శిలాశాసనాలు లాంటివి ఉంటే అది దానికి ఎక్కువ విలువ ఇవ్వటం, ఇది కూడా ఆయన ఒప్పుకోలేదు. అన్నిటినీ అయితే మౌఖిక సాహిత్యం నుండి లిఖిత సారస్వతం దాకా చారిత్రక ప్రాంతీయ సామాజిక కోణాల నుంచి అన్ని పరిశీలించటం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఘాటాన్ని కట్టేయటం కష్టం. ఏదో సాహిత్య విమర్శకుడు అంటారు చాలా మంది, పూర్తిగా నిజం కాదు. ఆయన అన్నింటినీ కలుపుకుని ఏదో సామాజిక శాస్త్రం, తర్వాత ఆంథ్రోపాలజీ, హిస్టరీ, సాహిత్యం అన్ని కలుపుకుని అన్ని కోణాల నుండి విశ్లేషించటం ఒక రకంగా మన తెలుగు వాళ్ళకి నేర్పారు.
1: అదే ఆ పరిశోధన విధానం ఒక శాస్త్రబద్ధం అనండి, లేకపోతే సాంకేతిక ప్రమాణాలకు నిలిచేటట్టుగా చేసేటటువంటి పద్ధతిని. అలాగే ఇప్పుడు మీరు గమనించిన దాంట్లో నారాయణరావు గారికి ప్రాచీన సాహిత్యం మీద ఎక్కువ అభిరుచి ఉన్నట్టు, అభిమానం ఉన్నట్టుగా కనపడుతుందా, లేకపోతే ఈయన ఆధునిక కవిత్వాన్ని ఎక్కువ అభిమానిస్తాడనిపిస్తుందా?
0: అనుకోను. అంటే ఆయనకి ఏదో ఒక కవిత్వం అంటే ఎక్కువ అభిమానం, ఒకటంటే తక్కువ, అలా నాకు తెలిసినంతలో రెంటిని ఒకే తీవ్రతతో అంతగా ప్రేమించిన మనిషిని నేను దాదాపుగా చూడలేదు. ఆయన నన్నయ్యని ఎంత హాయిగా చదువుకోగలరో విశ్వనాథ్ని, తర్వాత మొన్న మొద్ద ఇప్పటికి కూడా ఏదైనా తెలుగు పేపర్ లేదా మంచి కవిత పడితే ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది, ఫోన్లో అక్కడ మంచి కవిత ఉంది చూశారు అనేది, అంటే వెంటనే ఒక మంచి కవిత వచ్చిందంటే 10 మందికి చెప్పి అది బాగుంది చూడండి చదివించే మనిషి కూడా. అందుకని ఆయన అన్నిటినీ ఎప్పుడు సమానంగానే చూశారు.
1: ఇప్పుడు మనకి నారాయణరావు గారు 40 ఏళ్ల కిందట మొదలు పెట్టేసరికి ఆయన ఈ వ్యాసంగం, విమర్శన వ్యాసంగం అనండి, ఈ సాహిత్య వ్యాసంగం మొదలు పెట్టేసరికి సాంకేతికంగా ఇంత ఎక్కువ ఉపకరణాలు లేవు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన్నా సాహిత్యం అయినా నెట్ ద్వారా తీసుకోవడమో లేకపోతే అంతర్జాలం ఉపయోగించడం అనేటటువంటిది లేని పరిస్థితిలో ఆయన ఈ ఆధునికంగా వచ్చినటువంటి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఈ సాంకేతిక వెసులుబాటు?
0: తెలుగు కావ్యాలు లేకపోతే తెలుగుకు సంబంధించిన మెటీరియల్స్ అంటే ఒక పుస్తకం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక రాతప్రతి కావచ్చు, ఈ విషయంలో ఇప్పటికి కూడాను మనం అంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం

0: ఇంటర్నెట్, ఇప్పుడు ఈ డిజిటల్ లైబ్రరీలు, ఈ స్కానింగ్ సౌకర్యాలు వచ్చిన తర్వాత కూడా అంత ఆయన లాభం పొందలేదనే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదో ఇంటర్నెట్ వచ్చింది, ఏదో డిఎల్ఐ అంటారు, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, దానిలో ఏవో ఒక 25,000 పుస్తకాలు స్కాన్ అయి ఉంటాయని చెప్తారు. కానీ దానిలో ఎవరైనా వెళ్లిన వాళ్ళు ఉంటే, ఒకసారి ఏదో మీకు ఒక పుస్తకం అవసరం అయిందనుకోండి, ఏదో 1910లో వచ్చిన పుస్తకం అనుకుందాం, ఆహా పుస్తకం దొరికిందని మీరు సంతోషించినా కూడాను ఆ పుస్తకం మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే తేలికైన విషయం కాదు. ఆ తర్వాత ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగినా కూడాను, ఒక 100 పేజీల పుస్తకం అనుకోండి, 90 పేజీలు చక్కగానే స్కాన్ చేసి ఉండొచ్చు, 10 పేజీలు ఉండవు. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇవి మరలా నారాయణరావు గారి పరిశోధన విషయానికి వస్తే, ఆయనతో దగ్గరగా కొంత అనుబంధం ఉన్నవాడిని కాబట్టి ఈ రోజు కూడా పుస్తకాలు తెలుగులో సాధించడం చాలా కష్టమైన పని. ఇప్పటికీను పాత పద్ధతుల్లోనే ఇక్కడ ఎవరినైనా పిలవాలి, ఆ పుస్తకం మీరు చూసి పెట్టగలరా అని అడగాలి, వాళ్ళు ఎవరైనా ఫోటో కాపీ చేసేవాలి. సాంకేతికంగా ఆయన ఏమైనా డిఎల్ఐలో ఏదో అదృష్టవశాత్తు 1-2 పుస్తకాలు దొరికితే చెప్పలేం, కానీ పెద్దగా లాభం పొందారని నేను అనుకోవటం లేదు. ఒకప్పుడు ఏదో పేపరు మీద రాస్తే ఇప్పుడు ఏదో కంప్యూటర్ మీద టైప్ చేయటం, అలా కొన్ని సౌకర్యాలు అయితే ఉండుండొచ్చేమో, కానీ పరిశోధనా పరంగా చూసుకుంటే ఈ సాంకేతిక విజ్ఞానం ఇంకా తెలుగుకి చేసినది తక్కువేను. అంటే ముఖ్యంగా మీరు పాత కావ్యాలు ఏదైనా పరిష్కరించదలుచుకున్నా, లేకపోతే ఒక అనువాదం చేద్దాం అనుకున్నా, తేలికైన విషయం కాదు. అంటే క్లుప్తంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈ మధ్యనే నవంబర్ చివరి వారంలో మనుచరిత్ర ఈ మూర్తి సిరీస్ కింద బయటకు వచ్చింది. ఆ మనుచరిత్రల కోసం వేరువేరు ఎడిషన్ల కోసం ప్రయత్నిస్తే నెట్ లో అందుబాటులో ఉన్నవి చాలా తక్కువ. తెలుగులో ఇప్పుడు అందరికీ తెలిసిందే మనుచరిత్ర మీద ఉన్న మంచి వ్యాఖ్యానం వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారిది. ఆ పుస్తకం నెట్ లో డిజిటల్ గా లేదు, అది మీరు పుస్తకం సాధించుకోవాల్సిందే. అంటే చెప్పొచ్చేది ఏమంటే,
1: కనీసం ఇప్పుడు ఆయన రచనలు, ఆయన చేసిన పరిశోధనలైనా మనకు అంతర్జాలం ద్వారా అందరికి అందుబాటులోకి పెట్టడం జరిగిందా అని.
0: కొన్ని మామూలుగాను అంటే ఇక్కడ పబ్లిషర్స్ తో, ప్రచురణకర్తలతో ఉండే సమస్యలు కొన్ని ఉంటాయనుకోండి. ఆయన పరిశోధకుడు కాబట్టి ఆయన పుస్తకాలన్నీ కూడా గొప్ప గొప్ప పరిశోధన పుస్తకాలు వేసే యూనివర్సిటీ ప్రెస్లు వాళ్లే వేశారు. దాదాపుగా ఆయన రాసిన పుస్తకాలన్నీను ఈ ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లేకపోతే ప్రిన్స్టన్ యూనివర్సిటీ, బర్క్లే, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లే, హార్వర్డ్, అన్ని పెద్ద పేర్లు, వీటి నుండే వచ్చాయి. వాళ్ళు ఉచితంగా నెట్లో తీసుకురారు. ఏదో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఉదాహరణకి అక్షేత్రయ పదాల అనువాదం, వెన్ గాడ్ ఈజ్ ఎ కస్టమర్, అది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లే వాళ్ళు ఉచితంగా అందరికి ఈ బుక్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు. మిగిలిన పుస్తకాలు అంత అంటే నెట్లో మీకు ఆన్లైన్ చదువుకునే అవకాశం లేదు, కానీ అవి మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. అంటే
1: అందుబాటులో
0: ఉన్నాయి,
1: ఎట్లా అనేది వేరే
0: అందుబాటు లేదు. ఒక్కటే పుస్తకం నాకు తెలిసి బసవ పురాణం, అక్కడ ప్రిన్స్టన్ వాళ్ళు వేశారు, అది భారతీయ ఎడిషన్ రాలేదు. అందువల్ల ఆ పుస్తకం కొంచెం ఇక్కడ దొరకటం కష్టం అని అందరూ అంటారు. ఆ శివాస్ వారియర్స్ ఆ పుస్తకం పేరు. అది ఒక్కటి మినహాయిస్తే మిగిలినవన్నీ భారతదేశంలో ఇక్కడ కూడా ఇక్కడ ఇండియన్ ఎడిషన్స్ వచ్చాయి, అవి దొరుకుతున్నాయి.
2: మీరింతవరకు వేల్చూరి నారాయణరావు గారి తెలుగు భాషా సేవ గురించి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

0: గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్ర సహాయకారి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అంతరంగం కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి కొల్లూరు యామిని గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. శ్రీమతి కోళ్లూరు యామిని గారు మనకు అందించిన కథానిక

నమస్తే. కథా శీర్షిక అంతరంగం. ఎప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని నిన్ను నీవు ప్రశ్నించుకో. ఎంతసేపు అలా ఒంటరిగా ఈ రాతి మీద అలా కూర్చుంటే నీ మనసు రాయిలాగా తయారవుతుంది. ఒక్కసారైనా నీ మోముని చూసుకున్నావా? రోజు రోజుకి ఎలా అయిపోతున్నావు? ఒకసారి నీళ్లల్లో చూసుకో నీ ప్రతిబింబాన్ని. ఎంత బాగుండేదానివి, ఇలా అయిపోయావు అని తన అంతరంగం అనే మాటలకి ఒక్కసారిగా నీటి వైపు చూస్తుంది జలజ. ముద్దబంతి పువ్వుల ఆ మేనిచ్ఛాయ తాకితే కందిపోతుందేమో అనేలా, ఎప్పుడు కూడా అడవిరిసిన కమలంలా దరహాసాలు చిందిస్తూ అందరితో ఎంతో సాన్నిధ్యంతో ఉంటూ ఏ కష్టం ఉన్నా అందరికీ ఇలా ఉంటే బాగుంటుంది అని మాటలు చెప్పే నువ్వేనా? ఎందుకిలా అయిపోయావు? ఇంతటితో జీవితం ముగిసిపోయిందా? ఏమైంది? నీవుగా కాదు అని అనుకోలేదు కదా ప్రకాశ్ని. అతను నిన్ను వద్దని అనుకుని వెళ్లిపోయాడు. అంతటితో జీవితం అయిపోయిందా? వేచి చూడటంలో ఏమాత్రం తప్పు లేదు. అలాగని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే ఏమి వస్తుంది అని మనసున వేధించే ప్రశ్నలతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది జలజ. సమయం వైపు చూస్తుంది. సాయంత్రం 6 గంటలవుతూ ఉంటుంది. వచ్చేపోయే జనాలు, ఎన్నో ప్రేమ జంటలు, సాగరంలో ఉవ్వెత్తుగా ఎగిసిపడే అలలు, తన పాదాలని స్పృశించే ఆ చల్లని నీరు. నిజమే, ఎందుకు నేను ఇలా అయిపోయాను? 3 ఏళ్ళైపోతుంది, నన్ను నేను మర్చిపోతున్నాను. ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నాను. ప్రేమించడం తప్పులేదు, కాని ఎందుకు ప్రకాష్ ఒక్క మాట కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? కనీసం ఏ మాటని కూడా ముందుగా చెప్పలేదు. ఇదేనా ప్రేమంటే అనుకుంటూ మెల్లగా లేవబోతూ తూలినట్టు పడుతుంది. ఇంతలో వెనక నుంచి, అయ్యో జాగ్రత్త, అడుగు చూసి వెయ్యండి అని ఏదో స్వరం తెలిసిందిలా వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎంతో మంది జనం ఉన్నారు, కాని ఆ స్వరం మాత్రం వినిపించింది ఏ మనిషి నుంచో అని కనిపించలేదు. కాసేపు అంతటా అలా చూస్తుంది. ఎవరూ కానరారు. మెల్లగా తన కారు వైపు వెళ్తుంది. అంతమందిని చూస్తూ అందరూ సంతోషంగా ఉన్నారా, లేదా పైకి మాత్రం సంతోషంగా కనిపిస్తూ లోపల వాళ్లకి కూడా ఏమైనా బాధలు ఉన్నాయా? నాకేనా ఈ బాధలు? నాకంటూ ఏ సంతోషం లేదా అని కారు తలుపు తీసి ఎక్కుతుంది. ఇంతలో చరవాణి మోగుతుంది. నూతన కాంతి సంక్రాంతి అని, ఇక మరి 2 రోజుల్లో పెద్ద పండగ. ఆ సంగతి కూడా మర్చిపోయాను. ఇంట్లో అమ్మ, మరోవైపు వచ్చేపోయే చుట్టాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను గత 3 ఏళ్ల నుంచి ఇలానే ఉంటున్నా. ఇంట్లో వాళ్ళు గమనిస్తున్నారు. ఈ ఏడైనా అందరితో కలిసి జరుపుకోవాలి పండగ అని కారుని తీసి బయలుదేరుతుంది. అయినా కూడా మనసులో ఎక్కడో బాధ. ఎందుకిలా, ఏం జరిగి ఉంటుంది? ఒక మాట కూడా ఏ రోజు అననే లేదే. అందరికీ ఎన్నో ఆంతరంగిక సమస్యలు, కానీ ఏవో ఒక చిక్కులు, అవాంతరాలు. కాస్త మనసు విప్పు చెప్పుకుంటేనే కదా తెలిసేది. ఇక ప్రేమించటం ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోవటం, ఈ విధంగా దోబూచులాట నాతోనే చేయాలా? నా మనసు తెలుసు కదా. ఇలా క్షణాలు, రోజులు గడిచిపోయినా అనుకుంటూ ఒక్కసారిగా కారుని ఆపుతుంది. ఎదురుగుండా పిల్లలు రోడ్డు దాటడం గమనించలేదు. అయ్యో అనుకొని కిందకి దిగుతుంది. అప్పటికే పిల్లలు దాటి వెళ్తుంటారు. మరలా కూడా ఎవరో వెనక నుంచి తనని పిలిచినట్టు చూసుకొని వెళ్లొచ్చు కదా. పిల్లలు వెళ్తున్నారు. ఏమిటి ఆ పరధ్యానం అనే మాట వినిపిస్తుంది. ఇందాక కూడా తీరం దగ్గర కూర్చున్నప్పుడు ఇదే స్వరం, మరలా ఇప్పుడు అదే మాట. వెనకాల మాట్లాడుతున్నారు, నన్నే గమనిస్తున్నారు. నా వెనుక వెనుక లేకపోతే నాకే ఏదైనా ఆలాపన?
నా పరధ్యానంలో ఉండటం వల్ల అలా అనిపిస్తుందా అని అంతటా అలా చూస్తుంది. ఎవరూ కనిపించరు. ఏది ఏమైనా సరే ఇక నన్ను నేను మార్చుకోవాలి. ఇలా అయితే ఇంకా ఎంతో ఉంది జీవనం. దీంట్లో నుంచి నేను బయటికి రాకపోతే నేనేమైపోతాను. నన్ను చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. ఇక చుట్టుపక్కల వాళ్ల సంగతి చెప్పనే పని లేదు. కాస్త తీగ ఏదైనా దొరికితే దాన్ని పట్టుకొని కథలు అల్లుతూ ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. ఇది అవసరమా? బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, అయినా కూడా ఎందుకు నాకు ఈ వేదన అనుకొని మరలా కారు తీసి ఇంటివైపు బయలుదేరుతుంది. ఇల్లు చేరుతుంది. ఇల్లంతా ఎంతో సందడిగా పండగ కార్యక్రమాలతో కళకళలాడుతూ ఒకవైపు ముగ్గులు, మరొక వైపు అమ్మ తరపున చుట్టాలు, నాన్న ఏదో వార్తాపత్రిక చదువుతూ కనిపిస్తాడు. చిన్ననాటి జ్ఞాపకాలని తలుచుకుంటూ, మరి పండగంటే ఆ మాత్రం ఉండదా, ఈ సందడే లేక పండగ వాతావరణం ఏమి ఉంటుంది, ఏడాదికి ఓ మారు వచ్చే పండగలు, అది కాకుండా పెద్ద పండగ అందరూ కలిస్తేనే కదా ఈ కాలంలో కలవడమే కష్టం, అదేమంటే చదువులని ఉద్యోగాలని రాలేని పరిస్థితుల్ని, ఈ మాటలే వినాల్సి వస్తుంది. ఇక దూరం నుంచి వచ్చే వాళ్ల సంగతి సరే సరి, వచ్చిన ఆ రోజే బయలుదేరడం లేదంటే మరుసటి ఏడు వస్తామని చెప్పడం, ఇలా ఎన్నో వింటూనే ఉన్నాం. ఈరోజు మా ఇంట్లో ఇంత సందడిగా ఉంది. దానికి కారణం మనం నిలుపుకునే బంధాలే కదా. ఇలా నేను ఉంటే ఎలాగా, అందరితో కలిసిపోతా. నా ప్రకాశం వచ్చాడా సరే, లేదంటే తల్లిదండ్రులని ఏ మనస్తాపానికి గురి చేయకుండా వాళ్లు చూసిన సంబంధాన్ని చేసుకుని తర్వాత జీవనాన్నైనా ప్రశాంతంగా గడిపేస్తా అనుకుంటూ తండ్రి దగ్గరికి అడుగులు వేస్తుంది జలజ. తండ్రి రవి, రామ్మ జలజ, ఎటుపోయావు? ఇంట్లో ఇంత సందడిగా ఉంటే ఇందాకటి నుంచి మీ అమ్మ అడుగుతుంది. చరవాణి చెయ్యొచ్చు కదా తనకి అని. అంత అవసరమైతే చేసేవాడిని. ఏదో పని మీద వెళ్ళి ఉంటావులే అని నేను మీ అమ్మకి చెప్పానులే. నీకు ఒక మాట చెప్పాలమ్మా, ఇలా కూర్చో. నేను చెప్పే మాట వింటే నువ్వెంతో సంతోషిస్తావు అని అనగా తండ్రి ఏమ చెప్పుబోతాడోనని, నాన్నకి నేను చెప్పాలి అనుకున్నా కదా అని మెల్లగా వస్తుంది. నీవు ఏమి చెప్పాలనుకున్నావో నాకు తెలుసమ్మా, కాకపోతే పరిస్థితులు తనని నీతో మాట్లాడించలేక నిన్ను కలవలేక వెళ్ళిపోయానని, ఇప్పుడే నీవు ఏ వ్యక్తి గురించైతే ఆలోచిస్తున్నావో అతను వచ్చి వెళ్ళాడు అని తండ్రి అనడంతో ఆశని నింపిన స్వరం అంటే ఇదేనా? నీవు ఎవరినైతే

కోరుకుంటున్నావో ప్రకాశు ఇంతకు మునిపే వచ్చాడు. నాకు అన్ని వివరంగా చెప్పాడు. నిన్ను నీ మాటని నేను ఏ రోజు కాదనలేదు. అనుకున్నట్టే చదివించాను. నీకు నచ్చిన ఉద్యోగంలో చేరావు. కాకపోతే నీకంటూ ఓ తోడు నీతో నేను చూడాలనుకున్నాను. ఆ ప్రస్తావన నీ దగ్గర తేవాలని చాలాసార్లు అనుకున్నాను. ఆ తోడును కూడా నీవే వెతుక్కున్నావు. ఇంత మంచి అబ్బాయి నీకు దొరికినందుకు ఓ తండ్రిగా నేను గర్వించడమే కాకుండా నా కూతురు తనుగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే సరైనదేనని భావిస్తున్నాను అని నాన్న అనటంతో జలజ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. ఇదిగో అమ్మా తీసుకో, నీకు ఈ లేఖ ఇమ్మన్నాడని తండ్రి అందించిన లేఖని తీసుకుని ఒక్కసారిగా హత్తుకుంటుంది. ఆ తండ్రి, నీ మనసులో ఏముందో ఇలా చెప్పావా, ఇన్నాళ్ళు నీలో నీవే దాచుకొని స్తబ్దుగా ఉంటూ అనటంతో ఏదో చెప్పాలని ప్రయత్నించగా, ఆ లేఖ చదువు, అన్నీ నీకు అర్థమవుతాయి, అపార్థాలు తొలగుతాయి. మంచి సమయం చూసి నేనే మీ ఇద్దరికీ వివాహం జరిపిస్తాను అనడంతో తండ్రి ఒడిలో అలా మరలా తలవాలుస్తూ ఎంతో సంతోషంతో, ఇంతలో ప్రకాష్ నుంచి సందేశం రావటంతో అలా చూస్తుంది జలజ. నీతి, జరగదు అనుకున్నది జరిగితే మనసుకి ఎంతో ఆనందం. ధన్యవాదాలు.

0: అంతరంగం కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి కొల్లూరు యామిని గారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది.

0: ందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కిలో 60 నుంచి 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా తప్పులు లేకుండా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎన్నికల అధికారి జి లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉందని చెప్పారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు అభ్యంతరాలకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని, సంప్రదాయ బోధనకు బదులుగా డిజైన్ థింకింగ్, పరిశ్రమల భాగస్వామ్యం, నైపుణ్య ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కూన రామ్జీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉన్నత విద్యామండలి నిర్వహించిన డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యశాలలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలు సమాజం అవసరాలను సమన్వయం చేసే విద్యా విధానాలే భవిష్యత్తుకు మార్గదర్శకమవుతాయని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యా సంస్కరణలకు ఇటువంటి విద్యాపరమైన కార్యశాలలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గిరి ప్రదక్షిణ నిర్ణయించిన మార్గంలో ఘనంగా సాగింది. ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. రైతుల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల స్వామి అన్నారు. పెద్దవరం గ్రామంలో కేత వీరినిపాడు, గుత్తవారిపాలెం ప్రాంతాలకు సంబంధించిన 1,682 ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాన్ని తంగిరాల స్వామి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దేశ యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నషాముక్త భారత్ అభియాన్ ప్రచార పత్రికను బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ప్రతినిధి సింధులత మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి దూరం చేసి వారిలో చైతన్యం కల్పించేందుకు నషాముక్త భారత్ అభియాన్ సమగ్ర అవగాహన కార్యక్రమంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. యాత్రా సహాయకారి విహారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

విహారి. మీ యాత్రా సహాయకారి ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ విహారి కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడివడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30

శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ప్రపంచంలోని 16 సంపదలకు ఆధిపత్యం వహిస్తున్నారు. అవి కీర్తి, జ్ఞానం, బలం, విజయం, సత్సంతానం, శౌర్యం, బంగారం, రత్నాలు మొదలగు విలువైన వస్తువులు, ధాన్యం, సంతోషం, మేధస్సు, సౌందర్యం, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆలోచన, నైతికత, నీతి, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు క్షీరసాగర మథనంలో ఆవిర్భవించారు. క్షీరసాగర మథనానికి కల కారణం ఈ విధంగా ఉంది. ఒకానొక సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు తన గజరాజుపై విహరిస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన దూర్వాస మహర్షి ఇంద్రునికి ఒక ప్రత్యేకమైన మాలను బహూకరించారు. దేవేంద్రుడు దానిని ఏనుగు తొండం పైన వేశాడు. ఆ వాసనకు ఏనుగు చికాకుపడి ఆ మాలను కాలి క్రింద వేసి నలిపివేసింది. ఇంద్రుని చేష్టలకు కోపగించిన దుర్వాస మహర్షి ఇంద్రునితో సహా దేవతలందరూ తమ బలాన్ని, శక్తిని, సంపదలను కోల్పోతారని శపించారు. ఇంద్రుడు తమ నగరమైన అమరావతికి తిరిగి వచ్చేసరికి ఆ ప్రదేశం శిథిలావస్థకు చేరి ఉంది. అసురులు స్వర్గంపై దాడి చేసి స్వర్గాధిపత్యం సాధించారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు దేవతలు అమరులై ఉండుట కొరకు రాక్షసుల సహాయం కూడా తీసుకుని క్షీరసాగర మథనం చేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి ఆ పర్వతం క్రింద శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి పర్వతాన్ని తన వీపుపై ఉంచి వాసుకి అనబడే సర్పరాజును పర్వతం చుట్టూ త్రాడుగా చుట్టి ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు ఉండి క్షీరసాగర మథనం ప్రారంభించారు. ఆ మథనం సమయంలో హాలాహలంతో పాటు అనేక దివ్యమైన విభూతులు, క్షీరసాగరరాజు కుమార్తె అయిన లక్ష్మీదేవి కమలంలో ఉద్భవించింది. కనుకనే కమలాన్ని అభివృద్ధికి సూచికగా వర్ణిస్తారు. శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణి, ప్రేమ స్వరూపిణి, శుద్ధ స్వరూపిణి, శ్రీమన్నారాయణుని భార్య, విశ్వానికి తల్లిగా, అదృష్ట దేవతగా, సకల సంపదలకు మూలంగా పూజలందుకుంటోంది. ఈనాటి విహారి కార్యక్రమంలో 18 పురాణాలలో ప్రస్తావించబడినది, అష్టాదశ శక్తి పీఠాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతున్న మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో పంచగంగ నదీమతల్లి ఒడ్డున కొలువై ఉన్న కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసు.

ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. పూర్వం అగస్త్య మహర్షి కాశీకి ప్రత్యామ్నాయంగా ఉన్న క్షేత్రం గురించి చెప్పమని మహాదేవుని కోరగా శివుడు ఈ కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించిన కాశీక్షేత్రాన్ని దర్శించినంతటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పినట్లు అష్టాదశ శక్తి పీఠాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో సతీదేవి నయనాలు పడినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని 4-5 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించినట్లు ఈ ప్రాంతాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు పరిపాలించినట్లు ఈ క్షేత్రంలోని శ్రీ అతిబలే

వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని 1218వ సంవత్సరంలో నిర్మించినట్లు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక ప్రాంగణంలో శ్రీచక్రాన్ని స్థాపించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర నగరం. అగస్త్య మహర్షి, లోపాముద్ర దంపతులు ఈ క్షేత్రాన్ని కరవీర నగరంగా, అమ్మవారిని కరవీర శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా స్తుతించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కిరీటధారిణి అయి చతుర్భుజాలలో ఖడ్గం, కలశం, కమలాలు ధరించి ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ శారదామాత ఆలయం, ఎడమ వైపున శ్రీ కాళికా అమ్మవారి ఆలయం, శ్రీ అతిబలేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ, శ్రీ వరుణదేవుడు, శ్రీ విఘ్నేశ్వరుడు, కుడివైపున శ్రీకృష్ణ భగవానుడు, శ్రీచక్రం, మరోప్రక్క శ్రీ ఉమామహేశ్వర స్వామివార్లను మనం దర్శించవచ్చు. శ్రీ అతిబలేశ్వర స్వామివారి ఆలయాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే శ్రీ శనైశ్చర స్వామివారి ఆలయాన్ని, శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని దర్శించవచ్చు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఉన్న గరుడ మండపంలో అమ్మవారికి అర్చనలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని దీపస్తంభం అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పే విధంగా మనకు కనిపిస్తోంది. ఈ ఆలయ ప్రాకారాలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నల్లరాతిపై చెక్కబడి ఉండడం విశేషం. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలోని పూజాదికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఘంటానాథంతో తలుపులు తెరవబడతాయి. 5 గంటలకు పాదపూజ, 5:30 నుంచి 6 గంటల వరకు కాకడహారతి, 8:30 చందన అలంకారం, 9:30 నుంచి 10 గంటల వరకు హారతి, 11:30 ఘంటానాదం, 12:30 నుంచి 1 గంట వరకు హారతి, మహానైవేద్యం, మధ్యాహ్నం 2 గంటలకు అలంకారిక పూజ, పాదపూజ, కుంకుమార్చన, పంచామృత అభిషేకం, రాత్రి 8 గంటలకు ఘంటానాదం, 8:15 హారతి, 10 గంటలకు ఘంటానాదం, 10:10 సేజ్ హారతి అమ్మవారికి జరుగుతాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో

ఆలయానికి సమీప విమానాశ్రయం కొల్హాపూర్ విమానాశ్రయం. ఈ ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ కొల్హాపూర్ రైల్వే స్టేషన్. కొల్హాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప బస్టాండ్ కొల్హాపూర్ బస్టాండ్. కొల్హాపూర్ బస్టాండ్ నుంచి ఈ ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొల్హాపూర్ పట్టణం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. కనుక ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. హరిభక్తి ప్రదాయిన్యై ముక్తిదాయై నమో నమః సర్వజ్ఞాయ.

శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం విహారి కార్యక్రమంలో మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: మీరు ఇప్పటి వరకు యాత్రా సహాయకారి విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విందాం సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు సుశీల ఆలపించిన గీతం. రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం కెవి మహాదేవన్.

ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. NAAC A గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ

0: ఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: తర్వాతగా మీరు వినబోయే పాట బాలు చిత్రం నుంచి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
0: ఆకాశవాణి సింహపురి, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.
3: We bring you a talk on mental health and access to justice, care and human dignity. This talk was part of a webinar organized by the Department of Justice.
4: Us jab tak ek individual ye nahi samajhta ki mujhe mental health ki issues hain, mujhe hospital jana hai ya mujhe kisi se connect karna hai, tab tak next step aata hi nahi hai. We do not then talk about what rights he has or what where he can go. जब भी हम अक्सर स्वास्थ्य की बात करते हैं, फिजिकल हेल्थ, whether he is healthy or not, शारीरिक रूप से हम स्वस्थ हैं कि नहीं, एंड भी

0: మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలుపవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:17. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరుకున్న పాటలైతే ఇప్పుడు విందాం కార్యక్రమంలో. తొలి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లి గ్రామం మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నారండి.
2: మేడం, నాకు అఖండ 2 సినిమాలో జాజికాయ సాంగాలు మేడం కోరుకున్న శ్రోతలు మేడం.
1: చెప్పండి.
2: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చందారెడ్డి, అనిత, పూజ, ధనంజయ, పోలయ్య గారికి మేడం.
1: ఓకేనండి, మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
2: థ్యాంక్ యూ మేడం.

0: ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు 102.7 మెగాహెచ్ పై ప్రత్యక్ష ఫోనింగ్ ద్వారా శ్రోతలు కోరుకున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఎల్లూరు నుంచి. కాదర్ భాష మేడం, బాలాజీ నగర్.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే

0: voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, నమస్తే అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
3: శుభోదయం మేడం.
2: శుభోదయం అండి.
3: కావలెడవర్ గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన పద్మిని మేడం గారికి నమస్కారములు.
2: నమస్తే అండి.
3: ఈ రోజు
2: చెప్పండి,
3: శ్రీ మంజునాథ సినిమాలో మంజునాథుడు ఒక్కడే పాట ఉంది మేడం. ఆ పాట వినిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
2: తప్పకుండా.
3: సోమనారాయణ జనార్దన్ రావు, జగదీష్ జాకిర్ పాష, ఇస్మాయిల్ అన్న, పాయల పోలయ్య, తబలా మస్తానయ్య, మన శ్రోతల కోసం, ముఖ్యంగా నా ప్రాణమిత్రి అది కోసం.
2: అలాగే అండి, మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.
3: ధన్యవాదాలు మేడం.

మీరింతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:31. ఇప్పుడైతే మనం వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా

0: వాట్సప్ మనకు పంపిన వారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ మరియు సాయి రిత్విక్. వీరు అనురాగ దేవత చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరి కోరిక మేరకు ఈ పాట విందాం. ముందుగా
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, శ్రోతలు 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ని మనకు షేక్ తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పంపించారు. వీరితో పాటుగా వీరి ఫ్రెండ్స్ కూడా ఈ వాట్సాప్ మనకు పంపించారండి. వీరు మా అల్లుడు వెరీ గుడ్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వసంతం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. అలాగే మరొక వాట్సాప్, అనంతపురం జిల్లా కృష్ణమారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ వాట్సాప్ మనకు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరూ కోరుతున్నారు. రాక్షసుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. హలో అభిరుచి, గుడ్ మార్నింగ్ అంటే ఈ వాట్సాప్ మనకు పంపించారు. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మరొక వాట్సాప్. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం. శుభోదయం అండి మీకు కూడా. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవేద, ఐషా ఈ వాట్సాప్ మనకు పంపించారు. శోభన్ బాబు నటించిన దేవత చిత్రం నుంచి పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం కూడా వసంతం చిత్రం నుంచి పాట విందాం.

యదుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరుతున్నారు. కదలడు వదలడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ సీను, వెలగపూడి సరోజనమ్మ ప్రసాద్, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్స్ అమీర్, చాబాషా హోటల్స్ బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ వీరు గీత చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు ఈ వాట్సాప్ మనకు పంపించారు. సిసింద్రి చిట్టిబాబు ఓల్డ్ మూవీ నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే వీరితో పాటుగా వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మా కోసం పుష్ప చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి అంటే వాట్సాప్ మనకు పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అలాగే మరొక వాట్సాప్, నిర్ణయం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుమ్మిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, ఆధిర, త్రివన్న వీరందరి కోసం పుష్ప చిత్రం నుంచి శ్రీశ్రీరామ్ ఆలపించిన పాట ఇప్పుడు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై. కార్యక్రమంలో మరొక వాట్సాప్ చూద్దాం. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాట్సాప్ పంపించారు ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, నరేష్ మరియు వారి గ్రామ ప్రజలందరి కోసం.

మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. సింహపురి ఎఫ్ఎంకి నమస్కారాలు అంటూ, నమస్కారం అండి మీకు కూడా. ఈ వాట్సాప్ మనకు మధుసూదన్ రెడ్డి అనంతపురం జిల్లా పాపిన్నపాలెం నుంచి పంపించారు. స్వప్న మూవీ నుండి అంకితం నీకే అంకితం సాంగ్ ప్రసారం చేయమని కోరుతున్నారు. మరొక వాట్సాప్ రామసుందరి కిరణ్ కుమార్ నెల్లూరు నుంచి, వీరు శక్తి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ సుబ్బు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజుగారు. మా కోసం చక్కటి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మమతల కోవెల చిత్రం నుంచి పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. కోరినవారు బాలు బుచ్చి నుంచి, అలాగే బండారు త్రిమూర్తుల గుప్తా గారు, ఈ వాట్సాప్ పంపించారండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి కృష్ణ ప్రేమ చిత్రం నుంచి పాటను మా కోసం ప్రసారం చేయమని కోరుతున్నారు. జయం మనదే అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మాణిక్యరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తి, శ్రీ ప్రియాన్సి, మా కోసం ఒక పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లా నుంచి రాజేష్ ఖన్నా, చిన్న, పాసి, అనిత రాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, వీరందరి కోసం శక్తి చిత్రం నుంచి ఈ భక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: ఆకాశవాణి
1: అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో సమాజానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన అవయవదానం ప్రాముఖ్యత అనే అంశంపై మాట్లాడుకుందాం. మరణానంతరం కూడా మనిషి తన అవయవాల ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపగలడు. అవయవదానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది కొత్త జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే అవయవదానం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ అవయవదానానికి ముందుకు రావడం లేదు. అవయవదానం ప్రాముఖ్యత, దాని అవసరం, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అంశాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో ప్రత్యేక అతిథి జీవన్దాన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మథరావు గారు మనతో ఉన్నారు. ఈ అంశంపై వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా అవయవదానం అంటే ఏమిటి, దీనిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం ఎందుకు అవసరమంటారు?
2: అవయవదానం అంటే ఒక వ్యక్తి తన అవయవాలు లేదా కణజాలాలను అవసరమైన రోగులకు మార్పిడి కోసం స్వచ్ఛందంగా దానం చేయడం. ఇది జీవించి ఉన్నప్పుడు గాని లేదా మరణానంతరం గాని చేయొచ్చు. అవయవ దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడమే కాకుండా కొన్నిసార్లు వారి జీవన నాణ్యతను, జీవన శైలిని మెరుగుపరచవచ్చున్నాం. అయితే అవగాహన లోపం, ప్రజల్లో అపోహలు, కుటుంబ సభ్యుల సందేహాల వల్ల చాలా అవయవాలు వృధా అవుతున్నాయమ్మా. అందుకే ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం.
1: ఒక అవయవదాత 8 మంది ప్రాణాలను కాపాడగలడు, అనేక మందికి కొత్త జీవితాన్ని అందించగలడు అని అంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది సార్?
2: ఒక డిసీజ్డ్ మీన్స్ బ్రెయిన్ డెడ్ అవయవదాత నుండి 2 మూత్రపిండాలు, అంటే ఇద్దరికి ఇవ్వచ్చు, 2 లంగ్స్, ఇద్దరికి ఇవ్వచ్చు, 1 కాలియం, అంటే లివర్, ఒకరికి ఇవ్వచ్చు, గుండె ఒకరికి ఇవ్వచ్చు, ప్యాంక్రియాస్ ఒకరికి, చిన్నపేగు ఒకరికి. ప్రధాన అవయవాలు ఈ 8 అమ్మా. కాబట్టి 8 మంది జీవితాలని మళ్ళీ బతికించగలడు ఒక అవయవదాత. దీనితో పాటు చిన్న చిన్నవి లైక్ కార్నియా ఇవ్వటం వల్ల 2 కళ్ళు కార్నియా ఇద్దరికి ఇవ్వచ్చు, అలాగే స్కిన్ ఇవ్వచ్చు, బోన్ ఇవ్వచ్చు, బోన్ మ్యారో, తర్వాత టెండాన్స్ ఇవ్వచ్చు. దీని ద్వారా అనేక మంది నడక, కంటి చూపు, సాధారణ జీవితం తిరిగి అందించవచ్చు.
1: ఇటీవల దేశవ్యాప్తంగా కూడా ఆధార్ ధృవీకరణతో 5 లక్షలకు పైగా అవయవదాన ప్రతిజ్ఞలు నమోదయ్యాయి. ఈ మైలురాయి దేశంలో అవయవదాన ఉద్యమానికి ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటారు?
2: ఆధార్ ఆధారిత నమోదు వల్ల దాత వివరాలు ఖచ్చితంగా నమోదు అవుతాయమ్మా. ఒక దాత ఒకసారి నమోదు చేయగలదు. ఇది డిజిటల్ పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజల్లో అవయవదానం పట్ల విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. 5 లక్షలకు పైగా నమోదైన ప్రతిజ్ఞలు సమాజంలో అవయవదానం పట్ల పెరుగుతున్న సానుకూల దృక్పథానికి నిదర్శనం. అంటే ప్రజల్లో అవగాహన బాగా పెంపొందుతుంది. అయితే ప్రతిజ్ఞతో పాటు వాళ్ళు తమ కుటుంబ సభ్యులకు కూడా తమ నిర్ణయాన్ని బ్రతికున్నప్పుడే తెలియజేయడం ద్వారా దానికి ప్రతిఫలం లభిస్తుంది.
1: సార్, జీవించి ఉన్నప్పుడు చేసే అవయవదానం, మరణానంతరం చేసే అవయవదానం, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
2: అంటే అమ్మా, జీవించి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక మూత్రపిండం, 2 ఉంటాయి కాబట్టి ఒక మూత్రపిండం ఎవరికైనా దానం చేయొచ్చు, లేదా లివర్ కాలియంలో కొంత భాగాన్ని దానం చేయొచ్చు, దాన్ని లివింగ్ డోనార్ అంటారు. మరణానంతరం మీన్స్ బ్రెయిన్ డెడ్, నిర్ధారణ తర్వాత ఒక గుండె, కాలియంలో కొంత భాగం, ఊపిరితిత్తులు 2, 2 మూత్రపిండాలు, ప్యాంక్రియా, చిన్నపేగులు, ఇవన్నీ కూడా దానం చేయొచ్చమ్మా. కాబట్టి డిసీజ్ డోనార్, బ్రెయిన్ డెడ్ డోనార్ మరణానంతరం ఎక్కువ మందికి, 8 మందికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుంది.
1: సార్, అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి, దానిని ఎలా నిర్ధారిస్తారు, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు ఏమిటి?
2: బ్రెయిన్ డెత్ అంటే మెదడు పూర్తిగా శాశ్వతంగా పనిచేయడం ఆగిపోవడం. ఇది కోమాతో పూర్తిగా భిన్నమైన పరిస్థితి అమ్మా. చాలా మంది వ్యక్తులు బ్రెయిన్ డెత్ కోమా 2 సినానిమస్ అనుకుంటారు. బట్ బ్రెయిన్ డెత్ ను ఉద్దేశించిన నిబంధనల ప్రకారం నిపుణులైన వైద్య బృందం ప్రతి దశల్లో ప్రత్యేక పరీక్షల ద్వారా నిర్ధారిస్తుంది. చాలా మంది ఏంటంటే వెంటిలేటర్ పై గుండె కొట్టుకుంటే వ్యక్తి తిరిగి బతుకుతాడని మనం ఆశిస్తాం, కానీ బ్రెయిన్ డెత్ వైద్యపరంగా మరియు చట్టపరంగా మరణం పర్మనెంట్ డెత్ కింద గుర్తించబడుతున్నాం. మీన్స్ కోమా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్ డెత్. బ్రెయిన్ డెత్ ఈజ్ పర్మనెంట్ డెత్, కోమా ఈజ్ సంథింగ్ డిఫరెంట్.
1: ఒక వ్యక్తి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత అవయవదానం చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది?
2: ముందుగా బ్రెయిన్ డెత్ వైద్య బృందం అధికారికంగా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు రెండు దశల్లో ప్రత్యేక పరీక్షల ద్వారా నిర్ధారిస్తుందమ్మా. అనంతరం కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి పూర్తిగా వివరాలు తెలియజేసి వారి సమ్మతిని పొందుతారు. ఆ తర్వాత మనం అనుకున్నట్టు సొతో స్టేట్ ఆర్గనైజేషన్, నొతో మీన్స్ నేషనల్ ఆర్గనైజేషన్, జీవన్ దాన్ ద్వారా మెయిన్లీ స్టేట్ ఆర్గనైజేషన్ జీవన్ దాన్ ఎదురు చూస్తున్న రోగుల జాబితా ప్రకారం అవయవాన్ని కేటాయిస్తారు. అవసరమైన గ్రీన్ కార్డ్ ద్వారా కూడా అవయవాలను వేగంగా తరలించి మార్పిడి శస్త్రచికిత్సలు దేశంలో వేరే స్టేట్ లో కూడా నిర్వహిస్తారు.
1: సార్, మీరు గ్రీన్ కారిడార్ అన్నారు, అసలు ఈ గ్రీన్ కారిడార్ అంటే ఏమిటి? అవయవాలను వేగంగా తరలించడంలో ఇది ఎంత కీలకం?
2: గ్రీన్ కారిడార్ అంటే మొత్తం వైద్య శాఖ, పోలీస్ శాఖ, అన్ని శాఖలు, పౌర విమానయాన శాఖ, సపోజ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ చేసే అన్ని శాఖలు కలిపి ఒక అవయవం

0: ఒక హాస్పిటల్ నుండి దూరంలో ఉన్న ఇంకొక హాస్పిటల్ కి మధ్య మార్గంలో ఏ అవాంతరాలు లేకుండా స్పీడ్ గా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవస్థ మాది. ఎందుకంటే లంగ్స్ హార్ట్ ఓన్లీ 4 to 6 hours ఏ ఉంటాయి. ఆ తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే అది ఉపయోగపడదు. అలాగే కిడ్నీ అయితే 24 to 36 hours ఉంటుంది. కాబట్టి ఈ లంగ్స్ హార్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా వేగంగా చేయాలి. ఆ వ్యవస్థనే గ్రీన్ కారిడార్ వ్యవస్థ అంటారు.
1: అవయవ దానం వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే రోగులు ఎవరుంటారు సార్?
0: అవయవదానం వల్ల చివరి దశ కిడ్నీ వ్యాధితో, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ తో బాధపడి డయాలసిస్ పై కంటిన్యూస్ గా ఉన్నవాళ్ళు, అలాగే లివర్ ఫెయిల్యూర్ కాలేయ వైఫల్యం ఉన్నవాళ్ళు, గుండె వైఫల్యం, ఊపిరితిత్తుల వైఫల్యం, ప్యాంక్రియాస్ వైఫల్యంతో బాధపడుకున్న వారు అవయవ మార్పిడి ద్వారా ముఖ్యంగా ప్రాణాన్ని నిలుపుకొని ప్రయోజనం పొందుతారమ్మా. అలాగే కార్నియా మార్పిడి ద్వారా కూడా చూపు కోల్పోయిన వారికి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉంటుంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అవయవదాన పరిస్థితి ఎలా ఉంది? ప్రతి సంవత్సరం సగటున ఎన్ని అవయవదానాలు జరుగుతున్నాయి?
0: ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ 25 లో అయితే 301 అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయమ్మా. 93 బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు 26 లో అయితే 57 మంది, జూలై వరకు 57 మంది డిసీజ్ డోనర్స్, బ్రెయిన్ డెడ్ డోనర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి వాళ్ళ అవయవాలు దానం చేస్తారమ్మా.
1: సార్, ఒక వ్యక్తి అవయవదాతగా నమోదు కావాలంటే ఏం చేయాలి? ఆన్లైన్ లో నమోదు చేసే విధానం ఏమిటి?
0: ఆన్లైన్ లో 18 ఇయర్స్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా అవయవదాతగా నమోదు చేసుకోవచ్చమ్మా. దీనిలో నోటో అంటే నేషనల్ ఆర్గనైజేషన్, టోటో అంటే స్టేట్ ఆర్గనైజేషన్ జీవన్ దానం పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలతో నమోదు చేసి ప్రతిజ్ఞ చేస్తే అది నమోదు చేయడం అవుతుందమ్మా. అయితే నమోదు చేయడమే కాకుండా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు విధిగా తెలియజేయాలి. ఎందుకంటే మరణానంతరం వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల సమ్మతి, యాక్సెప్టెన్స్ అత్యంత కీలకం. వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకపోతే మరి అవయవదానం జరగదమ్మా.
1: సార్, అవయవాలను ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇందులో పారదర్శకత ఎలా ఉంటుంది?
0: అవయవాలను కేటాయింపు పూర్తిగా ట్రాన్స్పరెంట్ అమ్మా, పారదర్శకమైన విధానంలో జరుగుతుంది. జీవనదానంలో రోగుల జాబితా, వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా వైద్య అవసరం బట్టి, రక్త రూపును బట్టి, అవయవ అనుకూలతను బట్టి, అత్యవసర పరిస్థితిని బట్టి, వెయిటింగ్ పీరియడ్ వేచి ఉన్న కాలం వంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని అవయవాలు కేటాయిస్తాము. ఈ ప్రక్రియను టోటో స్టేట్ ఆర్గనైజేషన్ అండ్ జీవన్దార్ పర్యవేక్షిస్తుంది. ఇందులో వ్యక్తిగత పరిచయాలు గాని, ఆర్థిక స్థితి గాని, ఇతర ప్రభావాలకు ఎలాంటి అవకాశం ఉండదు.
2: ఓకే
1: సార్, రాష్ట్ర ప్రభుత్వం మరియు సోటో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించండి.
0: అవయవదానానికి రాష్ట్ర ప్రభుత్వం, నేను ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే రోజు, ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్గనైజేషన్ డొనేషన్ డే రోజు అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా విస్తృతమైన అవేర్నెస్, అవగాహన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో పార్ట్ ఆఫ్ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టేట్ లో విశాఖపట్నంలో పివి సింధు గారు, మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సమక్షంలో విశాఖపట్నంలో ఏయు కన్వెన్షన్ సెంటర్ లో 3.5 hours ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఆ విధంగా కాకుండా ఎన్నో కళాశాలల్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా వాటన్నిటికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి నెల ఒక జిల్లాలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, వేరియస్ ఏరియాస్ లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మరి స్టేట్ లో 3 months కి ఒక ఏరియాలో, ఒక జోన్ లో ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వంటివి చేస్తున్నాం.
2: ఓకే సార్.
1: అవయవదానం చేయాలని వ్యక్తి నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల సమ్మతి ఎందుకు కీలకమంటారు?
0: అంటే వ్యక్తి ముందర అవయవదానం చేస్తానని ఆధార ఆధారిత ప్రతిజ్ఞ ద్వారా నమోదు చేసుకోవచ్చమ్మ. కానీ ఆ వ్యక్తి డిసీజ్ డోనర్, మరణానంతరం బ్రెయిన్ డెత్ మీన్స్ ఐసీసీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కుటుంబం అంతా తీవ్రమైన మనస్తాపానికి గురై ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ముందరే ఆ వ్యక్తి వాళ్ళకి నేను ఇలా ప్రతిజ్ఞ చేసి నమోదు చేసుకున్నాననే విషయం చెప్తుంటే వాళ్ళు అగ్రీ అయితే గాని ఈ అవగాహన ప్రక్రియ చేయడానికి వీల్లేదమ్మా. ఆ విధంగా వాళ్ళ యొక్క కన్సెంట్ చాలా అవసరం.
2: ఓకే సార్.
1: సార్, అవయవాల కేటాయింపులో ఎలాంటి ప్రమాణాలను పాటిస్తారు, వివరించండి.
0: అవయవ మార్పిడికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ చూస్తాం అమ్మా. బ్లడ్ గ్రూప్ సరిపోతేనే నెక్స్ట్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటారు, అంటే కణజాలాల అనుకూలత. అది కూడా సరిపోయిన తర్వాత అత్యవసర పరిస్థితి ఎవరికి ఉంటే వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇస్తాం.
1: అవయవ దానం పూర్తిగా ఉచితమేనా? దీనికి ఎలాంటి ఖర్చులుంటాయి?
0: అంటే అవయవ దాతలు దాత డోనార్ కి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదమ్మ. ఏదైనా సరే అదంతా గ్రహీత గాని రెసిపియంట్ గాని కన్సర్న్ హాస్పిటల్ గాని భరిస్తాం. అంతేగాని డోనార్ కి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదమ్మ.
1: సార్, వృద్ధులు కూడా అవయవ దానం చేయాలని అనుకుంటూ ఉంటారు, మరి వారు దానం చేయవచ్చా? వయసు పరిమితి ఎంత ఉంటుంది?
0: ఇప్పటి వరకు అవుతున్న అవయవ దానాల్లో ఎక్కువ పర్సంటేజ్ 20-60 సంవత్సరాల వరకు ఉంటుందమ్మా. కానీ వృద్ధులు ఖచ్చితంగా అవయవదానం చేయొచ్చమ్మా. అంటే అది వయస్సుకు సంబంధించింది కాదు. అవయవదానం అవయవం ఎంత బాగా పనితీరు ప్రదర్శిస్తుంది అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఈవెన్ 80 సంవత్సరాల వ్యక్తిలో కూడా ఒక కిడ్నీ బాగా పనిచేస్తుంటే అత్యవసరంగా ఒక 50 సంవత్సరాల వ్యక్తికి అవసరం ఉంటే ఖచ్చితంగా 80 సంవత్సరాల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే ఆయన ఖచ్చితంగా ఆ అవయవం కిడ్నీ దానం చేయొచ్చు.
2: ఓకే సార్.
1: అవయవాల కొనుగోలు అమ్మకాలను నిరోధించేందుకు ఎలాంటి చట్టాలు మన భారతదేశంలో అమల్లో ఉన్నాయో వివరించండి.
0: అవయవాల కొనుగోలు అంటే అమ్మకాలు అసలు జరిగే అవకాశం చాలా తక్కువ అమ్మ. భారతదేశంలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 మరియు ఆ తర్వాత వచ్చే సవరణల ప్రకారం అవయవాల కొనుగోలు అమ్మకం పూర్తిగా నిషేధించబడింది. ఈ చట్ట ప్రకారం అవయవ మార్పిడి ప్రభుత్వం గుర్తింపు పొందిన కేంద్రాల్లో మాత్రమే, ఓటీసీస్ అంటారు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ లో మాత్రమే నిర్దేశించిన నిబంధనల ప్రకారం నిర్వహించాలమ్మా. చట్టాన్ని ఉల్లంఘించిన వాటికి కఠినమైన శిక్షలు, ఇదే వ్యవస్థలో ఏమైనా ఇన్వాల్వ్ అయిన వైద్యులకు వారి యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయమ్మా.
1: సార్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు కూడా అవయవదాతలుగా ఉండవచ్చా?
0: ఖచ్చితంగా ఉండొచ్చమ్మా. అవి కంట్రోల్లో ఉండి అవి వాళ్ళ అవయవాలు లైక్ కిడ్నీ, లివర్ వాటిని ఏమాత్రం ప్రభావితం చేయకపోతే, ఆ కిడ్నీ లివర్ మిగతా ఆర్గాన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు అవయవదానం చేయొచ్చమ్మా.
1: మరణానంతరం అవయవదానం చేస్తే శరీర ఆకృతిలో మార్పులు వస్తాయా? అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులుంటాయి?
0: పెద్దలేకి ఇవ్వమ్మా, అసలు ఏమీ లేదు. అవయవాల సేకరణ మెయిన్ అది ఒక సర్జికల్ ప్రాసెస్. ఎంత నిపుణులైన శస్త్రచికిత్స వైద్యులు ఆపరేషన్ థియేటర్లో నిర్వహిస్తారమ్మా. చాలా జాగ్రత్తలు, యాంటీసెప్టిక్ మెజర్స్ అన్ని తీసుకొని స్టెరైల్ మెథడ్ తీసుకొని చేస్తారమ్మా. అనంతరం శరీరాన్ని సాధారణ స్థితిలో కుట్టి అంతా సెట్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. శరీర ఆకృతిలో ఎటువంటి తేడా కనిపించదమ్మా, బయటికి ఎలాంటి మార్పులు కూడా ఉండవమ్మా.
1: సార్, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అవయవ దానంపై అవగాహన పెంచడానికి ఇంకా ఎటువంటి చర్యలు అవసరం?
0: పట్టణ ప్రాంతాల్లో మీకు చెప్పినట్టు ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము మన స్టేట్ లో అన్ని జిల్లాల్లోనూ. బట్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక భాషలో అవగాహన కార్యక్రమాలు, దీనికి సంబంధించిన గ్రామ సభలు, పాఠశాలలు, కళాశాలలు వాటిలో సభలు నిర్వహించి అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలమ్మా. ఆరోగ్య శిబిరాలు కూడా కండక్ట్ చేయాలి. తర్వాత ఎక్కువగా గ్రామాల్లో ఏంటంటే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు వీళ్ళందరూ ఈ ప్రజలతో మమేకమై ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ ద్వారా ప్రచారం విస్తృతం చేస్తే, గ్రామ సచివాలయ ద్వారా కూడా విస్తృతం చేస్తే మరింత ఉపయోగం ఉంది.

0: ఎక్కువ మంది అవయవ దానానికి అంగీకరించే అవకాశం ఉండదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మనం ఇంతకు ముందు అనుకున్నట్టు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందన్న.
1: అవయవ దానంపై ప్రజల్లో ఇంకా ఉన్న ప్రధాన అపోహలు ఏమిటి, వాటిని ఎలా తొలగించాలి?
0: అవయవ దానంలో మేము అపోహలు ఏంటంటే నమ్మా, అవయవాల కోసం త్వరగా చనిపోయినట్టు ప్రకటిస్తారంటారు. అంటే మనం అవయవ దాన ప్రతిజ్ఞ చేసి మనం ఆర్గాన్ డొనేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అలా తెలిస్తే వెంటనే మనం ఇంకా బతుకున్నా సరే బ్రెయిన్ డెడ్ అని సరిపోయినట్టు ప్రకటిస్తారని చాలా మంది అపోహ. కానీ దీనిలో ఏంటంటే, వాస్తవం నలుగురు స్వతంత్ర వైద్యులు, ఇండిపెండెంట్ డాక్టర్స్ బోర్డ్ 6 గంటల వ్యవధిలో 2 సార్లు పరీక్షలు చేస్తారన్నమాట. దాంతో మార్పిడి బృందం, ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే మార్పిడి బృందానికి, బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసే బృందానికి ఎటువంటి రిలేషన్ ఉండదన్నమాట. అది ప్రజలు గ్రహించవలసిన విషయం. తర్వాత దీన్ని ఓన్లీ ధనవంతులకే అవయవాలు వెళ్తాయి అనేది ఒక బాగా జనాల్లో ఉన్న ఇది. కానీ కేటాయింపు కేవలం మనం అనుకున్నట్టు బ్లడ్ గ్రూప్ ప్రకారం, కంప్యూటర్ ఆధారితం, రక్త గ్రూపు, టిష్యూ మ్యాచింగ్, అత్యవసరం బట్టి, వెయిటింగ్ లిస్టును బట్టి, ఇవన్నిటిని బట్టి వస్తున్నాం. అంతేగాని డబ్బులకి కొనుక్కోవడానికి, దీనికి దాన్ని మార్చడానికి ఎటువంటి పరిస్థితుల్లో 0.00001% కూడా అవకాశం లేదమ్మా. తర్వాత ముసలి వాళ్ళు, జబ్బు ఉన్న వాళ్ళు ఇవ్వలేరు అంటారు. దానికి మనం తీసుకున్నాం, ఇప్పుడే చెప్పాం, వయస్సు కాదు ముఖ్యం, అవయవ పనితీరు ముఖ్యం. 90 ఏళ్ల ముసలాయనలో కూడా మంచి అవయవ పనితీరు కలిగిన కిడ్నీని 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వచ్చాం. తర్వాత మీరు అడిగినట్టు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు అనేది కూడా ఏం లేదమ్మా. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా నియంత్రణలో ఉండి ఆ జబ్బులు, అవయవాల పనితీరు బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా అవయవదాతలుగా మారవచ్చు. తర్వాత దాన కుటుంబం, డోనర్ కుటుంబం కూడా డబ్బు ఖర్చు పెట్టాలని అందరూ అనుకుంటారు. నేను మీకు చెప్పాను, 1 రూపాయి కూడా దాత కుటుంబం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది డబ్బు తీసుకోవచ్చు అనుకుంటారు. ఇదంతా చట్ట విరుద్ధం, సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయండి. లాస్ట్ది ఏంటంటే బ్రెయిన్ డెత్, బ్రెయిన్ డెత్ నుండి కోలుకోవచ్చు అనుకుంటారు. బ్రెయిన్ డెత్ ఈజ్ పర్మనెంట్ డెత్, అన్లైక్ కోమా. కోమా ఈజ్ డిఫరెంట్, కోమా నుండి బయటపడవచ్చు, కానీ బ్రెయిన్ డెత్ అనేది పర్మనెంట్ డెత్ అమ్మా. దాని నుండి ఇంతవరకు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా బయటపడలేదు.
1: సార్, చివరిగా ప్రతి కుటుంబం అవయవదానం గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఉంది?
0: దీనికి 2 కారణాలమ్మా. ఏంటంటే, ప్రతి కుటుంబము అవయవదానం గురించి మనిషి మరణాంతరం కూడా కొంత మంది జీవితాలను వెలిగించవచ్చు అన్నది అత్యున్నత మానవతా సేవ. బ్రెయిన్ ఆర్గాన్ డొనేషన్ అనేది అత్యున్నత మానవతా సేవ కిందకి వస్తుందమ్మా. ఒక దాత నిర్ణయం అనేక మంది ప్రాణాలను కాపాడగలదు. మనం ఒక దాత 8 మందికి బతికించగలదు అనుకున్నాం, అదే ఎంతో మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని అందించగలదు. అంటే కార్నియా కానీ, టెండాన్స్ కానీ, హార్ట్ వాల్స్ కానీ, అవన్నీ చర్మం కానీ ఇది. కాబట్టి ప్రతి కుటుంబం అవయవదానం గురించి చర్చించాలి, సరైన అవగాహన పెంపొందించుకోవాలి, తమ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి పంచుకోవాలమ్మా. ఎందుకంటే మనం ఆర్గాన్ డొనేషన్ కి యాక్సెప్ట్ చేసి, ప్రతిజ్ఞ చేసి దానిలో ఎన్రోల్ అయినా సరే, మనం చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులతో మనం ముందర ఇదంతా నిర్ణయాన్ని పంచుకొని ఉంటే మాత్రమే మన కుటుంబ సభ్యులు అవయవదానం గురించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాంతో అది సక్సెస్ అవుతుంది, 8 మంది జీవితాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో అవయవదానం మహాదానం, ఈ నిర్ణయం ఎవరికో ఒకరికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా
1: ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో అవయవదానం ప్రాముఖ్యత అనే ముఖ్యమైన అంశంపై మన అతిథి డాక్టర్ మన్మధరావు గారి ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు సార్. అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. అతిథి జీవానందన్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డి

0: నేతర్ డాక్టర్ మన్మధరావు గారు, పరిచయకర్త కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు గోవిందా గోవిందా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీ పాడిన పాట వినబోతున్నారు. చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు విజయవాడ నుండి నిత్య నీలకంఠ, వీరి కొరకు మేరకు ఈ పాట.

రౌడీయనుడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మర్సీ విజయ, రోజా, శిరీష ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట విశాఖపట్నం శ్రోతలు లక్ష్మీ విశాల్ కోరిక మేరకు వసంతం చిత్రానికి హరిహరన్, సుజాత బృందం పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

పాప వినాశనం శ్రోతలు గురుప్రసాద్, సుకన్య, రవి, మధు ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రేమాభిషేకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన దాసరి నారాయణరావు.

హోస్కోటి శ్రోతలు లత సుహాస్ వీరి కోరిక మేరకు స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి ఎంఎం కీరవాణి బృందం పాడిన పాట వినబోతున్నారు చంద్రబోస్ సాహిత్యం.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట మార్కాపురం శ్రోతలు అంజనీ కృష్ణ, సౌజన్య, అమృత వీరి కోరిక మేరకు సుస్వాగతం చిత్రానికి మనో, జయచంద్రన్, మణికిరణ్ బృందం వారు పాడిన పాట. రచన సామవేదన్ షణ్ముఖ శర్మ.

మీరు విన్న ఆ పాటతో రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బడిపంతులు చిత్రానికి పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ.

జగదేక వీరుడు అత్తిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

గుర్తు చేసుకుందాం శీర్షికను ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి.

గుర్తు చేసుకుందాం శీర్షికను ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట దేవత చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, రచన వేటూరి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఇంట్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

కొండమీన సందమమ కోనలోన కోయబమ కొండమీన సందమమ కోనలోన కోయబమ పక పక లాడింది నా పట్టు తప్పింది

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్, నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను.

ఉన్నాయి. కడవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి. బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి, బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి. అగ్గి పుల్ల గీచేసాయి, నీలో సైతం తరిమేసాయి. డ్రైవ్ ది డెవలప్. నేను పుట్టాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 25 రోజుల్లో 19 సార్లు సమావేశమై ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో అనేక రకాల శాసనపరమైన జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవ అవమానాల నివారణ సవరణ బిల్లు 2026, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026, పన్నులు ఇతర చట్టాల సవరణ బిల్లు 2026, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026 వంటి అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. అయితే నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలు, అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగినట్టు ఆరోపించిన అవకతవకలపై ఈ సమావేశాల్లో పదే పదే అంతరాయాలు ఏర్పడ్డాయి. గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ విమర్శించారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిపక్షాలు అగౌరవపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె ప్రతిపక్షాల తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గాని పార్లమెంటరీ సాంప్రదాయాలపై గాని ప్రతిపక్షాలకు ఎటువంటి నమ్మకమూ లేదని ఆమె ఆరోపించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా విదేశాంగ మంత్రి సారా బైసోలో న్యాంతి భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమవుతారు. భారత్ లైబీరియాల మధ్య ఉన్న ఆత్మీయ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ ప్రాంతంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యత దేశభక్తికి ప్రతీకగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒకటవుతున్నారని ఆయన కొనియాడారు. దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి దేశ ప్రయోజనాలే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में, गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है. हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हम आगे बढ़ रहे हैं, उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటక రంగం, ఇతర అనుబంధ రంగాల్లో ప్రదర్శన కళలకు వారందించిన అత్యుత్తమ సేవలకు గాను ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. ఈ ఫెలోషిప్లు, అవార్డులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. అకాడమీ ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, దుశ్శాలువతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ 2024-25 వార్షిక నివేదికను నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ చర్యలు, రాజ్యాంగ రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను రాష్ట్రపతి ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధనల పనితీరుపై ఈ నివేదిక సమగ్ర సమీక్షను అందజేస్తుందని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు, క్షేత్రస్థాయి పర్యటనలు, విస్తృత సమీక్షల నుంచి సేకరించిన కీలక అంశాలను ఈ నివేదిక పొందుపరిచింది. సామాజిక సంస్కర్త అహిల్యాబాయ్ హోల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేవాలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణం నుండి పుణ్యక్షేత్రాల అభివృద్ది వరకు వారసత్వ పరిరక్షణలో అహిల్యాబాయ్ హోల్కర్ అసమానమైన సేవలందించారని కొనియాడారు. మహిళా విద్యను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహాలను సమర్థించడం ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించి ప్రజా సంక్షేమం, న్యాయం, సుపరిపాలనలో ఆమె ఒక ఆదర్శాన్ని సృష్టించారని హోంమంత్రి పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అహిల్యాబాయ్ హోల్కర్ ప్రజల కేంద్రంగా సాగిన పాలన, తిరుగులేని ధైర్యం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలకు అసాధారణ ప్రతీకగా నిలిచారన్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ నిష్పాక్షికమైన, సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసీయు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
2: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती, पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 trillion की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के मनाएंगे.

0: अब ये 30 ट्रिलियन डॉलर की इकोनॉमी कम से कम बन जाए।
1: ఒడిశా పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
3: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ వీర్నాల రమేష్ బాబు, వంతలు శ్రీమతి వీర్నాల పార్వతి, శ్రీ వీర్నాల రాజేష్ బాబు.

ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపా

0: వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం ఆచరించి మనకి విద్య నేర్పినటువంటి గురువు గారికి నమస్కరించి ఎందరో మహానుభావులు అందరికి మాకు వందన మందారాలు అందిస్తూ మరి కథలో ముందుకు వెళదాం.
1: అందుకే

చూడు నాయన, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అన్నారు మహాకవి గురజాడ అప్పారావు గారు. ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం కన్నా గొప్పది నాయన, జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపీగరియసి అన్నారు. అందుకనే మరి ఎంతో మంది త్యాగ ఫలం ఈనాడు మన యొక్క స్వాతంత్ర దినోత్సవం కోసం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనము ఎందరో మహానుభావుల కోసం తెలుసుకోవాలి నాయన. అందుకే అయ్యా సదయులా.

0: అరిగడా జంసరిత
1: అసలు మీరు వచ్చారు, నన్ను తెచ్చారు ఇందాల్చి శుక్రం బరదం అంటున్నారు, అదే బరబరం అంటున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా, అసలు మీరెందుకు వచ్చారు, నన్ను ఎందుకు తెచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి తెలియాలి తెలియాలి.
2: అంటే ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది నీకు తెలియాలంటున్నావు.
1: అంతే,
2: ఎందుకు వచ్చాం ఏమిటనేది.
1: అవును,
2: మనము బుర్ర కథ మనకు స్వతంత్ర దినోత్సవం గురించి ఎందరో పోరాడారు.
1: అవునండి,
2: అసలు మనకు స్వతంత్రం ఎలా వచ్చింది,
1: ఎలా వచ్చింది,
2: బ్రిటిష్ వారు ఎలాగా స్వాధీనం చేసుకుంటే వారిని మనం ఎలా తరిమి కొట్టాము అనేటువంటి అంశంపై ఎంతో చరిత్ర ఉన్నా అందులో కొద్ది చరిత్ర అంత భాగం తీసుకొని బుర్రకథ రూపంలో బుర్రకథ చెప్పడానికి మనం వచ్చామరా.
1: ఓహో, బానే ఉందిరా. అసలు బుర్రకథ అంటే నీకేమో తెలుసా?
2: ఏమండి, ఇంతకీ నాకు తెలియడం కాదు, నీకేంటో తెలుసా?
1: నాకు బాగా తెలుసురా.
2: ఏం తెలుసు?
1: బుర్రలోడు చెప్పేదో బుర్ర కథ.
2: అలా కాదు సోదరా, బుర్రలేని వాడు చెప్పేదే బుర్ర కథ అనేది కాదు. ఎందుకంటే బుర్రలో ఉన్నటువంటి గుప్పడుకు మెదడుకు పనులు పెట్టి మరి చైతన్యవంతం పరిచేదే అవగాహన పరిచేది, ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లి పరిచేదే మనకు బుర్ర కథ.
1: బుర్ర కథ
2: అర్థమైందా? అటువంటి బుర్ర కథను చెప్పడానికి మనం వచ్చాము.
1: చాలా బాగుంది.
2: అసలు ఏమిటంటే,
1: ఏమిటి
2: స్వతంత్రం అంటే ఏంటో నీకు తెలుసా?
1: నాకు బాగా తెలుసురా.
2: ఏమి తెలుసు?
1: జెండా పండగ.
2: అంటే నీకు అదే తెలుసు.
1: అంతే మరి
2: దినోత్సవం అంటే?
1: అంతే మరి.
2: అది కాదు, అది కాదు సోదరా. స్వతంత్ర దినోత్సవము అంటే ఎందరో మహనీయుల పోరాటం, వారి త్యాగాల ఫలితం మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం. అంటే నీకేం తెలియదు అంటున్నా? అలాగని కాదు నాయన, అన్ని తెలుసుకోవాలి. మనకి ఎలాగ స్వతంత్రం అనేది వచ్చింది, ఎలాగ జీవిస్తున్నాము, బ్రిటిష్ వారు ఏ విధంగా మనల్ని మరి ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి సంపదలు గాని అలాగే మనల్ని వారి స్వాధీన పరుచుకొని వారి చేతి కింద పరుచుకొని మన ఎన్నో బానిసలుగా బానిస బతుకులు చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఒక బ్రిటిష్ వారు. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చింది.
1: స్వతంత్రం వచ్చింది
2: మరి బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకుంటున్నాము అంటే ఎందరో మహానుభావుల త్యాగ ఫలము.
1: అవునండి,
2: ఈనాడు మనము జీవిస్తున్నటువంటి స్వేచ్ఛ జీవితం.
0: అందుకే ఎందరు

0: మరి ఎందుకంటే సోదరా ఈ విధంగా మనకు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాము అంటే మన బ్రిటిష్ వాళ్ళు తరిగొట్టేటువంటి మన స్వాతంత్ర సమర యోధులు వారు మనకి పెట్టినటువంటి మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటిది. అంతేకాకుండా మరి బ్రిటన్ ఆ దేశం అనేది మనొక యూకే ఖండంలో చాలా చిన్న దేశం ఈ బ్రిటన్ అనేది. అదేంటంటే యునైటెడ్ కింగ్డమ్, ఆ ఖండంలో చిన్న భాగం ఈ బ్రిటన్ దేశం. మన భారతదేశంతో పోల్చుకుంటే చాలా చిన్నది. యూకే ఖండంలోనే దాదాపు 13 రెట్లు మన భారతదేశం పెద్దది.
1: పెద్దది
0: అలాగే మనకి జనాభా పరంగా చూసుకున్నా కూడా జనాభాపరం కూడా మన సంఖ్య పెద్దది.
1: పెద్దది
0: ఈ విధంగా బ్రిటిష్ వారు బ్రిటన్ దేశం నుండి మన దేశానికి వచ్చి వ్యాపారం చేద్దాము, వ్యాపారం చేస్తే మనకి చాలా లాభాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతాయి అని చెప్పి మన దేశానికి రావడం జరిగింది. అవి కూడా ముఖ్యంగా ఫస్ట్ ఏ వ్యాపారం చేద్దాం అనుకున్నారు తెలుసా? మసాలా దినుసులు. ఎందుకంటే మన దేశంలో చాలా తక్కువగా దొరుకుతాయి అవి, ఎందుకంటే వారి దేశంలో అవి బాగా డిమాండ్ గా నడుస్తున్నటువంటి వ్యాపారం. మన దేశంలో తక్కువగా దొరికితే తీసుకొని దేశానికి వెళ్లి ఇచ్చిన ధరల్లో అమ్ముకొని వారు అలా చేద్దాం అనుకొని మన దేశానికి వచ్చారనమాట. ఇదే కాకుండా చాలా మనకు మన దేశంలో దొరుకుతున్న అనేది తెలుసుకొని ఎన్నో దొరుకుతున్నాయని తెలుసుకొని మనకు పట్టు, పత్తి, నీలిమందు రంగు, టీ అన్ని మన దేశంలోనే దొరుకుతున్నాయని అన్ని తెలుసుకొని మన దేశంపై బాట పట్టారు.
1: అవునండి,
0: దేశం వైపు. అలాగే ఈ తరుణంలోనే వారికి బ్రిటిష్ వారికి భారతదేశంపై ఆశ పుట్టింది రాయన.
2: అందుకే మన భారత

0: మెల్లే చూసిరి పై దండుతోని మరి దిగారా బలానంటి మళ్ళి తమ్ముడా సై మేలు బలానోయిదా మేలు బలానోయిదా దానా తరిగిడ జంతరిత.
1: అంతేకాకుండా చూడు సోదరా, అసలు బ్రిటిష్ వారు మొదటిగా మన దేశంలో ఏ ప్రాంతంలో అడుగు పెట్టారో నీకు తెలుసా? అప్పుడు ఆనాటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సూరత్ వాడదేవుల అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వారు అడుగు పెట్టి అక్కడ పరిపాలిస్తున్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి జహంగీర్ రాజు వారిని కలిసి వారి దగ్గర అనుమతి తీసుకొని వ్యాపారం పెడతాను పరిశ్రమలు పెడతామంటూ వారి దగ్గర అనుమతి తీసుకొని మొట్టమొదటిసారిగా దేశంలో ఈస్ట్ ఇండియా అనేటువంటి పరిశ్రమల్ని పరిశ్రమ ద్వారా వ్యాపారాలు చేస్తూ ఉండడం కూడా జరిగింది ఆయన. అంతేకాకుండా అంతకు ముందు చాలా మంది వ్యాపారం చేసే దేశంలో పక్క దేశం నుంచి వచ్చి పోస్ట్ గ్రీస్ దేశస్థులు అంతకు ముందు ఎప్పుడు 1600 ముందు వారు వ్యాపారం చేసేవారు. 1600 తరువాత బ్రిటిష్ వారు ఎంటర్ అయిన దగ్గర నుండి వారు ఈస్ట్ ఇండియా అనేటువంటి పేరుతో అది ఒకటి అలాగే టచ్ అనేటువంటి రెండు పరిశ్రమలు కలిపి వారిద్దరు కలిసి వ్యాపారం చేస్తూ కొనసాగిస్తూ ప్రారంభించి ఎన్నెన్నో లాభాలు పొందుతూ వారు ఎందుకంటే చాలా నిశ్శబ్దంగా ఎవరిని ఏమి అనకుండా ఎవరిని కలపకుండా ఏవైనా ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే వారికి విలువైన బహుమతులు ఇచ్చి వారిని అడ్డంకులు తొలగిస్తూ అలాగే నిశ్శబ్దంగా వ్యాపారం చేస్తూ వచ్చేవారు. అసలైన ఇబ్బంది అలా ఇక్కడే మొదలైంది తెలుసా?
2: ఏమిటండి
0: ఏ విధంగా?

0: సుమారుగా 1600 నుండి 1757 అంటే ఈ యొక్క 150 సంవత్సరాలు నిశ్శబ్దంగా వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటూ
1: వచ్చారు.
0: ఈ యొక్క 150 సంవత్సరాలు దాదాపు వ్యాపారం చేస్తూ వారు మన దేశంలో ఏం గమనించారంటే మన దేశాన్ని అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రజల అలవాట్లను మన బలాలని బలహీనతల్ని రాజ్యాలని మనకు దేశ సంపదని రాజ్యాల్లో ఉండేవారు రాజులు పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు పరిపాలనని ఇవన్నీ కూడా గమనిస్తూ వచ్చారు. ఇవి గమనిస్తూ రావడంతో అక్కడ అసలైనది
1: ఏమిటండి
0: ఏమిటండి అంటే అక్కడ ఆక్రమణ మొదలైంది. రాజులు రాజులకి

0: పెట్టి మరి అక్కడ ఓడిపోయినటువంటి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటూ అది తెలిసిన రాజుకు తెలియకుండగా ఆ రాజులకి మిగతా వాళ్ళకి ఏమైనా తెలిస్తే వాళ్ళకి విలువైన బహుమతులు ఇచ్చి
1: ఇచ్చి
0: వారిని వీరు స్వాధీనం చేసుకునేవారు పట్టణంలో ఆ రోజుల్లో చేసుకుంటూ రావడంతో మనకి జనాభాని ఆక్రమించేసి దేశ జనాభా అందరిని మన దేశాన్ని ఆక్రమిస్తూ జనాలను కూడా బానిసత్వం చేసి మనుషుల్ని వాడుకోవడం జరుగుతుంది. ఇవన్నీ గమనించేటువంటి దేశంలో అందరు అమాయకులే ఉంటారు కదా.
1: అవునండి,
0: మేధావులు ఉంటారు, మహానుభావులు ఉంటారు.
1: అవును,
0: ఇవన్నీ గమనించి స్వాతంత్ర సమర యోధులు ముందుకు వచ్చి ఎక్కడి నుంచో వచ్చిన బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించడం ఏంటి,
1: ఏమిటి
0: మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని బానిసత్వం చేయడం ఏంటి,
1: ఏమిటి
0: వారి చేతి కింద మనం బతకడం ఏంటి,
1: ఏమిటి
0: అనేది మరి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ యొక్క స్వాతంత్ర సమర యోధులు బాగా ఆలోచించి ప్రతి ఒక్కరు ఒక దగ్గర నుంచే కాకుండా నలుమూలల నుండి మరి యొక్క స్వాతంత్ర పోరాటం చేస్తూ వచ్చారు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అజాత హిందూ పౌసు దళపతి నేతాజీ,
1: అవునండి,
0: అఖండ భరత జాతి కన్నా మరో శివాజీ.
1: అవును,
0: ఎందుకంటే అలాగా ఆ యొక్క పౌసుని యొక్క మిలిటరీ ఫోర్స్ ని వారు తయారు చేసి దేశ నలుమూలల ఎక్కడైతే మనకి తరిమి కొట్టాలో బ్రిటిష్ వారిని అనుకొని అక్కడ తరిమి కొడుతూ వస్తున్నారు. ఎవరు మనొక
2: బ్రిటిష్ దండును చూసారా, బ్రిటిష్ దండును చూసారా, దండు దళము వంక చూసిరి, దండు దళము వంక చూసిరి, ఆయుధాలు చేపట్టిరి, ఆయుధాలు చేపట్టిరి, బ్రిటిష్ వారిని నేడురా, తరిమి తరిమి కొట్టారా, తరిమి తరిమి కొట్టారా, అరే దండు దళమును చూసారా, తరిమి తరిమినే కొట్టారే బలానండి
0: మరి ఈ విధంగా మన యొక్క స్వాతంత్ర సమర యోధులు ఒక్కొక్కరు అందరం ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు అందరు కలిసి కాకుండా మరి విడివిడిగా వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు స్వాతంత్ర సమర యోధులు. అందులోనే అల్లూరి సీతారామరాజు
2: అయితే ఆయన వంక చూసుకుంటే నాయన మరి ఆనాడు రమారమ్మి మూడున్నర ఏళ్ల పాటు ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి మన్యవాసుల యొక్క ప్రాణమాన సంరక్షణ కోసము వారి ప్రాణాలను కాపాడుతూ వారి పంటల్ని వాళ్ళని తినకుండగా ఆ మన్యవాసులు ఎంతో ఇబ్బంది పెట్టి వారి పాడి పంటల్ని వాళ్ళని తినకుండగా వారి మంచినీళ్ళని వారు తాగకుండగా ఎన్నో హింసలు పెట్టినట్టు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలాగైనా కొల్లగొట్టాలని ప్రాణాలు సహితం లెక్క చేయక ఆనాడు అల్లూరి సీతారామరాజు ఆసటై భాసటై నాయకుడై మా యొక్క దళానికి ముందుగా నడిచి ఆయన ప్రాణాలు సహితము లెక్క చేయక మరి యొక్క బ్రిటిష్ సామ్రాజ్యానికి మరి వందే మాత్రం అంటూ మన భరతమాతకి వందే మాత్రం చెబుతూ ప్రాణాలు సహితం కోల్పోయారు నాయన. అందుకే అంతటా

0: దేశానికి ఇద్దరు కావాలంటే జై జవాన్ కావాలి, జై కిసాన్ కావాలి. ఎందుకంటే జై జవాన్ మంచు కొండల పాటున పొంచి ఉండి ఎదురొచ్చే శత్రు సైన్యాలని తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా చీల్చి చెందాడే వాడే జై జవాన్.
1: జై జవాన్
0: మరి జై కిసాన్ అంటే
1: అంటే
0: కాని పెట్టి మేడ పెట్టి పలువు పట్టి పారపట్టి కండలు కరిగించి బండ చాకరి చేసి దేశానికి పట్టడు ఆహారం అందించేటువంటి అన్నదాత రైతన్న జై కిసాన్.
1: జై కిసాన్
0: జై జవాను కావాలి, జై కిసాన్ కావాలి. ఈనాడు మహానుభావులు ఎంతమందో ఉన్నారు,
1: అవునండి,
0: పోరాట యోధులు ఎంతమందో ఉన్నారు. ఎందుకంటే వారి త్యాగాల ఫలితమే ఈనాడు మనం జీవించేటువంటి జీవితం. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది.
2: ఆగస్టు 15 అది మనకు శుభదినమునందా. ఆగస్టు 15 అది మనకు శుభదినమునందా.

0: స్వర్గీయుడా జంతరీత.
1: మరి సుమారు 90 సంవత్సరాలు ఈ యొక్క పోరాటము 1857 నుండి 1947 వరకు

వరకు 90 సంవత్సరాలు బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మన దేశంలో బ్రిటిష్ వారు అనేది లేకుండా తరిమి కొట్టినటువంటి మనకు ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమర యోధులు వారిని మదిలో ప్రతి క్షణము కూడా మన జీవించేటువంటి ప్రతి ఒక్క క్షణము, అలాగే మనం పీల్చేటువంటి ప్రతి ఒక్క వాయువులో, మనం నివసించేటువంటి ప్రతి ఒక్క రోజులో కూడా వారిని తలుచుకుంటూ మన దేశంలో మనం ఉంటూ ఇందులో ఉన్నాం కాబట్టి మరి వారిని తలుచుకుంటూ జీవనాన్ని మనం సాగించాలి, జీవితాన్ని గడపాలి. ఈనాడు జీవితం మంది ఉందంటే ఎందరో మహా వీరుల త్యాగ ఫలమే మనం ఉన్నటువంటి జీవితం.

అహింసయే పరమ ధర్మమని చాటిన బాపూజీ. ఆ అహింసయే పరమ ధర్మమని చాటిన గాంధీజీ, ఆశయాలు సాధించిన గాంధ్రేయులం

ఆయన. ఆనాడు 1947 సంవత్సరమున మా యొక్క ఎందరో ఒక యోధులంతా కూడా ప్రాణమాన సంరక్షణ కోసం పేద ప్రజల్ని కాపాడాలి, ప్రతి ఒక్కరు స్వతంత్రంగా బ్రతకాలి, ముందు తరాల వారికి మార్గం చూపాలని చెప్పి వారి ప్రాణాలు సైతం కూడా లెక్క చేయక ఆ యొక్క మహాయోధులు ఎంతో మంది మరణించారు, ఎంతో మంది కనుమరుగైపోయారు, ఎంతో మంది త్యాగ ఫలంగా ఈనాడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము అంటే వారి యొక్క పెట్టినటువంటి దయాభిక్షే. కాబట్టి మరి ఈనాడు స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో మరి చిన్న పెద్ద వయో వర్గ పరిమితి లేకుండగా అందరూ కలిసి ఆనందంగా ఉండాలని చక్కని సదుద్దేశంతో ప్రజలంతా తెలుసుకోవాలి. ప్రజలు బాగుంటేనే మన ప్రభుత్వం కూడా బాగుంటుందని బాగా ఆలోచించి అందరూ కూడా మరి శ్రద్ధగా ఉండి ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకొని పలువురికి చెప్పుకోవాలన్న సదుద్దేశంతో చక్కని కార్యక్రమాన్ని మనం చక్కగా పూర్తి చేశామయ్యా. అందుకనే చిన్న పెద్ద వయో వర్గ అంతా కూడా మరి యొక్క 15 అందరు కూడా వేడుగ్గా చేసుకోవాలి. అందుకే ఓ భారతీయుడా ఓయురయోధుడా లేవయ్యలే చిరాగయ్యా, ఓ భారతీయుడా ఓయురయోధుడా.

0: కూడా ఓయురయ్యో ధుడా లేవయ్యా లేచి రావయ్యా లేవయ్యా లేచి రావయ్యా లేవయ్యా లేచి రావయ్యా పరిగెడ జంతరి
1: కొన్ని ప్రశ్నలు ఏమన్నా నీకేమన్నా తెలివితేటలు ఏమన్నా ఉన్నాయా?
2: నాకు తెలివితేటలా మూటలు మూటలు కట్టి పైన ఇస్తావు,
1: ఎందుకంటే ఇంతవరకు ఈ విషయం చెప్పావు.
3: అవును,
1: నువ్వు ఈ యొక్క జనరేషన్ లో ఉన్నటువంటి 10 మందికి చెప్పాలి కదా.
2: అవును,
1: మరి నీకేమాత్రం అర్థమైంది? అసలు ఏ విధంగా తెలివితేటలు ఉన్నాయని మాకు చెబితే మేము తెలుసుకొని ఆహా ఇంతసేపు కథ చెప్పాము బాగా మా దాంట్లోనే మా వారికి అర్థమైంది అనేటువంటి విధానం మాకు అర్థమవుతుంది. చెప్పు
2: ఏమిట్రా, నువ్వు అడుగు చెప్తాను.
1: నేను అడగనా?
2: నువ్వు అడుగు చెప్తాను.
1: బాగుంది.
2: అసలు ఎన్ని కాదు కానీ నువ్వు నన్ను అడుగుతున్నావు. అసలు ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను
0: మొదటగా,
2: నేను మిమ్మల్ని అడిగేసాను అనుకో, అప్పుడు మీ తెలివితేటలు ఉన్నట్టు అడిగే ప్రశ్న సమాధానం చెప్పేస్తా.
0: నీకేం అర్థమైంది అన్నారు అబ్బాయి?
2: మీద అర్థమైపోయిందమ్మా.
0: ఏం అర్థమైంది?
2: 1950 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది అన్నారు, అది అర్థమైపోయింది. స్కూల్లో 10 చెన్నా పండుగ చేస్తారు, అది ఎలాగా తెలుసు. కాబట్టి నేను అమ్మటే ఆగస్టు 15 మళ్ళీ మా స్కూల్కి వెళ్ళిపోతాను. బడికి వెళ్ళిపోయి పప్ప తీసుకుని ఇంటికి వచ్చేస్తాను.
1: పప్ప తీసుకుని వస్తాను.
0: ఏమండి జననీ జన్మభూమి ఇచ్చా సద్గాద పీగరి వేసి అన్నా తెలుసా నీకు? ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం కన్నా గొప్పది. కాబట్టి నీ ఉన్న ఊర్లో అభివృద్ధి నువ్వు చెయ్యాలి, మంచిగా నడవాలి, మంచిగా మాట్లాడాలి. బాగా విని విని ఒక మానవుడు చనిపోయిన తర్వాత స్వర్గాన్ని వెళ్తాడు నాయన.
2: అందుకని ఆసుపత్రి పాలవుతాడు?
0: ఏ కాదురా బాబు, మంచి మాటలు వినాలి, మంచి పనులు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకే బాటపై ఒకే దీటిపై ఒకే బాటపై నడిచిన నాడే నాయకుడై ఆసటై భాసటై ఆనాడు యోధులంతా కూడా. మరి ఈనాడు మనం ఇలా ఉన్నామంటే అందరూ ఒకే బాటపై నడిచాము కాబట్టి ఒకే దీటిపై అందరూ నడవాలి, అందరూ బాగుండాలి. అందుకే నడువు నడువు నడువు నడువు ఓరన్నా, నడువు నడువు నడువు నడువు ఓరన్నా, నడుము గట్టి మును ముందుకు మాయన్నా, నీవు నడుము గట్టి మును ముందుకు మాయన్నా, మంచి మంచి విషయాలు ఓరన్నా, మంచి మంచి విషయాలు మాయన్నా, సరదాగా ఆచరించు ఓరన్నా, నువ్వు సరదాగా ఆచరించు మాయన్నా. నడువు నడువు నడువు నడువు నడువు నడువు నడువు నడువు ఓరన్నా, నడువు నడువు నడువు నడువు ఓయన్నా, నడుము గట్టి మును ముందుకు మాయన్నా, నీవు నడుము గట్టి మును ముందుకు మాయన్నా. బోలో స్వతంత్ర భారత్ కే
2: జై,
0: బోలో స్వతంత్ర భారత్ కే
2: జై,
0: బోలో స్వతంత్ర భారత్ కే
2: జై,
0: జై హింద్.
4: మీరింతవరకు స్వాతంత్ర దినోత్సవం బుర్రకథ విన్నారు. నిర్వహణ శ్రీ వీర్నాల ప్రసాద్ బాబు, వంతలు శ్రీమతి వీర్నాల పార్వతి, శ్రీ వీర్నాల రాజేష్ బాబు.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట చిత్రం రాధా కళ్యాణం.

0: సాధారణ విద్యార్థి ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఎరువుల దినోత్సవం జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి జాతీయ సమైక్యతను చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వార్తల వివరాలు: రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 475 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెను కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వడం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి.
0: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఈరోజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను వారు సందర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని అన్నారు.
2: We are also making a great use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling and our Gaj Suchana mobile application. It is also being used to monitor individual captive elephant. And it is there to study the behavioral patterns of elephants, because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important, and to strengthen the capacity of our frontline personnel, the ministry in collaboration with the WII, Wildlife Institute of India, and WWF India, they have prepared a field manual on managing human elephant conflict.
0: అంతకుముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనిషి వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఐ ఇన్స్టిట్యూట్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో

0: పనులు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరేంద్రస్వామి ఈరోజు పరిశీలిస్తారు. పర్యటనలో భాగంగా మంత్రులు నల్లమల సాగర్ జలాశయ పనులను పరిశీలించడంతో పాటు ఫీడర్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు. అనంతరం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. టీబీఎం వెలికితిత్తు పనుల పురోగతిని కూడా వారు పరిశీలించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హరిహర తిరంగ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. అలాగే ఒంగోలులో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తెలియజేసే లక్ష్యంతో హరిహర తిరంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన తెలుపుతూ,
1: ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పి మనము కండక్ట్ చేసాము ఒంగోలు పట్టణంలో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము, అనేక రంగాల్లో ప్రగతిని మనం సాధించాము. దాంతోపాటు మనకి 2047కి విశ్వత భారత్ గా ఒక విజన్ పెట్టుకున్నాము, అదేవిధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ విజన్ ని మనం సాధించేలాగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషి తన చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.
0: అవయవ దానం ద్వారా మరొకరికి జీవించే అవకాశం కల్పించవచ్చని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రి నుంచి వివేకానంద సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్వి కుమార్ మాట్లాడుతూ, మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి విశాఖపట్నం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ పీజీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పి రుత్విక్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సిబిసి క్షేత్ర ప్రచార అధికారి కె శ్రీరామమూర్తి మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత జీవితం సందేశాన్ని సమాజంలోకి తీసుకువెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతోందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి తెలిపారు. ఎస్ఐఆర్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారుల ద్వారా గణన పత్రాల పరిశీలన, నవీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ జాబితాలపై అభ్యంతరాలు ఉంటే 30వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. పార్వతీపురం నియోజకవర్గ ఓటర్లు ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించి తమ ఓటు హక్కును సంబంధించిన వివరాలను ధృవీకరించుకోవాలని మాధురి కోరారు. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షిని కర్నూలు జిల్లా జైల్లో ఆయన పరామర్శించనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చెన్నై, కోయంబత్తూరులో నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని మౌలిక వసతులు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు పెట్టుబడులకు అనుకూల విధానాలను సదస్సులో వివరించినట్లు తెలిపారు. తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

0: విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలే రాష్ట వ్యాప్తంగా హరిహర తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: 14 అగస్ట్ 1947 భారత్ కే ఇతిహాస్ కా వో రక్త రంజిత్ దిన్, జబ్ దేశ్ కా విభజన్ హువా और लाखों लोगों ने इस बंटवारे की त्रासदी से विभाजन के कारण लोगों को अपना घर, परिवार, जमीन और संपत्ति भी छोड़नी पड़ी. असहनीय पीड़ा से जूझते इन मजबूर और विस्थापित लोगों को निर्मम हिंसा का सामना करना पड़ा. वर्ष 2021 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने विभाजन की असहनीय पीड़ा और दुख से गुजरे लोगों को याद कर और उन्हें श्रद्धांजलि अर्पित करने हेतु विभाजन विभीषिका स्मृति दिवस की घोषणा की. आइए 14 अगस्त 2026 को बंटवारे और उस समय हुई क्रूर हिंसा के शिकार हुए लोगों को अपनी श्रद्धांजलि अर्पित करें. अपने आसपास होने वाले साइलेंट मार्च में भागीदारी करते हुए उनकी याद में 1 मिनट का मौन धारण करें.
4: ఇదిగో కోడలు పిల్ల. ఏంటత్తయ్యా, ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
5: ఏంటవి?
4: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వైతీ లేదు.
5: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
4: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
5: ఓ,
4: ఎలాగంటే యూపీఐతో?
5: అలాగా?
4: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
5: అదేంటత్తయ్యా?
4: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
5: అబ్బా చాలా అత్తయ్యా.
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
8: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026 లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
9: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉద్దమరాజు మాణిక్యాంబ గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వినండి.
10: భారత స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలకు తెగించి నిస్వార్థంగా పోరాటం సాగించిన నారీమణులలో శ్రీమతి ఉద్దరాజు మాణిక్యాంబ గారు ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లా

అమలాపురం తాలూకా వన్నెచింతలపూడి గ్రామంలో 1913లో మాణిక్యాంబ జన్మించారు. ఆ కాలంలో మగపిల్లలకే చదువులు లేవు. ఇంకా ఆడపిల్లల చదువుల సంగతి ఆలోచించేదెవరు? ఆసక్తి ఉన్నవారికి చుట్టూ ఉన్న ఇసుక తిన్నెలే పలుకలు. ఆ పలకలలో ఆ ఇసుక తిన్నెలనే పలకలుగా చేసుకొని ఆ ఇసుక తిన్నెలలో చేతి వ్రేళ్లే బలపాలు. అలా వ్రేళ్లతో మాణిక్యాంబ అక్షరాలు దిద్దుకున్నారు. వీరి తండ్రి నడింపల్లి బాపిరాజుగారు. బాపిరాజుగారి బావమరిది పద్మనాభరాజుగారు. వీరి కుమారుడు రామరాజుగారితో 1930లో మాణిక్యాంబగారి వివాహం జరిగింది. అత్తగారిల్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలమర్రు సమీపంలోని వాలమర్రు. అత్తింట్లో పుట్టింట్లో అందరూ జాతీయ కాంగ్రెస్లో చేరి ఉద్యమాలు నడిపించేవారు. అందరూ దేశభక్తులే. భర్త రామరాజు జాతీయ కాంగ్రెస్లో యువ నాయకులై ఆంధ్రాలో ఉద్యమ నాయకులుగా నిలిచారు. 1930లో సత్యాగ్రహంలో పాల్గొని ఆంగ్లేయులచే బంధింపబడి కారాగారానికి వెళ్లారు. ఉద్యమగాథలను జైలు జీవితాలను గురించి భార్యకు అనేక లేఖలు వ్రాశారు. భర్త వ్రాసిన లేఖలే మాణిక్యాంబను ఉద్యమం వైపుకు నడిపించాయి. గాంధీగారి ఆత్మవిజయం చదవడం మొదలుపెట్టారు. మాణిక్యాంబ శ్రావణ మంగళవారం, కైలాసగౌరి మొదలైన నోములకు స్వస్తి చెప్పారు. నూలు వడకడం, ఖద్దరు బట్టలు కట్టడం మొదలుపెట్టారు. 1931 జనవరిలో రామరాజుగారు జైలు నుండి తిరిగి వచ్చారు. 1932లో మాణిక్యాంబగారు కాంగ్రెస్ శిబిరంలో వాలంటీరుగా చేరారు. ఆనాడు క్షత్రియ స్త్రీలకు ఘోషా పద్ధతి ఉండేది. మాణిక్యాంబ బాహాటంగా రాజకీయాలలో తిరగడం వల్ల బంధువర్గంలో పెద్ద అలజడి రేగింది. వీరి మామగారు దేశభక్తులు, కాంగ్రెస్ వాది. కోడల మీద వచ్చిన విమర్శలకు తట్టుకోలేకపోయారు. పైగా కోడలు బయట తిరగడం ఆయనకు నచ్చలేదు. రామరాజుగారు భార్యను ప్రోత్సహించారు. మాణిక్యాంబ మంచి ఆరోగ్యం, బలం కలిగిన యువతి. జాతీయ గీతాలు మధురంగా ఆలపిస్తూ చురుకుగా మహిళా వాలంటీరు దళంతో పనిచేయడం వల్ల అందరికీ తలలో నాలుకగా ఉండేవారు. గాంధీగారు ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు వంటి మీదున్న 70 కాసుల బంగారం గాంధీగారికి తీసి ఇచ్చేశారు. 1932లో ఆంగ్లేయ పాలకుల వలన తీవ్ర నిర్బంధం ఎదుర్కొని కాంగ్రెస్ నిలబడింది. అప్పటికే 144వ సెక్షన్ అమలులో ఉంది. కాంగ్రెస్ వాలంటీర్లు రహస్య స్థలంలో దాక్కున్నారు. వారు వచ్చి తెల్లగుర్రపు బండి వస్తుంది, అందులో రమ్మని రహస్యంగా చెప్పి వెళ్లారు. ఆ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు తెల్లగుర్రపు బండిని తెచ్చి ఆడవారిని ఎక్కమన్నారు. ఈ కుట్ర తెలియని 4 స్త్రీలు ఆ బండి ఎక్కారు. ఈ స్త్రీలను నిర్జన ప్రాంతంలో విడిచిపెట్టాలని తీసుకువెళ్లారు. బండి దిగిపొమ్మని ఒత్తిడి చేశారు. ఈ వనితలు మొండిగా మేము బండి దిగము అన్నారు. మాణిక్యాంబగారు ధైర్య సాహసాలతో మొరాయించి వారితో వాదించారు. చేసేది లేక పోలీసులు తిరిగి వారిని రైలు స్టేషన్ దగ్గర దిగబెట్టారు. ప్రతి విషయంలోనూ మాణిక్యాంబ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. 1932లోనే భీమవరం డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు భవనం మీద ఉన్న ఇంగ్లీషు జెండా దింపి జాతీయ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ వాలంటీర్లు సిద్ధపడ్డారు. వారిలో మాణిక్యాంబ కూడా ఉన్నారు. దేశమాత బానిసత్వమే వారికి మానసిక వేదన. అందుకే భారతీయులంతా ఏకమై పోరాటం సాగిస్తున్నారు. ఆంగ్ల సైనికులు లాఠీచార్జీ చేశారు. జెండా ఎగురవేయడానికి పైకి ఎక్కిన వారిని అందరినీ అరెస్టు చేశారు. స్త్రీ పురుషులందరినీ భీమవరం తాలూకా జైలులో ఉంచారు. మన నాయకురాండ్రు రాయవల్లూరు జైలుకు, తరువాత కర్నూలు జైలుకు వెళ్లారు. 10 శిక్ష విధించారు. అక్కడ 60 స్త్రీలు ఉండేవారు. ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, దుర్గాబాయమ్మ, వారి మాతృమూర్తి కృష్ణవేణమ్మ, గోగినేని భారతీదేవి మొదలైన దేశ నాయకీయమణుల సహవాసం ఈమెకు లభించింది. పసల అంజలక్ష్మి గారు జైలులో ప్రసవించారు. మాణిక్యాంబ సహాయంగా ఉన్నారు. వీరు జైలులో వందే మాతరం, జెండా ఉంచా రహే హమా

మొదలైన గీతాలతో పాటు భక్తి గీతాలను ఆలపించేవారు. జైలులో ఆసనాలు వేసేవారు. భీమవరంలో జెండా ఎగురవేయడానికి ఇలా ఆలపించారు.

చునెత్తురు కండలు రాల్చిన జెండా ఎత్తర జాతికి ముక్తిరా, రెండు రెండు రెండోయి రారండోయ్ అంటూ ఆలపించి అందరినీ చైతన్యవంతులను చేశారు. మాణిక్యంబకు నటనా కౌశలం మెండు. హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర పోషించి అందరి మన్ననలను అందుకున్నారు. ఈమె తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కడంలో సిద్ధహస్తురాలు. కర్నూలు జైలులో ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కి అటువైపు వార్డులో ఉన్న మగవారికి ఉత్తరాలు గిరవాటు వేసేవారు, సమాచారం అందించేవారు. జైలులో స్త్రీలు 3 రోజులు భీష్మించి నిరసన తెలిపి జర్మన్ సిల్వర్ పళ్ళాలలో భోజనం చేయడానికి అంగీకరించలేదు. విదేశీ వస్తువులను బహిష్కరించి గచ్చు నేల కడిగి ఆ నేల మీద భోజనాలు చేశారు. అది తెలిసి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జైలును సందర్శించి అధికారులతో మాట్లాడి వీరి బట్టలు కంచాలు వీరికి ఇప్పించారుట. జైలు నుండి తిరిగి వచ్చాక భర్త పిల్లలతో కావూరు ఆశ్రమం, వినయాశ్రమం, మంతనవారిపాలెం ఆశ్రమంలో కాలక్షేపం చేశారు. మంతనవారిపాలెం ఆశ్రమంలో ఓరుగంటి వెంకటేశ్వరరావు గారు అందరికీ హిందీ నేర్పేవారు. మాణిక్యంబ హిందీ విశారద వరకు చదివారు, వీరి దగ్గరే చదివారు. వీరేశలింగం పంతులు గారి ప్రభావంతో ఒక వితంతువుతో వెంకటేశ్వరరావు గారికి దగ్గరుండి వివాహం జరిపించారు. విదేశీ వస్త్ర దహనాలు చేశారు. 1938లో కాశీపట్నం జమీందారీ వ్యతిరేక పోరాటంలో మహిళా వాలంటీర్లకు నాయకురాలుగా ఉండి అల్లూరి అన్నపూర్ణమ్మ గారితో పాటు జైలుకు వెళ్లారు. 1940లో భర్త కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. మాణిక్యంబ రష్యన్ రచయిత గోర్కీ వ్రాసిన అమ్మ నవల చదివి ప్రభావితురాలయ్యారు. భర్త వెంటే భార్య. భర్త జైలులో ఉండగా పనిచేయడం ప్రారంభించారు. 5 పిల్లల తల్లి. పిల్లలతో మెట్లపాలెం ఆశ్రమంలో పుచ్చలపల్లి సుందరయ్య గారితో, మృత్యుంజయరావు గారితో కలిసి పనిచేశారు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి కొన్నాళ్లు రహస్య స్థావరాలలో నివసించారు. మారువేషాలు వేసుకుని గొడ్లపాకలలో నివసించారు. తినడానికి తిండి లేదు. మొలలో రహస్యంగా దాచి తెచ్చుకున్న ఉల్లిపాయలు ఉప్పు కారం దంచుకుని కాస్త గంజి కాచుకుని తిని ప్రాణాలు నిలుపుకున్నారు. పట్టుదలను పెంచుకున్నారు. పార్టీ డబ్బు కోసం కూలీల మధ్యలో మారువేషాలతో పనిచేసేవారు. 2 వరుసల కూలీల మధ్యలో బ్రిటిషు సైనికులకు అనుమానం రాకుండా పనిచేసి ఆ డబ్బులు పార్టీకి ఇచ్చేవారు. బయటకు తెలిస్తే పోలీసుల అరెస్టు. ఇవి ఆవిడ స్వయంగా చెప్పిన విషయాలు. అయినా కర్కశ పాలకులు కనిపెట్టేశారు. మాణిక్యంబ మరో వేషం మార్చారు. మంత్రసానిగా పురుళ్లు పోశారు. సుమారు 100 పురుళ్లు పోసి 116 రూపాయలు పార్టీకి అందించిన త్యాగమూర్తి. కోడిగ్రుడ్లు మాంసం అమ్మి అవసరానికో వేషం అన్నట్లుగా ఆ ధనాన్ని పార్టీకి ఇచ్చారు. పిల్లలకు మహిళలకు హోమియో మందులు ఇచ్చేవారు. వీరి భర్త కోరుకల్లులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల నుండి తప్పించుకున్నారు. ఎక్కడ ఉన్నారో చెప్పమని పోలీసులు ఈమెను వేధించారు. నిలువ నీడ లేకుండా చెయ్యాలని అద్దె ఇంటి వారిని బాధించారు. ఒకరోజున రామరాజు గారిని అమలాపురంలో కాల్చివేశారని పోలీసులు వచ్చి చెప్పారు. ఈ పుకారుతో ఈమెను పరీక్షించాలనుకున్నారు. భర్త సంగతి నిజంగా తెలియని మాణిక్యంబగారు పిల్లలను తీసుకుని పాలకొల్లు వెళ్లారు. అక్కడ పార్టీ అభిమానులను అమలాపురం పంపి అసలు సంగతి తెలుసుకున్నారు. పోలీసు మాయను గ్రహించి ఇంటికి తిరిగి వచ్చారు. గేదెలను కోళ్లను పెంచుతూ పిల్లలను చదివిస్తూ ధైర్యంగా సమర్థవంతంగా సంసారం ఈడ్చుకొచ్చిన వీర నారీమణి. కమ్యూనిస్టు పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తగా చేసిన సేవకు ఫలితంగా భారతావనికి స్వాతంత్ర్యం

0: జనప్రియం వచ్చింది. దేశ నాయకుల కలలు పండాయి. 1947 ఆగస్టు 15 భారతీయులందరికీ సంతోషం, ఉద్యమకారులకు గర్వకారణం. స్వరాజ్యం వచ్చిన తరువాత ఆవిడ పదవుల కోసం ఆశపడలేదు. రామరాజు గారు పాలకొల్లు నుండి ఎంపీగా ఎన్నికై దేశ సేవ చేశారు. దేశభక్తి నరనరాలలో జీవించి ఉన్న మాణిక్యాంబ 83 సంవత్సరాల వయస్సులో కూడా ఉత్సాహమే ఊపిరిగా నోటిమాట జాతీయ గీతాలుగా వచ్చాయి. భీమవరంలో జెండా ఎగురవేసినప్పుడు ఆలపించిన గీతాలు ఇంకా భారతీయుల నాలుకపై నర్తిస్తూనే ఉన్నాయి. ఉద్ధరాజు మాణిక్యాంబ దినచర్య దేశభక్తి మిళితమై నిస్వార్థ సేవతో కూడి ఉంది. ఇది నేటి యువతకు ఆదర్శం, అనుసరణీయం. జై భారతమాత నమోస్తుతే.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉద్దమరాజు మాణిక్యాంబ గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపిదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి గురించి ఆకొండి శ్యామలామారుతి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
2: నేటికాలం ఎదుగుదలకే కాదు, కల్తీలకు కూడా చిరునామాగా మారింది. జీవితం యొక్క జీవనోపాధికి ఆహారం చాలా అవసరం. ప్రజల ఆదాయం పెరగడంతో వినియోగదారుల వస్తువుల నాణ్యత, పరిమాణం, అధునాతనత కూడా పెరిగింది. సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొత్త ఉత్పత్తులతో మార్కెట్ అక్షరాలా పొంగిపొరులుతుంది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, సరికాని మీడియా ప్రాముఖ్యత మరియు ఆహార కల్తీ కారణంగా వినియోగదారుడు ఒక ఆహార వస్తువును ఎంచుకోవడం చాలా కష్టతరంగా మారింది. ఈ దుష్ప్రవర్తనల ఫలితంగా అంతిమ బాధితులు మరి మార్కెటింగ్ కార్యకలాపాలలో కేంద్ర బిందువు అయిన వినియోగదారుడే, అంటే మనమే. అతను అమాయకంగా కల్తీ ఆహారాన్ని తీసుకుని అనారోగ్యం పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ఆహారపు కల్తీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆహారపు కల్తీ అనేది ఒక విష వృక్షంలా పాతికొని పోయి సామాజిక రుగ్మత అనగా స్వచ్ఛమైన పదార్థాలకు ఏదైనా ఇతర స్వరూపం లేక సమానమైన పదార్థాలను కలుపుట ద్వారా గాని లేక స్వచ్ఛమైన ఆహార పదార్థంలోని భాగమును తొలగించట ద్వారా గాని దాని రంగు, రుచి, వాసన లేక దానిలోని పోషక విలువలను పాడు చేయటే కల్తీ. కల్తీలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటగా మనకు సంబంధం లేకుండా ఆకస్మిక పరిణామాల వల్ల జరిగేది, అంటే మన హెయిర్ లాంటివి ఆహారంలో పడిపోవటం, పనిచేసేటప్పుడు తల వెంట్రుకలు అందులో చేర్చబడటం ఆకస్మిక పరిణామాల వల్ల వచ్చే కల్తీ అన్నమాట. రెండవది మానవ ఉద్దేశపూరితమైన కల్తీ, అంటే ఇది తెలిసి ఒక వినియోగదారునికి తయారు చేసేవాళ్లు అందించేది. మూడవది నిల్వ చేయటకు ఉపయోగించే ఏ ఇతర పదార్థముల ద్వారానైనా జరిగేది. మనం అనుదినం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, పప్పు దినుసులు, రవ్వ, బియ్యము, గోధుమ, మైదా మరియు ఇతర పిండి పదార్థములతో పాటు పాలు, పాలు సంబంధ పదార్థములలోనూ కల్తీలను గుర్తించే పద్ధతులను తెలుసుకుందాం. మొట్టమొదటగా సుగంధ ద్రవ్యాలు. కారం అన్ని కూరల్లో మనం ప్రతిరోజు వాడే ఒక సుగంధ ద్రవ్యం. మరి కారంలో ఎక్కువ కల్తీ చేస్తూ ఉంటారు. దీనిని గుర్తించటం కోసం ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా కారం వేసి కలపాలి. కారం తేలికగా ఉండటం వల్ల పైన తేలుతుంది, ఇటుకల పొడి భారంగా ఉండటం వల్ల నీటి అడుగుకు చేరుతుంది. ఈ విధంగా కారం యొక్క నాణ్యతను మనం గుర్తించవచ్చు. తర్వాత ఆవాలు. ఆవాలను మరి అనుదినం మనం వాడుతూనే ఉంటాం. వీటిని బలురక్కస విత్తనాలతో అంటే ఆర్జిమోన్ సీడ్స్ తో కల్తీ చేస్తూ ఉంటారు. ఎందుకనగా ఇవి చూడటానికి ఆవాయలు మాదిరిగానే ఉంటాయి. మరి ఆవాలు నునువుగా ఉండి లోపల పసుపు రంగులో ఉంటాయి. అదే బలరక్కస గింజలైతే గరుకుగా ఉండి లోపల తెల్లగా ఉండటం వల్ల ఈ కల్తీని తాకి లేదా గింజలను ముక్కలు చేయటం ద్వారా సులువుగా గుర్తించవచ్చు. పసుపులో మరి కల్తీగా వాడుకునేది శుద్ధ పొడి, ఇంకా లెడ్ క్రోమేట్, మెటానిల్ ఎల్లో అనే పదార్థాలు. మరి పసుపుని మనం అనుదినం వాడుతూ ఉంటాం కదా, ఈ పసుపు స్వచ్ఛత గుర్తించడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు పసుపు మొత్తం అడుగుకి చేరి నీరు శుద్ధిగా ఉంటే పసుపు స్వచ్ఛంగా ఉన్నట్టు గుర్తించవచ్చు. పసుపులో శుద్ధపడి కల్తీని గుర్తించడానికి 1 గ్లాసు నీళ్లలో 1 చెంచా పసుపు వేసి కొన్ని చుక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లము వేసి కలపాలి. నీటి పైన నురుగు ఏర్పడినట్లయితే శుద్ధపడి కల్తీ జరిగినట్టు మనం గుర్తించవచ్చు. అలాగే లెడ్ క్రోమేట్తో ఒకవేళ కల్తీ జరిగినట్లయితే అప్పుడు కూడా ఈ యాసిడ్ టెస్ట్ చేసి మనం ఈ కల్తీని గుర్తించవచ్చు. దానికోసం ఒక టెస్ట్ ట్యూబ్ లో కొన్ని నీళ్లు వేసి అందులో చిటికెడు పసుపును కలిపి ఈ మిశ్రమానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ ని గోడల మీదుగా వేసి కలిపినప్పుడు ఊదారంగు అంటే పింక్ కలర్ ఏర్పడినట్లయితే అది ఖచ్చితంగా కల్తీ జరిగినట్టు మనం గుర్తించవచ్చు. మిరియాలు, మిరియాలు ఎక్కువగా బొప్పాయి గింజలతో కల్తీ చేస్తారు. వీటి కల్తీని గుర్తించడానికి కొన్ని గింజలను తీసుకుని నేలలో వేయాలి. బొప్పాయి గింజలు బరువు తక్కువ కనుక అవి పైకి తేలుతూ ఉంటాయి, మిరియాలు క్రిందకి మునిగిపోతూ ఉంటాయి. మరి ఈ కాలంలో ఎక్కువగా మిరియాలు పాల కోసం మిరియాలు వాడుతూ ఉంటాం కనుక మిరియాల్లో మరి జరిగే కల్తీని మనం ఈ విధంగా సులువుగా తెలుసుకొనవచ్చు. మరి ఇంతవరకు మనం సుగంధ ద్రవ్యాల గురించి, మరి వాటిలో ఉన్న కల్తీలను, వాటిని గుర్తించడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పప్పు దినుసులు. పప్పు దినుసులలో కల్తీగా మేజర్గా కేసరి పప్పును వాడుతూ ఉంటారు. ఈ కేసరి పప్పు మరి కందిపప్పు శనగపప్పులతో కలిపి వాడుతూ ఉంటారు. ఇది ఆకారంను బట్టి పప్పు దినుసుల్లో కల్తీ జరిగిందా లేదా అని మనం గుర్తించవచ్చు. కేసరి పప్పు అయితే చీలిక ఆకారంలో ఉంటుంది, పప్పు దినుసులు గుండ్రంగా ఉంటాయి. దీనిని బట్టి మరి మనం కేసరి పప్పు వేశారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే బియ్యం, మరి బియ్యంలో యూజువల్ గా మనకి కనిపించే కల్తీలు ఏంటంటే ఇసుక, చిన్న చిన్న రాళ్ళు అలాంటివి బియ్యంతో జోడిస్తూ ఉంటారు. మరి వీటిని తెలుసుకోవటం కోసం ఒక గ్లాసుడు నీళ్లలో బియ్యంను వేసినప్పుడు త్వరగా గాని ఏమన్నా తెల్లగా ఉన్న వస్తువులు కిందకి చేరినట్లయితే అవి పాలరాయి ముక్కలని మనం గుర్తించవచ్చు. అలాగే సగ్గుబియ్యం, సగ్గుబియ్యంని సున్నంతో కల్తీ చేస్తూ ఉంటారు. ఈ సగ్గుబియ్యాన్ని నీళ్ళలో వేస్తే సున్నం పైకి తేలుతుంది, దీనిని బట్టి కల్తీ జరిగినట్టు మనం గుర్తించవచ్చు. అలాగనే బియ్యపు పిండి, గోధుమ పిండి, మైదా పిండి వంటి వాటిని బోరిక్ యాసిడ్ పౌడర్ తో కల్తీ చేస్తూ ఉంటారు. ఒక టెస్ట్ ట్యూబ్ లో కొన్ని నీళ్లు వేసి అందులో కొంచెం పిండి వేసి కలపాలి. దీనికి కొన్ని కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఆమ్లాన్ని మనం వేసి కలిపినప్పుడు పైన ఒక నురగలాగా ఒక ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఇది ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఈ పిండిల్లో బోరిక్ యాసిడ్ కలిపారని మనం నిర్ధారించవచ్చు. మరి పాలు మరియు పాలు పదార్థాలు, పాలు మరియు పాలు పదార్థాలను నీళ్లు, బియ్యపు పిండితో ఎక్కువగా కల్తీ చేస్తూ ఉంటారు. ఇవి కాక యూరియా డిటర్జెంట్లు కూడా మరి పాలు పదార్థాల్లో వాడుతూ ఉంటారు. దీనికోసం ఒక చిన్న గ్లాస్ లో అంటే ఒక ప్లేట్ గాని ఒక చిన్న గ్లాస్ ముక్కను గాని తీసుకుని దానిపైన పాల చుక్కను వేసి దాన్ని కొంచెం మనం వంచినట్లయితే ఒకవేళ ఆ చుక్క చాలా త్వరగా జారుకున్నట్లయితే అది ఖచ్చితంగా నీళ్లతో ఆ పాలని కలిపినట్లు అర్థం. ఎందుకంటే పాలులో క్రొవ్వు ఉండటం వలన త్వరగా జారుకోదు, అదే నీళ్లు కలిపినట్టయితే త్వరగా జారుకుంటుంది అనమాట. మరి పిండి కలిపితే దీనికి కొంచెం అయోడిన్ చుక్కలను చేర్చాలి. అయోడిన్ చుక్కలను చేర్చినప్పుడు నీలి రంగులో మారినట్లయితే ఖచ్చితంగా పిండి పదార్థాలను పాల్లో కలిపినట్లు మనం నిర్ధారించవచ్చు. ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్స్ ఎంతో ఇష్టంగా తినే ఒక ఆహార పదార్థం. వీటిలో డిటర్జెంట్లని మరి వాడుతూ ఉంటారు, ఎందుకంటే ఇవి ఫోమింగ్ నేచర్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఐస్ క్రీమ్ ఎంతో తేలికగా చక్కగా వస్తూ ఉంటుంది. వీటిలో మరి డిటర్జెంట్లు మనం కనిపెట్టడం కోసం కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలిపినట్లయితే చిన్న చిన్న బుడగలు ఏర్పడతాయి. దీనిని బట్టి డిటర్జెంట్లతో ఐస్ క్రీమ్స్ కల్తీ జరిగినట్లుగా మనం గుర్తించవచ్చు. తర్వాతగా తేనె, తేనెలో బెల్లం పంచదార వేసి లేకపోతే వాటి పాకాలతో కల్తీ చేస్తూ ఉంటారు. దీనికోసం గుర్తించడానికి ఒక సులువైన పద్ధతి ఏంటంటే దూదిని లేదంటే మన దూది పుల్లలో ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటాం కదా, దానిని తేనెలో ముంచి మంట వెలిగించినప్పుడు నాణ్యమైన తేనె అయితే వెలిగిస్తుంది, అదే కల్తీ ఉన్నదైతే శబ్దం చేస్తూ అంటే చిటపట్లాడుతూ ఆరిపోతుంది. తర్వాత గుడ్లు, మరి ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ గుడ్లతో ప్రజలను కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని తెలుసుకోవటం కోసం చాలా చిన్న ప్రయోగం మనం చేయవచ్చు. నాణ్యమైన గుడ్డికి తెల్లసొన పచ్చసొన తేడాగా కనిపిస్తూ ఉంటాయి, అదే ప్లాస్టిక్ గుడ్డుకైతే తెల్లసొన పచ్చసొన కలిసిపోయి ఉంటాయి అన్నమాట. దీన్ని తెలుసుకోవటం కోసం క్యాండ్లింగ్ టెస్ట్ అంటే ఒక క్యాండిల్ ని వెలిగించి దానికి ఒకవైపుగా గుడ్డును పెట్టి మనం చూసినట్లయితే ఈ తేడా అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. గుడ్డుకి తెల్లసొన పచ్చసొన తేడా అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా గుడ్లలో కల్తీని మనం కనిపెట్టవచ్చు. అలాగే దాని క్వాలిటీని తెలుసుకోవటం కోసం ఒక గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం

సాల్ట్ కలిపి దాంట్లో మనం గుడ్డును పెట్టినట్లయితే గుడ్డు సరైనది అయితే మంచి క్వాలిటీది అయితే నాణ్యత కలిగినది కిందకి వెళ్ళిపోతుంది, లేదంటే అది పైకి తేలుతూ ఉంటుంది. తర్వాత నూనెలు, మరి నూనెల్లో పత్తిగింజల నూనెతో అనేకమైన నాసిరకం నూనెలతో కల్తీ చేస్తూ ఉంటారు. మరి దీనిని తెలుసుకోవటం కోసం నైట్రిక్ యాసిడ్ వేసినప్పుడు నకిలీ దానికి తెల్లని వాల్యూమ్లా ఏర్పడుతుంది. దీనిని బట్టి మరి మన వంట నూనెల్లో పత్తిగింజల నూనె లేక నాసిరక నూనెలతో కల్తీ చేస్తారని మనం గుర్తించవచ్చు. తర్వాతగా టీ పొడి, టీ పొడిలో కల్తీ ఏమిటంటే ఇనుపు పొడితో జరుగుతూ ఉంటుంది. దీన్ని తెలుసుకోవటం కోసం ఒక అయస్కాంతంను తీసుకుని మరొక కాగితంపై టీ పొడిని వేసి అయస్కాంతం దగ్గర పెట్టినప్పుడు ఇనుపు పొడి ఉన్నట్లయితే ఆ ముక్కలన్నీ అయస్కాంతానికి ఆకర్షించబడుతూ ఉంటాయి. తర్వాత కాఫీ పొడి, కాఫీ పొడిలో చింతపిక్క పొడి మరియు చికోరీ విత్తనాల పొడిని వేసి కల్తీ చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా కాఫీ పొడి ప్యాకెట్ పైన చికోరీ కలిసి ఉన్నదని రాస్తే అప్పుడు అది కల్తీగా భావించకూడదు, లేని ఎడల మాత్రమే అది కల్తీగా భావిస్తాము. సో దీన్ని తెలుసుకోవటం కోసం ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఈ కాఫీ పొడిని వేసి కలపాలి. అప్పుడు ఈ కాఫీ పొడి అయితే తేలికగా ఉండటం వల్ల తేలుతుంది, తర్వాత కొంచెం కలిసిపోతూ ఉంటుంది. అయితే కల్తీ పదార్థాలైన చింతపిక్కల పొడి అయితే ఖచ్చితంగా కిందకి మునిగిపోతుంది. దీన్ని బట్టి కాఫీ పొడిలో కల్తీని మనం తెలుసుకోవచ్చు. తర్వాత పండ్లు, పండ్లు మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడుతూ ఉంటారు. దీనివల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఈ పండ్ల పైన తొడిమ పచ్చగా మచ్చ లేకుండా ఉంటే కాల్షియం కార్బైడ్తో కల్తీ జరిగినట్లు గుర్తించవచ్చు. మరి మాంసాహార పదార్థాలు, మాంసాహారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. మొదటగా దాని చర్మాన్ని మనం పరీక్షించాలి, రంగును బట్టి మనం దాని నాణ్యతను తలపవచ్చు. తాజా మాంసం అయితే లేత గులాబీ రంగులో ఉంటుంది, అదే రంగు మారిన దానిని కొనుగోలు మనం చేయకూడదు, ఎందుకంటే అది చాలా రోజులైన మాంసం కాబట్టి. మరియు తాజా మాంసం మెత్తగా ఉంటుంది, కనుక మనం వేళ్లతో వత్తితే తిరిగి యథాస్థితికి వస్తుంది. అలా లేని ఎడ్లయితే ఆ మాంసం తాజాగా లేదని మనం గుర్తించవచ్చు. ఇంకా వాసన బట్టి కూడా మనం మాంసం తాజాగా ఉందో లేదో గుర్తించవచ్చు. ఇవి మరి ఇంతవరకు మనం కొన్ని ఆహార పదార్థాల్లో కల్తీలను గుర్తించడానికి నేర్చుకున్న పద్ధతులు. మరి ఇప్పుడు ఆరోగ్యకరమైన మరియు కల్తీ లేని ఆహారాన్ని ఎన్నుకోవడం రోజువారీ జీవితానికి ఎంతో అవసరమని తెలుసుకున్నాం. వినియోగదారులు ఆహార పదార్థములను కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి తాకి కొనుగోలు చేయాలి. పదార్థాలు మరియు పోషక విలువలను తెలుసుకోవడానికి ప్యాక్ చేసిన ఆహారంపై ఉన్న సూచనను అంటే లేబుల్ డిక్లరేషన్ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ఆహారం యొక్క తాజాదనాన్ని మరియు ఉపయోగం ముందు ఉత్తమమైన కాలాన్ని అంటే బెస్ట్ బిఫోర్ డేట్ని తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. వినియోగదారుడు పరిశుభ్రమైన ప్రదేశం నుండి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా కూరగాయలను సలాడ్ల రూపంలో తీసుకున్నప్పుడు ఉడికించి తినడమే మనకి ఆరోగ్యకరం. మరి స్వచ్ఛమైన జీవనం కోసం స్వచ్ఛమైన ఆహారమును తీసుకుందాం, కల్తీలను నిర్మూలిద్దాం. ధన్యవాదాలు.

0: समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ केंद्रम।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026 లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబర్ 0866248812.

ఈ నెంబర్ కి మీరు మీ ఆన్సర్స్ ని పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం వచ్చేస్తుంది, ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాట్సాప్ ద్వారా మాకు పంపించేసేయండి.

క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. సో ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు అన్నది మొట్టమొదటి ప్రశ్న. ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు అన్నది ఈనాటి యువలయలో ఫస్ట్ క్వశ్చన్.

సో మొట్టమొదటి ప్రశ్న, ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, మరి ఫాలోడ్ బై ఇంకా ఎవరు ఏంటి చూసేద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించిన వాళ్ళు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీ విష్ణు, కైలాస్ మనోజ్, తనోజ్ వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీరితో పాటుగా శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, ఇంకా శేషాద్రి నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించారు అనమాట. ఈ వీళ్ళందరివి ఒకసారి వచ్చాయి. సో కంగ్రాట్స్ అండి. మరి ఆ తర్వాత ఇంకా ఫాలోడ్ బై ఎవరంటే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ప్రకాష్ గుంటూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, గణేష్ నెల్లూరు నుంచి, రేణుకా గోపరాజు కడప నుంచి, ఇంకా సాయి దర్శన్ శేష సాయి రోహన్ వీరు నెల్లూరు నుంచి, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఇంకా శ్రీదేవి శైలజ కడప నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇంకా యాదవ్జీ, ఇంకా వారి గ్రామ ప్రజలు, అనంతపురం నుంచి అనురాధ, కడప నుంచి వినయ్, ప్రవీణ, కృష్ణ తులసి రెడ్డమ్మ, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, ఇంకా భట్టిప్రోల్ నుంచి మురళి లక్ష్మి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, మధుసూదన్ రెడ్డి అనంతపూర్ జిల్లా పాపినేపాలెం నుంచి, ఇంకా గుండుగొలను నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ, అనుష్క, ఇంకా ఎం సత్యనారాయణ, శిరీష, గీతిక, అభిరామ్, మను, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, వంగవీటి అజయ్ విజయవాడ నుంచి, కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లూర్ల నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా, పాత గుంటూరు నుంచి రాజునేడి రవిశంకర్ బుర్గుల విజయలక్ష్మి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గశివయ్య ముంత పెద్దన్న, లతా సుహాస్ హోస్కోట నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి, పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవితరణి, జస్విత, సులోచన, గడ్డ వంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి, దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానిపేట గ్రామం కామారెడ్డి నుంచి, ఇంకా శంకరాచార్య ఖమ్మం నుంచి. సో ఆల్మోస్ట్ అందరూ 99% రైట్ ఆన్సర్సే వచ్చేసాయండి. సో నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోల్ రవి, కొల సుధాకర్ రెడ్డి, ఇంకా ప్రసాద్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మహేంద్ర తెనాల్ నుంచి, పవన్ హైదరాబాద్ నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజు గట్టు నుంచి, సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి, శశిరెడ్డి చిన్నప్ప ఇంకా వారి మిత్ర బృందం, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెదనరసింహ, పద్మబాయి, శ్రీవాణి.

தி சிவராணி. పేరు పంపించలేదు కానీ ఆన్సర్ మాత్రం పంపించారు. సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు, పేరు పంపిస్తే బాగుండేది కదా. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, ఎరకల్పాడు విలేజ్ నుంచి వీరమ్మ, హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం, శరత్ రెడ్డి గార్లదిన్నె నుంచి, సుబ్బు గార్లదిన్నె నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, నవీన్ రజిత నిర్మల్ ఆదిలాబాద్ నుంచి, సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన నెల్లూరు జిల్లా పదలకూరు గ్రామం తాటిపత్తి గ్రామం నుంచి, ఊట్కూరు

రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ ఏంటంటే May 12th బర్త్ యానివర్సరీ ఎవరిది అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. మరి వీరిది పుట్టినరోజు సందర్భంగా నర్సుల దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ రోజు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగామంటే ఈ రోజు ఆవిడ చనిపోయిన రోజు అనమాట, అందుకని ఈ క్వశ్చన్ ఇట్లా వచ్చేసింది. సో ఇంకా రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎవరు అని అంటే, ఎస్ రిపీట్ ఆన్సరే, ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం, చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్లో. మరి ఈ సీజన్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పగటిపూట కుట్టే ఎడిస్ ఈజిప్టి దోమ వల్ల కలిగే వ్యాధి పేరు ఏంటి? పగటిపూట కుట్టే ఎడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల కలిగే వ్యాధి ఏంటి?

పగటిపూట కుట్టే దోమ అనగానే మూకుమ్మడిగా ఒకటే ఆన్సర్ పైనుంచి కింద దాకా. సో అన్ని మెసేజెస్ లో ఒకటే ఆన్సర్ మెయిన్ కనిపిస్తుంది. 99% మెంబర్స్ ఒకటే ఆన్సర్ పంపించారు. అయితే అదొకటే కాదు, ఇంకా వేరే డిసీజెస్ కూడా వస్తాయి మరి ఈ పగటిపూట కుట్టే దోమ వల్ల. ఆ డిసీజెస్ కూడా మనకి తెలుసు, తెలిసినా సరే ఒకటే ఆన్సర్ అనమాట దాదాపుగా అందరూ. ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లన్నీ చెప్తాను, మరి లాస్ట్లో మిగిలిన ఇంకా ఎటువంటి వ్యాధులు కలుగుతాయి అనేది కూడా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి. సో కంగ్రాట్స్ అండి. మరి ఆ తర్వాత వీరితో పాటు పంపించిన వాళ్ళు ఎవరు అంటే సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భవన నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామం నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. మరి వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఒకేసారి ఆన్సర్ పంపించారు అనమాట, కంగ్రాట్స్. అండ్ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, డాక్టర్ కె వీరావు తణుకు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. యా, ఒక్క డిఫరెంట్ ఆన్సర్ వచ్చిందండి. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. యా, ఇది ఈ ఆన్సర్ కూడా కరెక్టే. ఓకే, సో అయితే ఈ డిఫరెంట్ ఆన్సర్ ఏంటనేది మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే బి శివకుమార్ ముదిరాజ్, బీసీ కాలనీ నంద్యాల నుంచి, సూర్యనారాయణ తెనాల నుంచి. సో సారీ అండి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. సూర్యనారాయణ తెనాలి నుంచి రాంగ్ ఆన్సర్, ఫైలేరియా కాదండి. సో ఇంకా మే 12th ఉన్నారు, ఆన్సర్ ఇంకా వస్తూనే ఉందన్నమాట. సో ఈ ఆన్సర్స్ కాదు. ఎస్, రేణుక గోపరాజు కడప నుంచి, వీరు కూడా డిఫరెంట్ ఆన్సర్ పంపించారు బట్ రైట్ ఆన్సర్, కంగ్రాట్స్. అండ్ మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ నుంచి, ఇంకా అనంతపురం నుంచి అనురాధ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఎస్ డిఫరెంట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రెండు పేర్లు పంపించారు, సూపర్. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి దోమ పేరు పంపించారు. నేను అడిగింది ఆ దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడిగాను కదా. సో మరి మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇంకా ఎస్పీఆర్ విఠల్, కృష్ణ సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి రైట్ ఆన్సర్, ప్రభా చీరాల నుంచి, మీరు కూడా దొమ పేరు పంపించారండి, నేను అడిగింది వ్యాధి పేరు. పవన్ హైదరాబాద్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, సివాన్వి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, సిరిశాంక్ వెల్లుల్ల నుంచి, ఎస్ మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్, మెర్సీ, విజయ, వీరు కూడా దోమ పేరు పంపించారు. సో సారీ అండి, నేను అడిగింది వ్యాధి పేరు. మలేరియా అంటున్నారు, మలేరియా కాదు, పగటిపూట కుట్టే దోమ అని చెప్పాను కదా, అయినా సరే తప్పు పంపించారు. కాసల పద్మ గుంటూరు నుంచి సూపర్ మంచి ఆన్సర్ పంపించారు. సో ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, మూడు వ్యాధులు పంపించారు. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అగైన్ మళ్ళీ దోమ పేరే పంపిస్తూ ఉన్నారు, దోమ పేరు పంపిస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఇంకా హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్, రెండు పేర్లు పంపించారు. ఇంకా ఎం రామ్మోహన్ రావు సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఎస్ రైట్ ఆన్సర్. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా రైట్ ఆన్సర్. యా, మూడు పేర్లు పంపించారు. గుంటూరు కొత్తపేట నుంచి సిరిచందన, సాయికృష్ణ, కృష్ణకాంత్. ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, వీరు కూడా రెండు ఆన్సర్స్ పంపించారు రైట్ ఆన్సర్స్. కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత, సులోచన. తెనాల నుంచి కుమార్, ఓ ఏం ఆన్సర్ పంపించారండి, దోమ వల్ల ఎయిడ్స్ రోగం అన్నా రావచ్చు, లేదు ఇంకోటి కూడా రావచ్చుట. సో ఎయిడ్స్ దోమల వల్ల రాదండి, సో సారీ. మరి రెండో పేరు పంపించారు, అది మాత్రం కరెక్టే. సో ఎయిడ్స్ అన్నది మాత్రం రాంగ్ ఆన్సర్. ఓకే, పూజారి ధనంజయ, మీరు కూడా దోమ పేరు పంపించారు, నేను అడిగింది వ్యాధి పేరు. ఓకే, సో దైదభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఎస్ మూడు పేర్లు రైట్ ఆన్సర్లు పంపించారు, కంగ్రాట్స్ అండి. కేశవరావు అత్తిల్ నుంచి, యా రెండు పేర్లు పంపించారు.

ఇచ్చారు కానీ ఒకటే రైట్ ఆన్సర్. కొంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మూడు నేమ్స్ పంపించారు, మూడు రైట్ ఆన్సర్. రెండు ఆన్సర్స్ పంపించారు గుండుగలను నుంచి ముద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ సత్యనారాయణ, రమేష్. ఎస్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రల్ రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మూడు పేర్లు పంపించారు, రైట్. భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి ఎస్ మూడు పేర్లు పంపించారు. మధుసూదన్ రెడ్డి అనంతపూర్ జిల్లా పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. వరగంటి బద్రి విశాల మిగిలిన నేమ్స్ కూడా పంపించారు. యా, ఓకే. మళ్ళీ దోమ పేరు పంపించారండి వీక్లీ బజార్ నుంచి, మురహరి యశోద, జానకిరాజు. రాంగ్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రెండు నేమ్స్ పంపించారు, రైట్. ఇంకా రాజేష్ ఖన్నా, చిన్నపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి ఎస్ రైట్ ఆన్సర్. సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రెండు పేర్లు పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి ఎస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు పేర్లు, వ్యాధుల పేర్లు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ఎస్ రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, ఇంకా వారి గ్రామ ప్రజలు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రైట్ ఆన్సర్. మిగిలిన నేమ్స్ రెండు కూడా పంపించేశారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. బాలు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఆత్మూరి మురళి, లక్ష్మి, భట్టిప్రోల నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి ఆల్ ద త్రీ నేమ్స్ రైట్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, మహమ్మద్, ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి బాలాజీ, రైట్ ఆన్సర్. ప్రభా చీరాల నుంచి రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి. నెల్లూరు జిల్లా దగదత్తి నుంచి చెబ్రోల్ రవి, ఇంకా కొల్ల సుధాకర్ రెడ్డి, ప్రసాద్. ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పాలెం పొల్లయ్య, అహోబులం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, దేవరాజ్ ఘట్ నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చింతప్ప, ఇంకా వారి మిత్రబృందం.

చిన్న చింతకుంట మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య. గుండుగలం నుంచి ముద్దల శ్రీనివాస్ బాబు, సునీతమ్మ, రాజేష్. ఎస్, ఇంకా కరెక్షన్ అనమాట. ఇంకా తర్వాత ఒక నేమ్ పంపించిన వాళ్ళందరూ ఇప్పుడు రెండు నేమ్స్ కూడా పంపించేస్తూ ఉన్నారు. ఎనీవే, టైం షార్ట్ అయిపోతుంది. సో ఇదండి అందరి పేర్లు చదివేశాను కాబట్టి. సో పగటి పూట కుట్టే ఎడిస్ ఇజిప్టి అనే దోమ వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ, జీకా వైరస్, ఇంకా ఎల్లో ఫీవర్ ఇలాంటి వ్యాధులన్నీ వీటి వల్ల ప్రబలుతూ ఉంటాయన్నమాట. సో ఈ దోమ ఈ వైరస్లన్నింటినీ అలా పంచిపెడుతూ ఉంటుంది. సో దోమలు కుట్టే ప్రదేశాల నుంచి దూరంగా ఉండండి, అలాగే దోమలు అసలు పెరగకుండా చూసుకోండి. సో సీజన్, రైనీ సీజన్, ఇట్లా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి దోమలు అనేవి పెరగకుండా చూసుకుంటే ఈ దోమల బారి నుంచి మనం తప్పించుకుంటాం. సో అదండి మరి ఈరోజు యువలయ్య. సో మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, మీ ఇంటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
3: నమస్తే అధ్యాపికా జీ.
4: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ కో పఢేంగే. ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ దూంగీ. ధ్యాన్ సే సునో.
3: జీ హాన్ అధ్యాపికా జీ,
4: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర్ ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్ అరబీ ఫారసీ భాషాఓం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయీ బరవై నాయికా భేద్ శృంగార్ సోరట్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢూంగి, సునో.
3: జీ హాన్ అధ్యాపికా జీ.
5: కహీ రహీమ్ సంపత్తి సగే बनता बहुत बहुरीत विपति का सौटी जे कसे ते ये सांचे मीत.
4: अच्छा अब तुम पढ़ो.
3: जी अध्यापिका जी. कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत विपति कसौटी जे कसे ते ये सांचे मीत.
4: फिर एक बार पढ़ो.
3: कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत विपत्ति कसौटी जे कसे तेई साचे मीत.
4: ठीक है, अब इसका भाव बताती हूँ, सुनो. रहीम इस दोहे में कहते हैं कि जब हमारे पास खूब पैसे हैं और हम सुख में डूबे हुए हैं, तब कई लोग कई प्रकार से आते हैं. थोड़ा सा परिचय होने पर भी हमसे दोस्ती करना चाहता है और हमारे साथ साथ घूमते रहते हैं. जब हम कष्टों में हैं और हमारे पास पैसे नहीं हैं, दूसरों की सहायता की आवश्यकता होती है, तब कोई भी हमें सहायता नहीं करते हैं. कष्टों में विपत्तियों में जो हमें साथ देता है वही सच्चे मित्र है. अर्थात कष्टों में ही सच्चे मित्रों की पहचान होती है. कही रहीम माने रहीम ई विधंगा चुबुतुन्नारु. ఏమనంటే సంపత్తి అంటే సంపద ధనము అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో, అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్ దూసరే దోహే కో పఢూంగి. ధ్యాన్ సే సునో.
5: రహీమన్ పానీ రాఖే బిన పానీ సబ్ సూన్ పానీ గయన వూబరై మోతీ మానుష చూన్.
4: అబ్ సునో. రహీమన్ పానీ రాఖియే బిన పానీ సబ్ సూన్.

0: है दो होता है। किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतुरे की अपेक्षा सोने में 100 गुना नशा होता है। धतुरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतुरे से 100 गुना अधिक नशा होता है। धतुरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है, लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदु बिहारी कनक अने शब्दाने की 2 సార్లు వేరు వేరు అర్థములలో ఉపయోగించటం జరిగింది. కనక్ అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది. ఇది యమక అలంకారం. యమక్ అంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరు వేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం. కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే, కనక్ కనక్ తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది. ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది. బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు. ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది. కాని బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది. అబ్ ఇస్ దోహే కే కఠిన శబ్దం కో బతాతి హూ లిఖ లో.
1: జీ హా అధ్యాపికా జీ.
0: కనక్ సోనా బంగారము సంపద.
1: కనక్ సోనా బంగారము సంపద.
0: సౌగుని సౌబార్ 100 రెట్లు.
1: సౌగుని సౌబార్ 100 రెట్లు.
0: మాదకత నషా మత్తు.
1: మాదకత నషా మత్తు.
0: అధికాయ్ బహుత్ ఎక్కువ.
1: అధికాయ్ బహుత్ ఎక్కువ.
0: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
1: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
0: అబ్మై దూసరే దోహే కో పఢుంగి సునో. నరికి

0: चले ते तो ऊंचो होय। अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की गति एकई कर जोई, जेतो नीचो हवाई चलई ते तो ऊंचो होई।
0: फिर से बोलो।
1: नर की अरु नल नीर की गति एकई कर जोई, जेतो नीचो हवाई चलई ते तो ऊंचो होई।
0: अच्छा इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है, जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। मनीषी मरियु कुलाई धारल नड़क चलनमु ओके विधंगा उंटाई। కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగంతో పైకి ఎగిసి పడుతుంది. దీని అర్థము ఏంటంటే ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే అచ్చా ఆలియా అబ్ పాఠ సమాప్త హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశిష్.
2: నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ జే పాపారావు బృందం వారిచే భజనావళి వింటారు.

నృత్యమది పాడలానను కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాచను భావయామి పవమానందను యత్ర యత్ర రఘునాథ కీర్తను తత్ర తత్ర కృతమస్తకాంజలం భక్తవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాష్ట్ర

0: మీరింతవరకు శ్రీ జే పాపారావు బృందం వారి భజనావళి విన్నారు.
1: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు.

మల వివరాలు వింటారు. సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చెమ్మెచ్చేసి నిగితలు వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చెమ్మెచ్చే సినిగితలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర్గీత వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:00 నుండి 8:00 వరకు స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకొని భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకు ముందుగా కాల్ చేస్తున్నటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు సుహాసిని.
1: సుహాసిని, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: చెక్ పోస్ట్ అండి.
1: చెక్ పోస్ట్, ఓకే. చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఓకే, ఈ సినిమాలో ఏ పాట అండి? తప్పకుండా మీకోసం అయితే పాటొస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: బాయ్.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎఎన్ఎంఎల్ ఏఎఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం.
2: హలో, నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? చాలా బాగున్నానండి. చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: మనకు ఈ మంత్ 20 ఉంది, అందు కారణంగా మన నరసింహ సారు కొంచెం స్వరలహరి చిత్రమంజరి కార్యక్రమంలో ఆ విశేషం తెలియజేయాల్సిందిగా సార్ గారు నాకు డైరెక్టర్ నాగేశ్వరరావు గారు సార్ గారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం మేడం. కోరుకుంటున్నాం సిద్ధేశ్వర గారు. సుప్రియా మేడం.
1: ఓకే అండి, తప్పకుండా.
2: ఓకే మేడం, బాయ్ మేడం.
1: మీకోసం పాటొస్తుంది, మీరు ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితావాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం.
2: హలో.
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: మీ పేరు?
2: నా పేరు సుగుణ మేడం.
1: సుగుణ చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: యోగిలో పాట అండి మేడం.
1: యోగి?
2: అవును మేడం.
1: మీరు ఏం చేస్తుంటారు?
2: ఇంట్లోనే షాప్ మేడం.
1: ఓకే, చెప్పండి ఈ సినిమాలో ఏ పాట?
2: ఏంటి మేడం?
1: ఈ సినిమాలో ఏ పాట కావాలి? ఏదైనా పర్లేదు
2: మేడం.
1: మీరు ఇంతకు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మాది మిఠాత్మకూరు, గూడూరు మండలం మేడం.
1: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి.
2: థ్యాంక్స్ మేడం,
1: కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: సరే సరే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వనితావాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు ఆయిషా మేడం.
2: ఆయిషా చెప్పండి, ఎలా ఉన్నారు? జాకిర్ హుసేన్
3: మేడం, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నానండి. చెప్పండి, వాళ్ళకి ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: జీవన తరంగాలలో కృష్ణరాజు శోభన్ పాట మేడం.
2: ఏ పాట?
3: జీవన తరంగాలలో ఆ దేవుడి సదరంగంలో ఎవరికి ఎవరి సరితము, ఎంతవరకి బంధము. ఎవరికి నా శోకులు ఉన్నారు మేడం
2: చెప్పండి.
3: నాగరాజన్న, షాహిన, షకిల, కన్నమ్మ, శుభరత్న, సాబు, అసిన, జరిన, వీళ్ళందరి కోసం మేడం.
2: మీరున్న ఏరియాల వాళ్ళందరి పేర్లు చెప్పేసినట్టున్నారు కదా.
3: మేము అందరూ ఒక చోట వర్కింగ్ చేస్తాం మేడం, అందుకోసం చెప్తున్నాం. ఏరియా అంతా చెప్పేదాన్ని.
2: ఓకే అండి, మరి మీకోసం పాట వస్తుంది, విని ఆనందించండి.
3: సరే మేడం.

ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: విద్యార్థులు ఎంతో నచ్చారు.

వచ్చే కార్యక్రమం యువతరంగం. మరి యువత కోసం వచ్చేసిన ఈ యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణలోని సింగరేణి కాలరిస్ కంపెనీ లిమిటెడ్ మంచి అవకాశం కల్పిస్తుంది. 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా, అప్రెంటిస్ శిక్షణకు మొత్తం 300 ఖాళీలను ప్రకటించింది. గత 5 ఏళ్లలో అంటే 2022-23-24-25-26 అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలోని ఎస్సీసీఎల్, ఎంవీటీసీ, జీవీటీసీ కేంద్రాలు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, గోదావరికని, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి తదితర ప్రాంతాలలో ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మొత్తం 150, మైనింగ్ 40, IEEE 35, ఈసీఈ 10, సిఎస్సీ 10, ఐటీ 5, మెకానికల్ 35, సివిల్ 15. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకి మొత్తం 100 ఉన్నాయి. బిఏ 25, బిఎస్సీ 30, బీకామ్ 25, బీబీఏ 5, బీసీఏ 5, బి ఫార్మసీ 10. డిప్లొమా హోల్డర్లకు 50, మైనింగ్ 20, IEEE 10, మెకానికల్ 10, సివిల్ 10. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన 2022-2026 మధ్య ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తుదారులు వయసు 31 జూలై 2026 నాటికి కనీసం 18, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉండటంతో 33 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. అప్రెంటిస్షిప్ శిక్షణా కాలం 1 సంవత్సరం 12 నెలలు. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు 12,300 రూపాయల వరకు స్టైఫండ్ ఉంటుంది. డిప్లొమా అభ్యర్థులకు నెలకు 10,900 స్టైఫండ్ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక వచ్చేటప్పటికీ అభ్యర్థుల ఎంపిక ఉత్తీర్ణత సంవత్సరం ఆధారంగా, సీనియారిటీ అదే సంవత్సరంలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా ఎన్టీసీ 2.0 పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఎన్సీసీఎల్ అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 16, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల అనంతరం సంతకం చేసిన ప్రింటౌట్, నాట్ రిజిస్ట్రేషన్ ఫామ్, అవసరమైన ధృవపత్రాలను సంబంధిత ఎంటీసీసీ, జీవీటీసీలు సమర్పించాలి. దరఖాస్తు రుసుము అయితే లేదు. ఎన్సీసీఎల్ వెబ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎంవీటీసీ కౌంటర్ సమర్పించడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని సంస్థ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎస్ఎస్సీ సర్టిఫికేట్, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్ అవసరమైతే రిజర్వేషన్ సర్టిఫికేట్, ఎస్సీసీఎల్ ఉద్యోగుల పిల్లలు పిఏఎఫ్, పీడిఎఫ్లకు సంబంధించిన ధృవపత్రాలను సమర్పించాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలు, సర్టిఫికేట్లోని పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, ఉత్తీర్ణత సంవత్సరం తదితరాలు సరిపోలాలి. వివరాల్లో తేడాలు ఉంటే దరఖాస్తు తిరస్కరించే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తులకు చివరి టైం, చివరి తేదీ 16 ఆగస్టు 2026 సాయంత్రం 5 గంటల వరకు. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 2026 మొదటి వారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. శిక్షణా కాలం 12 నెలలు. మరింకెందుకు ఆలస్యం? అవకాశం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు సంతోషం చిత్రం నుండి పాట విందాం. రాజేష్, ఉషా ఆలపించినటువంటి ఈ పాటకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. రచన సీతారామ శాస్త్రి.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: మరికొంత విద్యా సమాచారం. కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య ప్రవాస భారతీయ కోటా సీట్ల భర్తీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నీట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు బీసీ కేటగిరీ సీట్లకు అర్హులు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కాలోజీ ఆరోగ్య యూనివర్సిటీ బుధవారం జారీ చేసింది. ఆగస్ట్ 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధృవపత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ధృవపత్రాల పరిశీలన అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. అనంతరం వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 2026 సెప్టెంబర్ 8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన తుదుపరి నోటిఫికేషన్లని విశ్వవిద్యాలయం వెబ్సైట్లోనే ప్రకటిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కన్వీనియర్ కోటా పరిధిలో భర్తీ చేయనున్న ఎంబీబీఎస్ బీడీఎస్ వైద్య సీట్లకు ఆగస్టు 12 గడువు ముగిసే నాటికి మొత్తం 18,922 దరఖాస్తులు వచ్చినట్లు కాలేజీ ఆరోగ్యవర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. మరికొంత సమాచారం వినే ముందు సెగా చిత్రం నుండి పాట విందాం.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
5: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు చెప్పటికి ప్రొఫెసర్ 17, అడిషనల్ ప్రొఫెసర్ 11, అసోసియేట్ ప్రొఫెసర్ 14, అసిస్టెంట్ ప్రొఫెసర్ 37, మొత్తం 79 ఖాళీలున్నాయి. అనస్థీషియా, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, రేడియాలజీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ తదితర విభాగాలు. సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MD, MS, DM,

ఎంసీహెచ్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. నెలకు ప్రొఫెసర్ 1,68,900 రూపాయల వరకు ఉంటుంది. అడిషనల్ ప్రొఫెసర్కు 1,48,200 రూపాయలు, అసోసియేట్ ప్రొఫెసర్కు 1,38,300 రూపాయల వరకు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కు 1,01,500 రూపాయలు. జనరల్ అభ్యర్థులకు ఫీజు వచ్చేటప్పటికి 3,100. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు 2,100. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపికైతే ఉంటుంది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫ్యాకల్టీ faculty@aims.mangalgiri.edu.inకు పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీ 27 సెప్టెంబర్ 2026. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు చంద్రముఖి చిత్రం నుండి పాట విన్నాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై. ఇప్పటి వరకు మీరు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 6 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ పేరేలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాన్ని 70% వరకు నివారించగలిగామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తిరంగా యాత్రను ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఈ కారిడార్ను 60 మీటర్ల వెడల్పుతో 9 వరుసలతో 3 దశల్లో నిర్మిస్తున్నారు. సుమారు 21 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి 1519 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడ మంగళగిరి హైవేను అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 వరుసల స్టీల్ బ్రిడ్జ్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని చెప్పారు. రాష్ట అభివృద్ధి లక్ష్య సాధనకు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి విజయమన్నారు.
1: రోడ్డు వచ్చింది, ఇంకా ప్రతి ఒక్క రోడ్డు పూర్తి కావాలి, ప్రతి బిల్డింగ్ పూర్తి కావాలి. ఇది ఒక ఎకనామిక్ క్యాపిటల్ కావాలి. ఇది 5 కోట్ల తెలుగు ప్రజలకు రాజధాని కావాలి. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చే సంకల్ప సిద్ధికి ఇది కేంద్రం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే సహకారం NDA ప్రభుత్వం ఇస్తుంది.
0: పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతపూని రాజీవ్ గాంధీ భవన్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వికసిత్ భారత నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏనుగుల ఆవాసాల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం, పలమనేరు వంటి ప్రాంతాల్లో ఏనుగుల వల్ల జనావాసాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని స్థానిక హోటల్లో ఈరోజు నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో ఆయన కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాలను తగ్గించేందుకు కర్ణాటక రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని 4 కుంకీ ఏనుగులను తీసుకువచ్చామని చెప్పారు. అవి ఇప్పటి వరకు 15 ఆపరేషన్లలో పాల్గొని 70% మేర నష్టాన్ని నివారించగలిగాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
2: Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also a responsibility to protect them and their habitats. Andhra Pradesh received 4 Kumki elephants and we established a dedicated Kumki training center at Tullamadugu. Our Kumkis have already contributing to a 70% reduction in human deaths caused by elephants. We have also started training our own Kumkis. One of them has already been deployed in a place called Parvatipuram.
0: ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో పలు కేంద్ర రాష్ట సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉందని, ఆయా పథకాలకు సులభతరంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్ను రూపకల్పన చేశామని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ లాంగ్వేజ్లో ఉచిత శిక్షణకు వెబ్సైట్లో దరఖాస్తుకు అవకాశం కల్పించామని, అలాగే నిరుద్యోగ ఎస్సీ యువత నైపుణ్య శిక్షణకు కూడా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. వెబ్సైట్ను ఔత్సాహికులు ఉపయోగించుకుని ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి వీరాంజనేయ స్వామి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు నగరంలో విద్య, వైద్య, మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి, స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తాడికొండలోని గురుకులం హాస్టల్ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి GGH పాత భవనం పునరుద్ధరణ పనులకు 5 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పాత భవనాన్ని ఆధునీకరించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. విశాఖ జిల్లాలో యూత్ క్లబ్స్ ను వేగంగా ఏర్పాటు చేసి వాలంటీర్లు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో భాగస్వాములను చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ విశ్వేశ్వరరావు తెలిపారు. నగరంలోని డిఆర్ఓ ఛాంబర్ లో మై భారత్ కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లా సలహా కమిటీ సమావేశం ఈరోజు ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు, యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్, వందేమాతరం క్యాంప్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల నిర్వహణ, క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ సమైక్యత కార్యక్రమాలు తదితర అంశాలపై వాలంటీర్లు చురుగ్గా పాల్గొనేలా చూడాలని తెలిపారు. జాతీయ యువ వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ప్రతి బ్లాక్కు ఇద్దరు వాలంటీర్లను కేటాయించడం ద్వారా యువతను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, అందుకుగాను ప్రతి నెల జాతీయ యువ వాలంటీర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందని డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ల మీదుగా దాదాపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రేపటి వర్ష సమాచారాన్ని వాతావరణ కేంద్ర అధికారిని లక్ష్మి వెల్లడిస్తూ,
3: ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: స్వయం సహాయక సంఘాల మహిళలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో ప్రశంసించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సభ్యుల మరణం లేదా వలసల వల్ల ఒక సంఘంలో సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గితే ఆ సంఘాలు ఎంత బాగా పనిచేసినా తదుపరి రుణ సదుపాయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదని, ఈ క్రమంలోనే రాష్ట గ్రామీణ బ్యాంక్ తమ అంతర్గత ఉత్తర్వుల నెంబర్ 152 ద్వారా ప్రత్యేక సడలింపులు ప్రకటించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాన్ని 70% వరకు నివారించగలిగామని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తిరంగా యాత్రను ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आधुनिक भारतस्य प्रतिभायाः समर्पणस्य च प्रतिनिधयः सन्ति।
1: जो कलाकार आज सम्मानित हुए हैं, वे मिलकर भारत का एक सांस्कृतिक मानचित्र प्रस्तुत करते हैं। ऐसा मानचित्र जिसमें इस देश की मिट्टी से उपजे कथाएं और गीत जुड़े हैं, विविधता से भरी इस धरती के नृत्य और उत्सव समाया हुआ है। इसकी भाषा बोलियों की सदियों से बनती आ रही संस्कृतियों की वही बसी हुई है।
0: चीन रूस देशाभ्याम अस्मिन् वर्षे ब्रिक्स समूहस्य अध्यक्षतां कुर्वते भारत देशाय स्वकीयं पूर्ण समर्थनं प्रदत्तम्। नवदिल्ल्याम् आयोजितायां गोलमेज चर्चायां चीनस्य राजदूतः शू फेहोंग अथ च रूसस्य प्रतिनिधिः रोमन बाबुश्किन इत्येतौ भागम् अगृह्णिताम्। अस्मिन् वर्षे भारतस्य अध्यक्षतायाः मुख्य विषयाः सुदृढता, नवोन्मेषः, सहयोगः, सतताश्च चेत्यादयः भविष्यन्ति। अमेरिका देशस्य बहूनि राज्यानि अगस्त मासस्य 15 दिनाङ्कम् इंडिया डे इति रूपेण आचरितुं विशेष घोषणाः कुर्वन्ति। अनेन भारतस्य स्वतंत्रतायाः, समृद्ध न्यायस्य, न्यासस्य विविधतायाः अथ च अमेरिकी समाजे भारतीय अमेरिकी समुदायस्य वर्धमान योगदानस्य उत्सवः आचर्यते। न्यूयॉर्क, न्यूजर्सी राज्यानाम् अनन्तरं डेलावेयर राज्यम् अस्यां श्रृंखलायां नवीनतमं स्थानं भजते। डेलावेयर राज्यस्य राज्यपालः मैथ्यू मायरः एतस्मिन् घोषणापत्रे हस्ताक्षरं विधाय राज्यस्य सर्वान् नागरिकान् उत्साहपूर्वकं भारतदिवसं आचरितुं सोत्साहम् आह्वानम् अकरोत्। केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य समाजोद्धार अहिल्याबाई होलकर इत्यस्याः पुण्यतिथौ तस्यै श्रद्धांजलिम् अर्पितवान्। सामाजिक संचारपटले प्रकाशिते एकस्मिन् संदेशे श्री शाहः उक्तवान् यत् अहिल्याबाई होलकर महिलानां शिक्षायाः, विधवा पुनर्विवाहस्य च प्रोत्साहनद्वारा महिलानां सशक्तीकरणे सा अनन्यं योगदानं प्रदत्तवती। सा लोककल्याणाय न्यायस्य च कृते, सुशासनस्य च कृते आदर्शं स्थापितवती। अस्मिन् अवसरे रक्षामन्त्री राजनाथ सिंहः अवोचत् यत् अहिल्याबाई होलकर जनकेन्द्रित शासनस्य असाधारणोद्धारणम् उपस्थापितवती इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.
3: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703, ఎంసెట్ కోడ్ విఎస్యుఈఎస్ఎఫ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703, ఎంసెట్ కోడ్ విఎస్యుఈఎస్ఎఫ్.
2: ఈనాటి గ్రామదర్శిని

ఇప్పుడు నేను చెప్పబోయేవి చెట్లు కాదు, మొక్కలు కాదు, జంతువులు కూడా కాదు. ఇవి ఒక ప్రత్యేకమైన ప్రపంచానికి చెందిన జీవులు. సూర్యుడు అన్నింటికీ జీవనాధారం. మనుషులకు, జంతువులకు, మొక్కలకు, అందరికీ బ్రతకడానికి సూర్యుడు ఎంతో అవసరం. కానీ ఈ జీవికి సూర్యుడు అవసరం లేదు. చీకటిలోనూ జీవించగలవు, వెలుగు లేకుండా బ్రతకగలవు. కొన్ని మనకు ఔషధాలు, కొన్ని ఆహారం, మరికొన్ని మాత్రం ప్రాణాంతకం. ఏంటి కావ్య, తెలిసి తెలియనట్టు, చెప్పి చెప్పనట్లు, అర్థమై కానట్టు ఏంటి ఇంతకీ ఇవి అనుకుంటున్నారా? అవే మష్రూమ్స్, పుట్టగొడుగులండి. ఏంటి మష్రూమ్స్లో అన్ని స్పెషల్స్ ఉన్నాయా అంటే వింటే మీరే ఒప్పుకుంటారు, బుజ్జి మష్రూమ్స్లో భలే విషయాలు ఉన్నాయి అని. అద్భుతమైన మష్రూమ్స్ ప్రపంచంలోకి అడుగు పెడదామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మనం రెగ్యులర్గా మష్రూమ్స్ని చూస్తూనే ఉంటాం, అట్లీస్ట్ తెలిసి ఉంటుంది కదా తినకపోయినా. కానీ ఎంతమందికి తెలుసు ఇవి మొక్కలు కావు, జంతువులు కావు, ప్రత్యేకమైన జీవరాజ్యానికి చెందినవి అని. మష్రూమ్స్ అనేవి ఫంగస్, ఫంగీ అనే జీవజాతికి చెందినవి. మొక్కలకు ఆకులుంటాయి, కాండం ఉంటుంది, కిరణజన్య సంయోగం చేస్తాయి. కానీ మష్రూమ్స్కి ఆకులుండవు, కాండం ఉండదు, సూర్యకాంతి అవసరమే లేదు. అందుకే ఇవి చీకటిలో కూడా జీవించగలవు. మష్రూమ్స్ విత్తనాల ద్వారా పుట్టవు, స్పోర్స్ ఉంటాయి. ఒక చిన్న మష్రూమ్ లక్షల స్పోర్స్ ను విడుదల చేస్తుంది. గాలిలో, నీటిలో, నేలలో ఎక్కడైనా మష్రూమ్స్ పుడతాయి. అనుకూల పరిస్థితులు ఉంటే పెరుగుతాయి. ఈ స్పోర్స్ నుంచి మైసీలియం అనే తెల్లటి జలం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఈ మైసీలియం నేలలో, చెట్లలో, పాత చెక్కలో వ్యాపించి అనుకూల సమయం వచ్చినప్పుడు పెరుగుతుంది, బయటకు కనిపించే మష్రూమ్ గా మారుతుంది. అందుకే చూసారా పల్లెటూర్లలో పుట్టల పైన పుట్టగొడుగులు వర్షం పడితే చాలు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ ఈ మైసీలియం అనేది ఉంటుంది. సో వర్షం పడ్డప్పుడు అది బయటకు వస్తుంది. ఒకసారి ఒక పుట్ట దగ్గర మష్రూమ్స్ వస్తే మళ్ళీ మళ్ళీ కూడా మనం నెక్స్ట్ ఇయర్ ఆ పుట్ట దగ్గరికి వెళ్లే చూస్తూ ఉంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ మష్రూమ్స్ వచ్చాయి కాబట్టి ఈ ఇయర్ కూడా వస్తాయి అని. దీనికి రీజన్ ఇదే అన్నమాట. ఇంతకీ వీటికి మనం పుట్టగొడుగులు అని ఎందుకు పేరు పెట్టాం మీకు తెలుసు కదా. అవి పుట్టల పైన ఎక్కువగా కనిపిస్తాయి, అలాగే చూడ్డానికి గొడుగు ఆకారంలో ఉంటాయి కాబట్టి మనం పుట్టగొడుగులు అని పిలుస్తాం. సహజంగా పుట్టగొడుగులు పొలాల్లో, అడవుల్లో, చెట్ల వేర్లల్లో, చెట్ల కింద, చనిపోయిన చెట్ల మీద, పాడైపోయిన కలప మీద, గడ్డి మైదానాల్లో, పశువుల పేడ దగ్గర, కొండలపైన, ఎత్తైన ప్రాంతాల్లో, భూమి లోపల కూడా పెరుగుతూ ఉంటాయి. మనకు బయటకు కనిపించేది మష్రూమ్ శరీరం కాదు, అది కేవలం ఫలం మాత్రమే. మైసీలియం అనేది అస్సలు జీవం. మష్రూమ్స్కు నిజమైన జీవమే మైసీలియం. ఇది నేలలో కిలోమీటర్ల వరకు వ్యాపించగలదు, పోషకాలను పీల్చుకుంటుంది, చెట్లతో సహజీవనం చేస్తుంది. కొన్ని అడవుల్లో ఒక మైసీలియం వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అందుకే మష్రూమ్స్ను భూమి అడుగున ఉన్న ఇంటర్నెట్ అని కూడా అంటారు. మష్రూమ్స్కు సూర్యకాంతి అవసరం లేదు. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అంటే మొక్కలు ఆకుల ద్వారా సూర్యరశ్మిని నుంచి ఆహారం తీసుకుంటూ ఉంటాయి కదా, అది వీటికి అవసరం లేదన్నమాట. ఇవి పాత చెట్లు, చెత్త, మృతజీవులు, ఆకులు, కాండం వాటి నుంచి పోషకాలు పొందుతూ ఉంటాయి. అందుకే గుహల్లో, చీకటి అడవుల్లో, తడి ప్రదేశాల్లో సులభంగా పెరుగుతూ ఉంటాయి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా, మష్రూమ్స్ కూడా మనుషుల్లాగానే శ్వాసిస్తాయి, మనలాగానే అవి ఆక్సిజన్ను తీసుకుంటాయి. నార్మల్గా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా, కానీ మష్రూమ్స్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ జీవుల్లాగానే విడుదల చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది జీవే కదా. ప్రపంచంలో ఇప్పటి వరకు 14 లక్షలకు పైగా మష్రూమ్స్ జాతులు ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనం గుర్తించిన

కేవలం 1 లక్ష కంటే కూడా తక్కువ. అంటే ఇంకా మనకు తెలియని వేలాది మష్రూమ్స్ ఉన్నాయన్నమాట. మష్రూమ్స్ అంటే మనకు తెలిసి మనం వంటల్లో వండుకొని తింటూ ఉంటాం. మరి మనం సాధారణంగా తినే మష్రూమ్స్ బటన్ మష్రూమ్స్, ఒయిస్టర్ మష్రూమ్, మిల్క్ మష్రూమ్, షిటాకే మష్రూమ్, పోర్టబుల్లే మష్రూమ్. వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉండి కొవ్వు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. శాకాహారులకు ఇది మాంసానికి ప్రత్యామ్నాయంగా కూడా చెప్తూ ఉంటారు. మరి విషపూరితమైన మష్రూమ్స్ గురించి మీకు తెలుసా? ప్రపంచంలో 100కు పైగా తీవ్రమైన విషపూరితమైన మష్రూమ్స్ ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధమైంది డెత్ క్యాప్ మష్రూమ్. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. డెత్ క్యాప్ మష్రూమ్ లో అమాటాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోని కాలేయం మరియు కిడ్నీలను పూర్తిగా నాశనం చేస్తుంది. కొన్ని గంటల్లో ప్రాణాంతకంగా మారుతుంది. చాలా కొద్దిగా తిన్నా, ప్రాణాపాయం వండినా వేయించినా దాంట్లో ఉన్న విషం మాత్రం పోదు. ఇది ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన ఇండియా కూడా ఆసియాలో భాగమే. తినే మష్రూమ్స్ లా కనిపించడం వల్ల చాలా మంది వీటిని చూసి మోసపోతూ ఉంటారు. అందుకే అడవుల్లో దొరికే మష్రూమ్స్ ను శాస్త్రీయంగా గుర్తించకుండా తినకూడదు. ఇంకా ఇలాంటి విషపూరితమైన పుట్టగొడుగులు ఫాల్స్ మొరెల్, డెస్ట్రాయింగ్ ఏంజెల్. పేరు చూడండి, ఏంజెల్ అట ఎంత బాగుందో. ఇప్పుడు ఒక పాట విందామా? ఈ పాట మీకోసం.

మష్రూమ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ప్రపంచంలో అతి పెద్ద మష్రూమ్ హనీ కోంబ్ హనీ ఫంగస్ అమెరికాలో ఉంది. ఈ మష్రూమ్ మైసీలియం 8.8 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. దీని వయస్సు దాదాపుగా 2500 సంవత్సరాలు. ఇది ప్రపంచంలో అతి పెద్ద జీవిగా గుర్తించబడింది. ఒకే జీవి వేల సంవత్సరాలుగా జీవించడం అద్భుత విషయం కదా. పైకి కనిపించే మష్రూమ్లు చిన్నవిగా ఉంటాయి, కానీ భూమి లోపల మైసీలియం వలలా విస్తరించి ఉంటుంది. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, హనీ ఫంగస్ మష్రూమ్ నుంచి లైట్ కూడా వస్తుందండి. ఈ మష్రూమ్ భూమి లోపల భాగం రాత్రి వేళ మనకు వెలుగులో మెరుస్తూ కనిపిస్తుంది. ఈ వెలుగును శాస్త్రీయంగా బయోలుమినెసిస్ అంటారు. బయోలుమినెసిస్ అంటే జీవి లోపల జరిగే రసాయన ప్రతిచర్య వల్ల వెలుగు రావడం. మసకగా ఆకుపచ్చ రంగులో ఈ లైట్ ఉంటుంది. పూర్తిగా చీకటిలో మాత్రమే ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మష్రూమ్ వెలుగు మెనుగురు పురుగుల వెలుగులాగా ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క అద్భుతం కదా. కొన్ని మష్రూమ్స్ మట్టిని శుభ్రం చేస్తాయి. ఇవి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న విషయాలే, కానీ ఇవి శాస్త్రీయంగా సత్యమైనటువంటి విషయాలు. కొన్ని రకాల మష్రూమ్స్ ను కాలుష్యమైన మట్టిని, నీటిని, వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను మైకోరిమిడియేషన్ అంటారు. మష్రూమ్స్ లో ఉండే ఎంజైమ్స్ మట్టిలోని విష రసాయనాలను, పెట్రోల్ డీజిల్ అవశేషాలను, పురుగు మందులను విచ్ఛిన్నం చేసి హాని లేని పదార్థాలుగా మారుస్తాయి. ఓయిస్టర్ అనే మష్రూమ్ చమురు లీక్ అయిన నేలలో కూడా పెరిగి ఆ విష పదార్థాలను తొలగించగలవు. కొన్ని మష్రూమ్స్ లో ప్లాస్టిక్ ను కరిగించే సామర్థ్యం కూడా ఉంది. ఇంకొన్ని రకాల మష్రూమ్స్ ప్లాస్టిక్ ని ఆహారంలో ఉపయోగించి కరిగించగలదు కూడా. ప్లాస్టిక్ 100 సంవత్సరాలైనా కూడా కరిగిపోదు, కానీ మష్రూమ్స్ ప్రకృతి మార్గంలో ప్లాస్టిక్ ను తగ్గించగలవు. భవిష్యత్తులో ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారంగా కూడా వీటిని మార్చవచ్చు. ఎంత మంచి విషయం కదా అండి. ఇవి ప్రకృతి యొక్క శక్తి. ఇంకా మష్రూమ్స్ మీద ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రపంచాన్ని ఎక్కువగా వేధిస్తున్నటువంటి సమస్య అధిక ప్లాస్టిక్ వాడకం. దీనికి మష్రూమ్స్ మంచి పరిష్కారం అవుతున్నాయి. మష్రూమ్స్ లో మైసీలియం అనేది భూమి లోపల వ్యాపించి ఉంటుందని తెలుసుకున్నాం కదా. దాన్ని ఉపయోగించి ప్లాస్టిక్ బదులుగా ప్యాకింగ్ మెటీరియల్, కప్పులు, ప్లేట్లు, బాక్సులు తయారు చేస్తారు. ఇవి 100% బయోడిగ్రేడబుల్, మట్టిలో కలిసిపోతాయన్నమాట. ప్లాస్టిక్ లా శతాబ్దాల పాటు ఉండిపోవు, ప్రకృతికి ఎలాంటి హాని కూడా చేయవు. ఇప్పుడు చెప్పేది నమ్మలేని నిజం. మష్రూమ్స్ ని ఇళ్ల నిర్మాణంలో కూడా వాడుతున్నారండి. యుఎస్ఏ, యూరప్, ఆఫ్రికా వంటి దేశాల్లో మైసీలియంతో తయారు చేసినటువంటి బ్రిక్స్ ఇటుకలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి తేలికగా ఉంటాయి, కానీ చాలా బలంగా ఉంటాయి. వేడి చలి లోపలికి రాకుండా ఇన్సులేషన్ ఇస్తాయి. తక్కువ ఖర్చుతో కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, అంతరిక్షంలోకి, స్పేస్ లోకి వెళ్లే వాళ్లకు ఎక్కువగా మష్రూమ్ ని ఆహారంగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతరిక్షంలో ఆహారం తయారు చేసుకోవడం చాలా కష్టం కదా. మష్రూమ్స్ తక్కువ స్థలంలో పెరుగుతాయి, సూర్యకాంతి అవసరం లేదు, ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే నాసా వంటి సంస్థలు మష్రూమ్స్ ను అంతరిక్ష యాత్రికుల ఆహారంగా పరిశీలిస్తూ ఉన్నారు. మష్రూమ్స్ లో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

మష్రూమ్స్ లో మనకు ఎక్కువగా విటమిన్ డి లభిస్తుంది. ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. దీనివల్ల ఎముకల ఆరోగ్యం బలంగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ B2, B3, B5, B9 అధికంగా ఉంటాయి. ఈ విటమిన్లు ఉండి శరీరానికి శక్తి, మెదడు మరియు ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని మష్రూమ్స్ క్యాన్సర్ నివారణకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. చైనా వైద్యంలో వేల సంవత్సరాలుగా మష్రూమ్స్ ని వాడుతున్నారు. పుట్టగొడుగుల్ని కొద్దిసేపు మనం వంట చేసే ముందు ఒక 1/2 hour అలాగా ఎండలో పెట్టి ఆ తర్వాత వండినట్లయితే దాంట్లో ఉన్నటువంటి విటమిన్ డి ఇంకా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. కొన్ని మష్రూమ్స్ మనుషుల ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. ఈ మాట వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది శాస్త్రీయంగా రుజువైన నిజం. కొన్ని ప్రత్యేక రకాల మష్రూమ్స్ లో సైకో యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరుపై తాత్కాలికంగా పనిచేసి పనితీరును మార్చేస్తాయి. ఈ మష్రూమ్స్ ప్రభావంతో కొందరికి రంగులు మరింత ప్రకాశవంతంగా, శబ్దాలు వింతగా అనిపిస్తూ ఉంటాయి. సమయం నెమ్మదిగా లేదంటే చాలా ఫాస్ట్ గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. లోతైన ఆలోచనలు రావడం, ఇలా చాలా భ్రమలు, హెలూసినేషన్స్ అంటారు కదా, అలా ఉంటాయి ఈ మష్రూమ్స్ తిన్నప్పుడు. చూడ్డానికి తెల్లగా ముద్దుగా అమాయకంగా కనిపిస్తాయి, కానీ ఈ పుట్టగొడుగులతో చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. మనకు తెలిసినటువంటి మష్రూమ్స్ సుమారుగా ఒక ప్యాకెట్ 50-60 rupees ఉంటుంది. నార్మల్ గా మనకి బయట సూపర్ మార్కెట్ లో దొరికే ఆర్టిఫిషియల్ అంటే పెంచినటువంటి మష్రూమ్స్, అదే నాచురల్ గా పుట్టలో దొరికే మష్రూమ్స్ అయితే పల్లెటూర్లలో ఒక కట్ట 100-200 సీజన్ ని బట్టి అమ్ముతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో అత్యంత ధర గల మష్రూమ్స్ యాడ్స్ గుంబా. దీని యొక్క ధర సుమారు $30,000 to $50,000 ఉంటుంది కేజీ, అంటే 25 lakh to 40 lakh వరకు పలుకుతుంది. ఇంకా యూరోపియన్ వైట్ ట్రఫుల్, ఇది భూమి లోపల పెరుగుతూ ఉంటున్నటువంటి ఒక ట్రఫుల్ జాతికి చెందినటువంటి మష్రూమ్, ఇది కూడా చాలా రేటే అండి. $4,000 to $7,000 వరకు పడుతుంది, అంటే 3.5 lakh to 6 lakh వరకు దీని యొక్క ధర పలుకుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఈ మష్రూమ్స్ ఇంత ఖరీదుగా ఉంటాయి అనంటే, ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. వైట్ ట్రఫుల్, యాడ్స్ గుంబా లాంటి మష్రూమ్స్ సహజంగా మాత్రమే పెరుగుతాయి. సాగు చేయడం అంటే మనం పెంచడం అస్సలు కష్టం, అసాధ్యం అని చెప్పొచ్చు. అండ్ దొరికే పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేక వాతావరణం కూడా అవసరం, అంటే ఒక నిర్దిష్టమైన ఎత్తులో, ఉష్ణోగ్రతలో, తేమ, మట్టి ఇలాంటి ప్రదేశాల్లో మాత్రమే ఇవి పెరుగుతూ ఉంటాయి. యాడ్స్ గుంబా హిమాలయాల్లో ఎత్తైన ప్రాంతాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ మష్రూమ్ హంటింగ్ వీడియోస్ కూడా మనకి ఇంటర్నెట్ లో ఉంటాయండి, చూడండి చాలా తమాషగా ఉంటుంది. అసలు ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా ఈ మష్రూమ్. అలాగే టఫుల్, ఇది నిర్దిష్టమైన చెట్ల వేర్ల దగ్గర మాత్రమే పెరుగుతూ ఉంటుంది. సేకరించడం కూడా వీటిని చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అండి. భూమి లోపల ఉంటది కదా ఈ ట్రఫుల్, ఇవి చాలా అరుదుగా ఉంటాయి. అలాగే రుచి కూడా చాలా వెరైటీగా, ఒకసారి టేస్ట్ చేస్తే దాని రుచి మనం జీవితంలో మర్చిపోలేమట, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని కనిపెట్టడానికి శిక్షణ పొందినటువంటి కుక్కల్ని లేదా పందుల్ని ఉపయోగిస్తారు, ఎందుకంటే స్పష్టంగా అవి నేల లోపల ఉన్న ట్రఫుల్ సువాసనను గుర్తిస్తాయి. ఎంత వెరైటీగా ఉంది కదా ఈ విషయము. మష్రూమ్స్ ని కనుక్కోవడానికి ట్రైన్డ్ డాగ్స్ ని యూజ్ చేస్తారండి. అలాగే ఈ యాడ్స్ గుంబా ఎత్తైన కొండలు, ప్రమాదకరమైన ప్రాంతాల్లో సేకరిస్తారు. ఇది చాలా కష్టం, అలాగే ప్రమాదం కూడా. అందుకే ఇవి అంత ధర ఉంటాయన్నమాట. వీటికి పెరిగే సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని మష్రూమ్స్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి. పూర్తిగా ఎదగడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. సప్లై కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో భారీ డిమాండ్ ఉంటుంది. 5-star హోటల్స్ లో వీటికి బాగా డిమాండ్. ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంప్రదాయ వైద్యాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ తినడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంకొన్ని మష్రూమ్స్ ని అధికంగా పరిశోధనల్లో కూడా వాడుతూ ఉంటారు. వీటిని నిల్వ చేయడం కూడా చాలా కష్టం అండి. తాజా మష్రూమ్స్ త్వరగా పాడైపోతూ ఉంటాయి. వీటి రవాణా కోసం ప్రత్యేకమైన కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం, లేకపోతే ఇవి పాడైపోతూ ఉంటాయి కదా. అరుదుగా దొరకడం, పెంచడం కష్టం, సేకరణ ప్రమాదకరం, రుచి అలాగే సువాసన ప్రత్యేకత, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్, అందుకోసమే కొన్ని మష్రూమ్స్ బంగారం కంటే కూడా ఎక్కువ ఖరీదైనవిగా మారిపోయాయి. మన ఇండియాలో మనం ఎక్కువగా తినే మష్రూమ్స్ నార్మల్ గా హోటల్స్ లో, బయట సూపర్ మార్కెట్స్ లో దొరికే మష్రూమ్స్ మిల్క్ మష్రూమ్స్ లాంటివి, అలాగే బటన్ మష్రూమ్స్ కూడా. వీటిలో మంచి ప్రోటీన్

0: ఉంటాయి కాబట్టి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. అందుకే మష్రూమ్ బిజినెస్ కూడా ఈ మధ్య బాగా అభివృద్ధి చెందిందండి. రీసెంట్ గా ఇద్దరు సోదరులు తమ ఫామ్ లో మష్రూమ్ బిజినెస్ చేస్తూ 1 సంవత్సరంలో 76 లక్షల ఆదాయం పొందారట. వెంటనే మీకు కూడా మష్రూమ్స్ ని పెంచేయాలనిపిస్తుంది కదా. అదేం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి టెక్నిక్స్ కానీ ఫార్ములాస్ కానీ ఈజీగా అప్లై చేస్తూ మష్రూమ్స్ వల్ల చాలా లాభాలు పొందొచ్చు మార్కెటింగ్ చేసుకోగలిగితే. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతాలున్నాయి. వాటిలో నిశ్శబ్దంగా పుడుతూ నిశ్శబ్దంగా పెరిగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుత జీవి మష్రూమ్. మష్రూమ్ అంటే కేవలం ఆహారం మాత్రమే కాదండి, భవిష్యత్తు పర్యావరణ రక్షకులు కూడా. భూమి శుద్ధికి ఉపయోగపడుతున్న అద్భుత జీవులు మష్రూమ్స్. లో ఇన్ని విషయాలు ఉన్నాయా కావ్య అని తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ఎస్, నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తా. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. బై బాయ్.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. ఇప్పుడు విన్నాం జానపద గేయాలు.

0: నల్ల జీడి కొండలపై పొల్లలకు తాళుగాద నల్ల జీడి కొండలపై పొల్లలకు తాళుగాద ఎప్పుడన్న రావా నాయప్పులన్న దేవతవా నల్ల జీడి కొండలపై పొల్లలకు తాళుగాద ఎప్పుడన్న రావా నాయప్పులన్న దేవతవా నల్ల జీడి కొండలపై పొల్లలకు తాళుగాద చేతి గాజులేసుకుని పొల్లలకు తాళుగాద చేతి గాజులేసుకుని పొల్లలకు తాళుగాద ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవా నల్ల జీడి కొండలపై పొల్లలకు తాళుగాద ఎప్పుడన్న రావా వారి చేట వేసుకుని పల్లలకు చేట వేసుకుని పల్లలకు ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవా నల్ల జీడి కొండలపై పల్లలకు ముక్కు బేసరెట్టుకుని ముక్కు బేసరెట్టుకుని ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవా నల్ల జీడి కొండలపై పల్లలకు పల్లకాటి గెట్టుకుని పల్లకాటి గెట్టుకుని ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవా నల్ల జీడి కొండలపై పల్లలకు బులుగు చీర కట్టుకుని బులుగు చీర కట్టుకుని ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవే నల్ల జీడి కొండలపై పల్లలకు తెల్ల చీర కట్టుకుని తెల్ల చీర కట్టుకుని ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవే నల్ల జీడి కొండలపై పల్లలకు లంగవాడి వేసుకుని లంగవాడి వేసుకుని ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవే నల్ల జీడి కొండలపై పల్లలకు రింగి కొండి వేసుకుని రింగి కొండి వేసుకుని ఎప్పుడన్న రావా నాయప్పన్న దేవతవే నల్ల జీడి కొండలపై పల్లలకు
1: ఇప్పటి వరకు మీరు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7 గంటలైంది. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం ఆరని మంటలు ఈ చిత్రం నుండి.

0: ఇంతవరకు పి శైలజ ఆలపించినటువంటి గీతం ఆరని మంటలు చిత్రం నుండి అలనాటి మధుర గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు నిర్వహించిన తర్వాత నేటితో ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు జాతీయ అంశాలపై చర్చలతో పాటు పలు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. కాగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో తమ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ సభలో పదే పదే జరుగుతున్న ఆటంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గొంతును వినిపించడానికి సభ్యులకు లభించిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని, అయినా సభావేదిక ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన అన్నారు.
2: The House functioned for only 37 hours and 49 minutes regarding a productivity of 39.17%. We had the opportunity to raise 285 start questions, 380 zero hour submissions and 380 special mentions. Sadly, only 16 questions, 52 zero hour submissions and 93 special mentions could be taken up. The floor was open but we didn't make the fullest use of the opportunities.
1: అంతకుముందు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో తన బహిరంగ సభ

0: ముగిసిన తర్వాత కొద్దిమంది శుద్ధీకరణ హోమం నిర్వహించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. మైదానంలో జరిగిన సభలో తాను ప్రసంగించానని, తాను ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
1: मैं इसको पॉलिटिकल मुद्दा कभी बनाना नहीं चाहता और मैं कभी इस सदन में सालों से यहाँ हूँ और निचला, लेकिन मैं एक शेड्यूल कास्ट हूँ, मैं एक दलित हूँ, मेरे को मदद करो, मेरी रक्षा करो बोल के कभी किसी के सामने गिड़गिड़ाया नहीं. मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ.
0: ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించిన ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సభకు హామీ ఇచ్చారు. బీజేపీకి ఇలాంటి చర్యలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నడ్డా స్పష్టం చేశారు.
2: బీజేపీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు సచ్ యాక్టివిటీస్, నంబర్ వన్. నంబర్ టూ, ఏ హమ్ సబ్ కే లియే ఖేద్ కా విషయ హై, దేశ్ కే లియే భీ ఖేద్ కా విషయ హై. హమ్ ఇస్కి తహకీకాత్ భీ కరేంగే, లేకిన్ ఉస్కే బాద్ ఖర్గే సాహబ్ కహే కి తుమ్ ఐసా కర్తే హో, యే ఉచిత్ నహీ హై.
0: పార్లమెంటులో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకుండా పరిపోతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ పార్లమెంట్ అనేది చర్చలు శాసనసభ వ్యవహారాల కోసమేనని, అయితే నిరంతర నినాదాలు నిరసనలు వర్షాకాల సమావేశాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ అందులో ఒక బిల్లుపై మాత్రమే 2 సభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. పదే పదే సభకు ఆటంకాలు కలిగించడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ అనుభవాన్ని పొందలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
3: ఒపోజిషన్ డిస్కషన్ భాగ్ రహితే పార్లమెంటరీ డెమోక్రసీ మే ఒపోజిషన్ డిస్కషన్ కి లే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ ఉస్కా జవాబ్ దేతే హై. యే తరీకా హోతా హై క్యూంకి లోగో నే హమకో చునా దేశ్ సేవా కే లియే, తో పహలి బార్ యే దృశ్య దేఖనే కో మిలా కి సర్కార్ ఖుద్ కహ రహే కి హమ డిస్కషన్ చాహతే హై ఔర్ ఒపోజిషన్ బహానా బనా కర్ కే డిస్కషన్ సే భాగ్ రహే హై, తో యే లోక్తంత్ర కే లియే విశేష్ కర్ కే సంసదీయ లోక్తంత్ర కే లియే ఠీక్ నహీ హై.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈరోజు 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలను అందజేశారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకము, ఇతర అనుబంధ కళారంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ పురస్కారం లభించాయి. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నారని కొనియాడారు. మన దేశ సంగీతంలో ఎన్నో వ్యవస్థలు, నృత్యాలలో అనేక శైలులు, జానపద నాటకాలలో లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, గర్వాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది పౌరులు త్రివర్ణ పతాకంతో మమేకమై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకుంటుందని మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ త్రివర్ణ పతాకంతో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కేంద్ర బుగ్గగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఇతరులు ఈ సందర్భంగా పిలుపునిస్తూ తమ ఇళ్లపై తిరంగాను ఎగురవేసి జాతీయ గర్వకారణమైన ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నాహంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. వందే మాత్రం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడంతో పాటు వికసిత్ భారత్ @2047 కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని చాటి చెప్పేలా ఈ రిహార్సల్ సాగిందని, వేడుకల్లోని సంప్రదాయ వైభవం, ఖచ్చితత్వం, దేశభక్తి స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పోస్టులో పేర్కొంది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణల బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాట 65% నుంచి 85% మొత్తం ఆదాయం 23% పెరిగిందని చెప్పారు. ఖనిజాల లభ్యత, ఉపాధి పెంపు, రాష్ట్రాల ఆర్థిక బలోపేతం,

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమనే నాలుగు అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో అనీమియా ముక్త భారత్ అభియాన్ పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2 రోజుల జాతీయ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సవరించిన అనీమియా ముక్త భారత్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడం, విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ఈ వర్క్ షాప్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ అనీమియా నివారణకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈరోజు న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన బ్రిక్స్ రాయబారుల రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో భారతదేశంలోని చైనా రాయబారి స్యూ ఫిహాంగ్, రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ పాల్గొన్నారు. సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి, ప్రపంచ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి పాత్రను బలోపేతం చేయడానికి, భారత్ ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్దంగా ఉందని రాయబారి షూ తెలిపారు. అలాగే రష్యా ప్రతినిధి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ బ్రిక్స్ అధ్యక్షతగా భారత ప్రాధాన్యతలకు మాస్కో మద్దతు తెలుపుతుందని చెప్పారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్టలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్జీ ముగట్ మెట్లు దిగుతుండగా ఒక వ్యక్తి బాదల్ను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురుద్వారలో సేవకుడిగా పనిచేస్తున్న దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నీలబ్ రోహాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు, అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్టపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై తేరే బీజూ కా
2: ఉతలా బోల్ రహే
1: హై పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుంధ్ రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है పరంపరాగత్ ఖేతి.
0: వినండి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయ కార్యక్రమం.
4: డాక్టర్ ఆర్వి సుజాత గారు నమస్కారం మేడం.
5: నమస్తే సార్.
4: ముందుగా మీకు కిసాన వాణి కార్యక్రమానికి స్వాగతం మేడం. మేడం మీరు చిన్నలాటరపిలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు కదా మేడం.
5: అవును సార్.
4: ఈ రోజు మనం ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు సోదరులకి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు దాని యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోబోతున్నాం మేడం. ముందుగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉద్యాన రంగ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
5: ఉద్యాన రంగంలో మన దేశంలోనే ఉన్న ప్రముఖ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి సార్. రాష్ట్రంలో మనకి లక్షలాది హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి కదా. పండ్ల ఉత్పత్తిలో మనకి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఉద్యాన రంగం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. పంటల వైజ్ గా చూసుకుంటే మామిడి, అరటి, మిరప, నిమ్మ, టమాటా, కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో, జీడి మామిడి ఇలాంటి పంటలన్నీ కూడా రాష్ట్ర ఉద్యాన రంగానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి సార్.
4: అయితే మేడం ప్రత్యేకంగా చూసుకుంటే ఎగుమతికి అవకాశం ఉన్నటువంటి ఉద్యాన పంటలు ఏమన్న రాష్ట్రంలో
5: అంటే ఎగుమతి ఆధారిత ఉద్యాన పంట అంటే జనరల్ గా మనం ఏంటంటే విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా మనకి అవసరమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మనం పండించే ఉద్యాన పంటలు మనం ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటలు అంటామండి. అయితే మనకి స్థానిక మార్కెట్లలో అమ్మే పంటలతో పోలిస్తే ఎగుమతులకు పంపే పంటల్లో ఏంటంటే ఒకే రకమైన రంగు, నాణ్యత, పరిమాణం, అలాగే అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టుగా ప్యాకింగ్, అనుమతించబడిన పరిమితుల్లోనే పురుగు మందుల అవశేషాలు ఉండడం అన్నది ఖచ్చితంగా పాటించాలి. మనకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్న పంటలంటే ఇంతకు ముందు చెప్పినట్టు మామిడి, అరటి, మిరప, నిమ్మ, బొప్పాయి ఇలాంటి పంటలకు మనకి అంతర్జాతీయంగా మంచి అవకాశాలు అనేవి ఉన్నాయండి.
4: ఉద్యాన పంటల రైతులకి ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుంది మేడం?
5: కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మన ఉద్యాన రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక పథకాలని అమల్లోకి తీసుకొచ్చాయండి. ప్రధానంగా రైతులకు ఉపయోగపడే కొన్ని పథకాలు తీసుకుంటే డ్రిప్ గాని, స్ప్రింక్లర్ గాని ఇలాంటి సూక్ష్మ సేద్య పద్ధతులకు సబ్సిడీలు అందించడము, అలాగే కొత్త పండ్ల తోటలు ఏమైనా స్థాపించాలి అనుకుంటే రైతులు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడము, మరి షేడ్ నెట్, పాలిహౌస్ ఇలాంటి నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందించడము, ప్యాక్ హౌస్లు నిర్మించుకోవడానికి, కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకోవడానికి ప్రీ కూలింగ్ యూనిట్ల ఏర్పాటుకి సబ్సిడీలు అందించడము, అలాగే వర్మి కంపోస్ట్ యూనిట్లు, తేనెటీగల పెంపకానికి సహాయం చేయడం, పంటల బీమా పథకాల ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు అండి. ఇవే కాకుండా మనకు అపీడా కానీ, ఎంఐడిహెచ్ కానీ, అలాగే మన ఉద్యాన శాఖ వారు కానీ, నాబార్డ్ వంటి సంస్థలు కానీ రైతులకి శిక్షణ ఇవ్వడము, సాంకేతిక సలహాలు అందించడము, అలాగే ఎగుమతి ప్రోత్సాహ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయండి.
4: మేడం ఇటీవల చూసుకుంటే మన రాష్ట్రాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా డెవలప్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటోంది కదా, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి మేడం?
5: మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన రంగ రైతుల ఆదాయాన్ని పెంచాలి, అలాగే ఉద్యాన రంగాన్ని ప్రధాన రంగంగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుందండి. ప్రత్యేకంగా మనకి రాయలసీమ ప్రకాశం ప్రాంతాల్లో ఎక్కువ విలువ కలిగిన ఉద్యాన పంటల సాగును విస్తరించడము, అంటే ఏరియాను విస్తరించడము, తర్వాత నీటి పారుదల సదుపాయాలను మెరుగుపరచడము, కోల్డ్ చైన్లు ఏర్పాటు చేయడము, అలాగే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి పరచడము, దానికి కావలసిన సపోర్ట్ ఇవ్వడము, అలాగే ఎగుమతి ప్రమాణాల ప్రకారం ప్యాక్ హౌస్ నిర్మించడము, అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానం చేయడం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపట్టే దిశగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎందుకంటే ఈ విజన్ ద్వారా రైతుల్ని కేవలం పంటలు పండించే ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్కు సరఫరా చేసే పారిశ్రామికవేత్తగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందండి.
4: ఇలా చూసుకున్నట్లయితే మేడం, రైతు సోదరులకి ఎగుమతులకి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు ఏమి ఉండాలి, ఏమి ప్రత్యేకంగా అవసరం ఉంటుందో చెప్పండి.
5: అంటే ఎగుమతి చేయాలనుకున్నప్పుడు కేవలం పంట పండించడమే కాదు, మనం విదేశాలకు పంపించేటప్పుడు పంటని నాణ్యతతో పాటు మొత్తం విదేశాలకు అనుగుణంగా వాళ్ళకు అవసరమైన నాణ్యత ప్రమాణాలన్నీ పాటించడానికి కావలసిన మొత్తం వ్యవస్థని మనం స్థాపించుకోవాలండి. అంటే ఎలాగంటే శాస్త్రీయ ప్యాక్ హౌస్లు ద్వారా, గ్రేడింగ్ కేంద్రాల ద్వారా, ప్రీ కూలింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు, మనము విదేశాలకు పంపించే పోర్ట్లు కానీ, విమాన కార్గో సదుపాయాలు, అలాగే అంతర్జాతీయ ప్రమాణాల ప్యాకేజింగ్, ఇలాంటి ఏరియాల్లో మనం మౌలిక వసతులు కనుక అభివృద్ధి చేయగలిగితే రైతులకు మంచి ధర లభిస్తుంది అన్నమాట.
4: మేడం ఒక చిన్న డౌట్, రైతులు ఎవరైనా కూడా వారి యొక్క పండించిన పంటని డైరెక్ట్ గా విదేశాలకి అమ్ముకునే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉందా మేడం?
5: కావాలండి, కొన్ని దశల్లో వాళ్ళు ఖచ్చితంగా అనుసరించాలి. కాకపోతే రైతు స్వయంగా ఎగుమతి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే అవసరమైన అంటే తోటని నమోదు చేసుకోవడం కానీ, లేకపోతే ముఖ్యంగా వాళ్ళు ఎగుమతులకి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలి మొదట. తర్వాత ఎగుమతులకు అవసరమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలి, అవసరమైన ధ్రువపత్రాలు అనేవి పొందాలి, అలాగే విదేశీ కొనుగోలుదారులను సంప్రదించగలగాలి, సరైన ప్యాకింగ్ అలాగే రవాణాను ఏర్పాటు చేసుకోగలగాలి, కస్టమ్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోగలగాలండి. అయితే ఇవన్నీ చేయాలంటే ముందు అనుభవం కావాలి కాబట్టి మొదట్లో వాళ్ళు ప్రారంభంలో ఏంటంటే గుర్తింపు పొందిన ఎగుమతిదారులతో కానీ లేకపోతే ఎఫ్పిఓలతో కానీ పనిచేస్తే ఏంటంటే వాళ్ళకి మంచి అవగాహన అనేది వస్తుంది, తద్వారా వాళ్ళు తర్వాత స్వయంగా ఎగుమతి చేసుకోగలుగుతారు.
4: డాక్టర్ సుజాత గారు ఇంతకు ముందు చెప్తున్నట్టు మీరు ఎగుమతికి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది అని అన్నారు, అవి ఏమిటి ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
5: అంటే రైతులు గనక ఎగుమతి చేయాలనుకుంటే ఎగుమతి చేసే ఉత్పత్తిని బట్టి అవసరమైన పత్రాలు మారొచ్చండి. కాకపోతే సాధారణంగా అవసరమయ్యేవి ఏంటంటే కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి కావాలి, అలాగే ప్యాకింగ్ లిస్ట్ అంటే వాళ్ళు పంపించే ఐటమ్స్ యొక్క విలువ ఎంత, వాటి వెయిట్ ఎంత, అలాంటి సంబంధిత లిస్ట్ ఒకటి తయారు చేయాలి, అలాగే ఫైటో శానిటరీ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మనం పంపించే పండ్లలో కానీ హానికరమైన చీడపీడలు తెగుళ్ళు లేవని ధృవీకరించే ఒక అధికారిక పత్రం అన్నమాట అది. దాన్ని మనకి ప్లాంట్ క్వారంటైన్ అధికారులు జారీ చేస్తారు. చాలా దేశాలకి మనం ఎగుమతి చేయాలంటే కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. సో అది ఏంటంటే దిగుమతి చేసుకునే దేశం నిర్దేశించిన మొక్కల ఆరోగ్య నిబంధనలు మనం పాటించినట్లు అవుతుంది ఆ సర్టిఫికేట్ ఉంటే, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి అది ఆ పంటను మనం పంపిస్తున్నాము అన్నది, ఎక్కడ పండించారు అన్నది, అలాగే రవాణా కాంట్రాక్ట్ ఒకటి, తర్వాత మనకి షిప్పింగ్ డీటెయిల్స్తో ఉన్న రిసీట్ ఒకటి కావాలండి. ఇంకా ఇన్సూరెన్స్ పత్రాలు అవసరమైతే కావాలి, అలాగే దిగుమతి చేసుకున్న దేశం కోరిన నాణ్యతా ధ్రువపత్రాలు అనేవి మనం కంపల్సరీగా తీసుకోవాలండి. ఈ పత్రాలన్నీ కరెక్ట్గా కనుక్కుంటే మన కస్టమ్ క్లియరెన్స్ కూడా సులభంగా అవుతుంది.
4: మేడం ఇప్పుడు ఒక కేస్ స్టడీ చూసుకున్నట్లయితే మామిడిని ఉదాహరణగా తీసుకున్నాం. ఒక మామిడి రైతు తన మామిడి పంటని విదేశాలకి ఎగుమతి చేయాలంటే మొదటి నుంచి పంపేంత వరకు ఉన్నటువంటి దశల వారి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
5: అలాగేనండి, ఒక క్రమబద్ధమైన ప్రక్రియని మామిడి రైతులు ఫాలో అవ్వాలి. సో అలా గనక చేయగలిగితే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎగుమతి చేసుకోగలుగుతారు. ముందు తోటను ఎంపిక చేసుకునేటప్పుడే ఎగుమతికి అనువైన రకాలను ఎగుమతి చేసుకోవడము, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో మన మామిడి రకాలు బంగినపల్లి, బనేషన్, తోతపురి ఇలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి వాటిని కనుక ఎంపిక చేసుకుంటే మంచిది. రెండోది తోట నమోదు చేసుకోవడం, సంబంధిత అధికారుల దగ్గర ఆర్చర్డ్ రిజిస్ట్రేషన్ అంటే తోట నమోదు అనేది చేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఏంటంటే సాగు వివరాలు, వీళ్ళు వాడే పురుగు మందులు వివరాలు, తర్వాత ఎరువుల నిర్వహణ వంటి రికార్డులన్నీ కూడా వీళ్ళు రికార్డు చేసుకుని పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. మూడోది ఏంటంటే నాణ్యమైన సాగు, దీనికోసం వాళ్ళు ఏంటంటే గ్లోబల్ గ్యాప్ వంటి మంచి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి, ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అనుమతించిన పురుగు మందులు మాత్రమే సిఫార్సు చేసిన మోతాదులు వాడాలి, అలాగే కోతకు ముందు ఎంత అవసరమైతే అంతకాలం వేచి ఉండాలన్నమాట. తర్వాత నాలుగవ దశ విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఒక 75-80% పరిపక్వత వచ్చిన పండ్లను మాత్రమే కోసుకోవాలి. అలాగే గాయాలు, మచ్చలు, పురుగు మందులు, పురుగు దెబ్బలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అలాంటివన్నింటినీ పండ్లను తీసేసి అప్పుడు మనం గ్రేడింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే పండ్లను శుభ్రపరచుకోవడం, అవసరమైన చికిత్సలు చేయడం, అంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్, వేపర్ హీట్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకోవడం, తర్వాత ప్యాకింగ్ నీట్గా చేసుకోవడం చేయాలి. ఆ తర్వాత నాణ్యత ధృవీకరణ అనేది, అంటే మనం ఏ దేశానికైతే మనం మామిడిని ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాలు కోరిన ప్రకారం మనం చికిత్సలు చేయించి ఆ తర్వాత మాత్రమే మనం ఫైటోసానిటరీ సర్టిఫికేట్ పొందాలి. ఆ తర్వాత కస్టమ్ క్లియరెన్స్ చేసుకుని విమానం ద్వారా కానీ సముద్రం ద్వారా కానీ మన గమ్యస్థానానికి చేర్చాలి.
4: మేడం, మనకు మామిడికి అమెరికాలో మంచి మార్కెట్ ఉందని వింటుంటాం కదా మేడం, అమెరికాకి పంపాలంటే ప్రత్యేక నిబంధనలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు విధించేటువంటివి?
5: ఖచ్చితంగా ఉన్నాయండి, ఎందుకంటే మనం ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా అనేది అత్యంత కఠినమైన ప్రమాణాలు పాటించే ఒక దేశం. అందువల్ల ఏంటంటే మనము ఎగుమతి చేయాలనుకున్నప్పుడు ఇందా చెప్పాను కదా తోట నమోదు చేసుకోవాలని, అలా నమోదు చేసుకున్న తోట నుంచి మాత్రమే మామిడిని సేకరించి నమోదైన ప్యాక్ హౌస్లో మాత్రమే ప్యాకింగ్ చేయించి అధికారిక పరిశీలన అనంతరం అవసరమైన చికిత్సలు అన్నీ చేయించి ప్లాంట్ క్వారంటైన్ అధికారుల ధృవీకరణ కూడా పొందాల్సి వస్తుంది. అలాగే ఎగుమతికి అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా సిద్ధం చేయడం వల్ల, ఎందుకంటే అమెరికాలో మన మామిడికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అమెరికాకు మనం ఎగుమతి చేసుకోవచ్చు.
4: యూరోప్ కంట్రీస్ సహజంగా చూసుకున్నట్లయితే కొన్ని డిఫికల్ట్ టర్మ్స్ ఉంటాయని వింటుంటాం మేడం, నిజమేనా?
5: అవునండి, ఎందుకంటే యూరప్ మార్కెట్లో కూడా వాళ్ళు మనం గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలు పాటించామా లేదా అన్నది ఒకటి చూస్తారు. అలాగే పూర్తి ట్రేసబిలిటీ, అంటే ఏంటంటే మనం ఎగుమతి చేసే పండ్లు కానీ కూరగాయలు కానీ ఏ పొలం నుంచి వచ్చాయి, ఎవరు పండించారు, ఏ మందులు కొట్టారు, అలా చివరి వరకు ట్రాక్ చేయడాన్ని ట్రేసబిలిటీ అంటాము. సో అది ఖచ్చితంగా మనం

ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే పురుగు మందుల అవశేషాల పరిమితి ఎంఆర్ఎల్ అంటాము, అది పరిమితులు లోబడే ఉండాలి. అలాగే ప్యాకింగ్ అనేది శుభ్రమైన ప్యాకింగ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. తర్వాత సరైన లేబులింగ్ చేయించి అంతర్జాతీయ ప్రమాణాలు కనుక పాటిస్తే మన మామిడికి మంచి ధర అనేది యుఏఎల్లో కూడా దొరుకుతుంది.

0: సో మనకి రవాణా సమయం తక్కువ కాబట్టి అక్కడికి చేరడానికి తాజా పండ్లను సులభంగా మనం అక్కడికి ఎగుమతి చేయొచ్చు.
1: మేడం, రైతు సోదరులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ప్యాకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా మేడం, ఈ మామిడి ప్యాకింగ్ లో ఏ అంశాలు గుర్తించుకోవాలంటారు రైతు సోదరులు?
0: క్వాలిటీ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మామిడి ప్యాకింగ్ లో ఏంటంటే రైతులు పాటించాల్సిన లేదా ఎగుమతిదారులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకే పరిమాణం ఒకే రంగు ఉన్న పండ్లని ఎంపిక చేసుకోవడం, దెబ్బతిన్న పండ్లని తొలగించేసి మిగతా వాటిని శుభ్రమైన కాటన్ బాక్స్ లో ప్యాకింగ్ చేయాలి. ప్రతి పండును అవసరమైతే రక్షణ కాగితం లేదా కుషనింగ్ మెటీరియల్ తో అమర్చుకుంటే ఏంటంటే పండు దెబ్బతినకుండా ఉంటది. అలాగే ఆ పెట్టి మీద మనం పంపించే పండ్లకు సంబంధించి అది ఏ రకమైన అంటే వెరైటీ ఏంటి, బరువు ఎంత, అంటే ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఎక్కడ, దాని ట్రేసబిలిటీ అన్నాను కదండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అంటే ఆ కోడ్ అవన్నీ వివరాలన్నీ ఇవ్వడము, ఎక్కడ ప్యాక్ చేయించారు, ఆ ప్యాక్ హౌస్ వివరాలు ఇవ్వడం లాంటివన్నీ కూడా స్పష్టంగా దాని మీద ముద్రించాలి. అలాగే రవాణా సమయంలో ఉష్ణోగ్రత నియంత్రణ ఖచ్చితంగా పాటించాలి.
1: మేడం, తర్వాత చూసుకున్నట్లయితే మామిడి తర్వాత అంతటి మన దగ్గర పంట లభ్యం అయ్యేటువంటిది అరటి. అరటి కూడా రైతు సోదరులు బాగా సాగు చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో ఈ అరటి ఎగుమతులకి ఉన్న అవకాశాలు ఏంటో ఒకసారి చెప్పండి మేడం.
0: మన ఆంధ్రప్రదేశ్ అనేది అరటి ఉత్పత్తిలో దేశంలోనే అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. మన రాష్ట్రంలో చూసుకుంటే మంచి నాణ్యత గల అరటి ఉత్పత్తికి కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఇలాంటి జిల్లాలన్నీ కూడా మంచి ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అయితే మనం ఎగుమతి చేసే వాటిలో ముఖ్యంగా గ్రాండ్ నైని రకం అనేది చాలా మంచి డిమాండ్ ఉన్న రకం, ఎందుకంటే ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, అలాగే పండ్ల పరిమాణం కూడా ఒకేలాగా ఉంటుంది, రవాణాను బాగా తట్టుకుంటుంది. అలాగే ఈ రకానికి గల్ఫ్ దేశాల్లో కూడా మంచి ఆదరణ అనేది ఉంది. ప్రస్తుతం మనము గల్ఫ్ దేశాలు తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు కూడా పెద్ద ఎత్తున అరటి ఎగుమతులు పంపించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా యూరప్, తూర్పు ఆసియా మార్కెట్లో కూడా మన అరటికి మంచి ఎగుమతి అవకాశాలు అనేవి ఉన్నాయండి.
1: మేడం, మన దగ్గర ఈ ఎఫ్పిఓలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి కదా మేడం, బాగా క్రియాశీలకంగా ఉన్నాయి కదా, వీటి ద్వారా ఎగుమతులు చేయడం వల్ల రైతు సోదరులకు కలిగే ప్రయోజనాలు ఏంటి మేడం?
0: ముఖ్యంగా ఏంటంటే ఎగుమతి వ్యాపారంలో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ, క్వాంటిటీ, బ్రేక్ లేకుండా నిరంతరం సరఫరా, ఈ మూడు చాలా ముఖ్యం. అయితే ఒక రైతు దగ్గర అంత సరుకు ఒకేసారి ఉండకపోవచ్చు కదా, అందుకని రైతులందరూ కలిసి ఈ ఎఫ్పిఓని అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థను కనుక ఏర్పాటు చేసుకుంటే ఎగుమతులు చేయడం అనేది కొంచెం సులభంగా బాగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎఫ్పిఓల ద్వారా మనం చాలా సార్లు వినున్నాం ఎఫ్పిఓల వల్ల ప్రయోజనాలు ఏంటి అని, అంటే ఎక్కువ క్వాంటిటీలో సరుకు అందించగలుగుతారు, అంతర్జాతీయ కొనుగోలుదారులతో నేరుగా అగ్రిమెంట్లు చేసుకోవచ్చు, అలాగే మెంబర్స్ అందరూ కలిసి ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్ లాంటి సదుపాయాలను కూడా కలిసి ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా సబ్సిడీలు, గ్రాంట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరూ కలిసి చేసుకుంటే మార్కెటింగ్ ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు, రవాణా ఖర్చులు తగ్గుతాయి, అలాగే వాళ్ళకి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది, అంటే బేరసారాలు చేసే శక్తి పెరుగుతుంది. ఎగుమతి తిరస్కరణ జరిగినా లేదా ధరల మార్పు జరిగినా దానివల్ల వచ్చే రిస్క్ సభ్యులందరి మధ్య పంచుకోవచ్చు అనమాట, అంటే రిస్క్ అనేది తగ్గుతుంది. సో అందుకని ఇప్పుడు చిన్న రైతులందరికీ కూడా ఎఫ్పిఓలు అనేవి మంచి వేదికగా మారాయండి.
1: మేడం, ప్రస్తుతం వాతావరణ మార్పులు గమనించినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది కొంచెం భిన్నమైన ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన రైతులకి పెద్ద సవాల్గా ఉన్నాయి కదా, ఈ పరిస్థితులు ఉద్యాన పంటల మీద దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది మేడం?
0: అంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న ఎల్నిన ప్రభావం వల్ల ఏంటంటే మనకు అందరికి తెలిసిందే, వర్షపాతం అనేది తగ్గుతుంది, ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి, సో నీటి కొరత కూడా ఏర్పడుతుందండి. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సూచనలు రైతులకు చేసేది ఏంటంటే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ని వినియోగించుకోవడం మంచి పద్ధతి, తర్వాత మల్చింగ్ ఒకటి చేసుకోవాలి, వర్షపు నీటి సంరక్షణ చేపట్టడం, అలాగే పంటలు ఎంచుకునేటప్పుడు కరువును తట్టుకునే రకాలను ఎంచుకోవడము, అలాగే పంట బీమా చేయించుకోవడం అనేది చాలా అవసరము, అలాగే వాతావరణ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వాళ్ళు పంటల్ని పండించుకుంటే మంచిది, అలాగే సాంకేతికతను ఉపయోగిస్తే కూడా ఎల్నిన ప్రభావం అనేది గణనీయంగా తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి వాటన్నిటి కోసమనే మన ప్రభుత్వం తరఫున, యూనివర్సిటీల తరఫున అనేక కార్యక్రమాలు అనేవి రైతులకు చేయడం జరుగుతుందండి.
1: చివరిగా డాక్టర్ సుజాత గారు, ఉద్యాన రైతులకి ఈ పరిస్థితుల్లో ఎల్నిన అని చెప్తున్నాం, వర్షాభావాలు అని చెప్తున్నాం, అయినప్పటికీ మనకు ఈ ఎగుమతికి అవకాశం ఉన్న పంటలకి అవి పండించే రైతు సోదరులకి, ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేసే రైతు సోదరులకి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి మేడం?
0: సార్, మన రాష్ట్రానికి ప్రకృతి అపారమైన సంపద ఇచ్చింది. ఆ సంపదను మనం గనక శాస్త్రీయ పరిజ్ఞానంతో, నాణ్యత సమిష్టి కృషితో ప్రపంచ మార్కెట్కు అనుసంధానం చేయగలిగితే

0: రైతు సోదరులందరికీ కూడా చాలా మంచి ఉపయోగం అనేది జరుగుతుంది. ఈరోజు వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, మార్కెట్కి అనుగుణంగా ఉత్పత్తి చేయడం. ఎప్పుడు కూడా పండించడంతోనే సరిపోదు, మార్కెటింగ్ చేసుకోవడం అనేది తెలిసి ఉండాలి. అలాగే పండించిన పంటకి విలువ జోడించడం, మన ప్రపంచ ప్రమాణాలను పాటించడం కూడా అంతే ముఖ్యం. నాణ్యత కనుక్కుంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మనకి డిమాండ్ అనేది ఉంటుంది. సో ఒక రైతు చేసే ప్రయత్నం మనకి ఒక కుటుంబాన్ని మార్చగలదు, అలాగే ఒక ఎఫ్పిఓ ద్వారా అయితే ఒక గ్రామాన్ని కూడా మార్చగలిగే శక్తి అనేది రైతులకు ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, రైతులకి శాస్త్రీయ సాగు చేయండి, నీటిని పొదుపుగా వినియోగించండి, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోండి, ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగితే మంచిది. అలాగే పంట పండించేటప్పుడు నాణ్యతకి ప్రాధాన్యం ఇవ్వండి, ఎందుకంటే నాణ్యత ఉంటే మంచి ధర అనేది వస్తుంది. అలాగే పంటకి విలువ జోడించడం ప్రాసెసింగ్ ద్వారా, అలాగే ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకోండి. ఇవి నేను చెప్పగలిగేది, ఎందుకంటే మన పొలంలో పండిన పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా ప్రపంచ మార్కెట్ని చేరినప్పుడే రైతు ఆదాయం అనేది పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే దేశానికి కూడా విదేశీ మారకం అనేది సమకూరుతుంది. కాబట్టి ఈరోజు మనకి స్థానిక రైతుగా ప్రారంభమైన మన ప్రయాణం రేపు ప్రపంచానికి ఆహారం అందించే ఎగుమతి రైతుగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్.
1: ధన్యవాదాలండి డాక్టర్ ఆర్వి సుజాత గారు. ఈరోజు రైతు సోదరులకి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగులో అవకాశాలు ఏమైనా ఉన్నాయి, దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది చక్కగా వివరించారు. రైతు సోదరులందరూ ఈ విషయాలు గమనించుకుంటారని ఆశిద్దాం. కొంతైనా సమాచారం తెలుసుకుందామని అనుకుందాం మేడం. మీకు మరొకసారి ధన్యవాదాలు.
2: ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత. ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. కార్యక్రమంలో ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనం తయారు చేసే విధానాల్ని గురించి తెలుసుకుందాం. పంట నుండి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, ఇంకా ఇతర ఆహార తయారీ పరిశ్రమల నుండి వచ్చిన కలప, అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలని బయోమాస్ అంటాము. ఈ పంట వ్యర్థాలు, ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వ్యర్థాలను బయోమాస్ బ్రికెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా బయట మనకు ఉచితంగా లభిస్తాయి లేదా తక్కువ ఖర్చులో మనకి దొరుకుతూ ఉంటాయి. భారతదేశం లాంటి సహజ వృక్షజాలాన్ని విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న దేశంలో అపరిమితంగా సహజ వనరుల యొక్క సేంద్రీయ వ్యర్థాలను శక్తి వనరులుగా మనం పునరుత్పత్తి చేయొచ్చు. ఈ బ్రికెట్లు ప్రకృతిలోని వ్యర్థ పదార్థాలు, సెల్యులోజ్, లిగ్నస్, ఇంకా బూడిదతో తయారు చేయబడతాయి. పంట కోతల కాలంలో రైతులు వాడేసినా లేదా ఎండిపోయినా కాల్చటానికి మిగిలిన సహజ పదార్థాలను బ్రికెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించటానికి అనువైన కర్బన అలాగే జీవ సంబంధిత సేంద్రీయ పదార్థాలు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి ఈ బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి ఎక్కువ ఉష్ణ శక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియనే బ్రికెటింగ్ అంటారు. బ్రికెట్ యొక్క ప్రయోజనాన్ని గనక మనం చూసినట్లయితే, బ్రికెట్లు బొగ్గు కంటే తక్కువ ధరతో పాటు అధిక ఉష్ణ విలువల్ని కలిగి ఉంటాయి, అలాగే తక్కువ తేమ, అధిక సాంద్రతని కలిగి ఉంటాయి. వంట చెరుగ్గా వ్యవసాయ వ్యర్థాలను వాడినప్పుడు వెలువడే పొగ వల్ల స్త్రీలకి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్ ని వాడుకోవచ్చు. బ్రికెట్లో సల్ఫర్, బూడిద లేకపోవడం వల్ల వీటిని పర్యావరణ హితమైనదిగా గుర్తించారు. బ్రికెట్లు తక్కువ వాసన, స్థిరమైన మంటతో తక్కువ పొగను కలిగి ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేయటం, రవాణా చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బయోమాస్ బ్రికెట్లను శక్తి వనరులుగా మనం ఉపయోగించుకోవచ్చు. బ్రికెటింగ్ టెక్నాలజీలో బయోమాస్ ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికెట్లను తయారు చేస్తారు. మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికెట్స్ ని తయారు చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించాలి. ముఖ్యమైన బ్రికెటింగ్ టెక్నాలజీలను గనక మనం చూసినట్లయితే, పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీ. రెండవది స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీని ఉపయోగించి చేసే బ్రికెటింగ్ మిషన్లో బయోమాస్ను ఒక డైలోకి పంచ్ చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచటం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికెట్స్గా తయారవుతాయి. ఈ ప్రక్రియ సమర్థవంతమైంది, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమగల బయోమాస్ నుంచి బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఇక రెండవ పద్ధతి స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగుతూ ఉండే ఒక బ్యారల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బయోమాస్లో ఉండే లిగ్నిన్ ద్రవ పదార్థంగా మారి బైండింగ్గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికెటింగ్ యంత్రంలో తాపన పరికరం గనక అమర్చినట్లయితే బ్రికెట్ పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికెటింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది ముడి పదార్థాల సేకరణ, అలాగే ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచడం, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయడం, తయారు చేసిన బ్రికెట్లను చల్లపరిచి ప్యాకింగ్ చేసి విక్రయించడం. ముందుగా మనం బ్రికెటింగ్కి వాడే ముడి పదార్థాలని సేకరించుకోవాలి. సేకరించిన ముడి పదార్థాలని బాగా ఎండపెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసిన ముడి పదార్థంలో బైండింగ్ను కలిపి బ్రికెటింగ్ మిషన్ ద్వారా బ్రికెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక బయోమాస్ని కార్బనైజ్ చేసి బ్రికెట్స్గా తయారు చేయాలంటే మాత్రం బట్టి అవసరమవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా బయోమాస్ని బాగా ఆరబెట్టాలి. ఆరిన బయోమాస్ని బట్టిలో గాలి తగలకుండా మండించాలి. కార్బనైజ్ కాబడిన బయోమాస్ని యంత్రాల సహాయంతో మెత్తని పొడిగా చేసి దానికి బైండర్ని కలపాలి. ఇలా కలిపిన బయోమాస్ను బ్రికెటింగ్ యంత్రం ద్వారా బ్రికెట్స్గా తయారు చేసి ఎండబెట్టి ప్యాక్ చేసి విక్రయించవచ్చు. బయోమాస్ బ్రికెటింగ్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ విధానాన్ని అనుసరించి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్స్ తయారు చేసే విధానాన్ని గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాలలో.
1: ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవలు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవలు. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
3: దేశంలో టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 2000 సంవత్సరం అక్టోబర్ 1న ఏర్పాటైన బిఎస్ఎన్ఎల్ గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్, ఫైబర్ టు ద హోమ్, 4G వంటి వివిధ టెలికాం సేవలను అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడంలో బిఎస్ఎన్ఎల్ కీలకమైన సేవలను అందిస్తోంది. మరింత వివరంగా తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారు. శ్రీ ఎం శేషాచలం గారు 1989 బ్యాచ్ ఐటీఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, ఇటీవల కాలంలో బిఎస్ఎన్ఎల్లో అనేక మార్పులు ఇంకా టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, దీని నేపథ్యం మా శ్రోతలకు వివరిస్తారా?
4: తప్పకుండానండి. బిఎస్ఎన్ఎల్ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మధ్య కాలంలో ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఇందులో మనము పూర్తి స్వదేశీ ఎక్విప్మెంట్తోనే మనకి 4G సేవలు అనేది దేశవ్యాప్తంగా 100,000 టవర్లలో మనం ఇది చేయడం జరిగింది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 7,000 పైచిలుకు టవర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 15,000 మన బీటీఎస్తో మారుమూల కుగ్రామాలకు కూడా ఈ సేవలు అందించామండి.

0: ఇదేమిటంటే మనకి స్వదేశీ ఎక్విప్మెంట్ పెట్టాము, 180 TB స్పీడ్తో ఉండే సర్వీసెస్, అంటే కస్టమర్లు యూజ్ చేసే డేటా స్పీడు ఇప్పుడు 510 TB దాటింది. అంటే 5 రెట్ల డేటా రేట్స్ ఏడాది లోపల మనకి పెరగడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 26,000 కోట్ల ప్రభుత్వ రంగ BSNL రెవెన్యూ అంటూ గడిస్తున్నది.
1: టెలికాం రంగంలో మునిపెన్నడూ లేని పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో BSNL దీన్ని ఎలా అధిగమిస్తుంది?
0: మనకి కస్టమర్ అనే అతను కింగ్, అంటే సేవలు ఏది తీసుకోవాలి అన్నది కస్టమరు నిర్ణయం చేసుకునే సమయం ఇది. కాల్స్ డ్రాప్ అయినా, డేటా రేట్లు సరిగ్గా లేకపోయినా, అతను వెళ్లే రూట్లో సరిగ్గా లేకపోయినా కానీ కస్టమరు సేవలన్నీ తీసుకోవాలి. సో అందుకని కస్టమర్ సర్వీసెస్ ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఆయనకి కావాల్సింది ఉండాలి అంటే మనకు కనపడే బీటీఎస్ కాకుండా దాని వెనక ఉండే బ్యాక్ హాల్ కనెక్టివిటీ కానీ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ కానీ అన్నింటినీ కూడా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో BSNL కంప్లీట్ ఎక్విప్మెంట్ ఓవర్హాల్ చేసి రీప్లేస్ చేసేసిందండి. లేటెస్ట్ టెక్నాలజీ మాన్ కానీ ఇది రీప్లేస్ చేయడం వల్ల సర్వీసెస్ కూడా అన్ఇంటర్రప్టెడ్గా కస్టమర్స్కి ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది.
1: మీరు తెలియజేస్తున్న ఈ సర్వీసులన్నో సాధారణంగా మనకి పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా సులభతరంగా ఉంటుంది, కానీ 4G సేవల్ని మారుమూలన్న గ్రామాలకు తీసుకెళ్లడంలో BSNL పాత్ర గురించి వివరిస్తారా?
0: BSNL ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అయినా కానీ BSNL పరిధిలో ఎప్పుడు కూడాను రూరల్ అర్బన్ అని కాకుండా ప్రతి చోట సేవలు అందించడానికి ప్రణాళికలు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన 4G సాచురేషన్ ప్రాజెక్ట్, అంటే ఎక్కడ సిగ్నల్స్ లేని చోట సిగ్నల్ తీసుకురావాలి అనే ఆత్మ నిర్భర్ భారత్ మన అంచోదయ మిషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DB అని అంటారండి, అంటే డిజిటల్ భారత్ నిధి, వారు మొదలుపెట్టిన ఈ దాంట్లో మనకి త్రూఅవుట్ ఇండియాలో 20,000 లొకేషన్స్ 4G సేవలు అంటూ సాచురేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 1380 సైట్స్ వరకు మనము చాలా కష్టమైన సైట్స్ వాటిలో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 390 టవర్లు వచ్చాయి, అదేవిధంగా అరకు మన్యం ఆ ప్రాంతంలో 580 టవర్లు వచ్చాయి, అదే చిత్తూరులో కూడా మారుమూల ప్రాంతాల్లో 112 టవర్లు, వీటన్నిటిలో కూడా ఇప్పుడు 20 మంది 10 మంది ఉన్న తాండాసులో కూడాను సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు చెప్పినట్టు కస్టమర్సే రాజు అని అన్నారు, కానీ కస్టమర్ ఇప్పుడు BSNL సేవను తీసుకోవాలి అని అనుకుంటే తను ముందుగా చూసుకునేది టారిఫ్.
0: అవును.
1: సో ఈ టారిఫ్ విషయంలో, నెక్స్ట్ డేటా సెక్యూరిటీ విషయంలో BSNL ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది కాలానుగుణంగా తెలియజేయండి.
0: చాలా మంచి ప్రశ్న అండి. మనకి ఇప్పుడు BSNL మనకి ట్యాగ్ లైన్ లోనే ఉందండి, సేఫ్లీ సెక్యూర్లీ అఫోర్డబుల్లీ రిలేబుల్లీ, అంటే BSNL అండర్లైన్ స్టేట్మెంట్ అనమాట. సో ఎందుకు డిపెండబుల్ అయిందంటే BSNL ఈ సేఫ్టీ అనేది కస్టమర్ సేఫ్టీ, అందుకని దాని వెనక ఫైర్ వాల్స్ ఉండడం కానీ ఇవన్నీ అది అఫోర్డబుల్లీ. మనకు ఉండే BSNL ఇచ్చే సేవలు మన పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి. అవి దేంతో కంపేర్ చేసినా కానీ సిమిలర్ సేవల కంటే మనకి ఆల్మోస్ట్ 60% రేట్కే వస్తున్నది. అందుకని ఎక్కువ మంది మనకి BSNL 5 లక్షల నుంచి 15 లక్షల సిమ్లు వరకు ఈ మధ్యకాలంలో కొనుక్కున్నారు అందరు కూడాను. మీరు టారిఫ్ అన్నారు, చక్కటి విషయం అడిగారు మీరు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్ అంటూ 1 రూపీ సిమ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే సిమ్ అనేది 1 రూపాయితోనే మనము ఇవ్వడము కస్టమర్లకి మొదలుపెట్టాము. అంతేకాకుండా FTTH కనెక్షన్ 1111, అంటే 1,111 రూపాయలకి 12 OTTలను అందజేస్తూ మనకి 200 MBPS డేటా స్పీడ్తోని అన్లిమిటెడ్ FUP లిమిట్స్తోనే, అంటే ఈ OTTలు రోజు చూసినా కానీ ఖర్చు కాలేంత డేటా మనకి ఇస్తూ లాంచ్ చేస్తున్నాం. అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మా ఆశ.
1: డేటా సెక్యూరిటీ పరంగా BSNL ఎటువంటి కార్యక్రమాలు, అంటే మనకి ఒక కస్టమర్ తాల గోప్యతను సంరక్షించడంలో BSNL ఏం చేస్తుంది తెలియజేస్తారా?
0: అంటే కస్టమర్ డేటా అనేది ఎప్పుడు కూడా చాలా ప్రైవేట్ విషయం అండి. కస్టమర్ డేటాని ఎప్పుడు కూడా కస్టమర్కి తెలియకుండా ఇంకెవరికి ఇవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ CDRs అంటూ జనరేట్ చేస్తుంది, ఒక మనం మాట్లాడిన మాటలకి సంబంధించిన CDR ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ CDR అనేది సిస్టంలో సర్వర్స్లో ఉంటుంది, అది ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి దానికి ఆస్కారం లేదు. ఆ కస్టమరే సంతకం పెట్టి అడిగినప్పుడు, లేదు అంటే పోలీస్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడే ఇది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు, ఎవరికి కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉండదు, అంత విధంగా డేటా ఉంటుంది.
1: అయితే సార్, ఒకప్పుడు మనం చూసుకుంటే టెలికాం రంగంలో సమాచార వ్యవస్థ ముందుకు వెళ్తున్న తరుణంలో ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్ తో స్టార్ట్ అయింది, తర్వాత మొబైల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత అలాగ ముందుకు వెళ్తా ఉంటే ఇప్పుడు సిమ్లు లేకుండా కూడా సేవలు అందించగలరు అని చెప్పేసి వింటూ ఉంటున్నాం. ఇప్పుడు అందులో భాగంగా BSNL లో ఈ సిమ్ అనేది లభ్యమవుతున్నదా, దాని తాలూకు ప్రత్యేకతలు ఇంకా ఇది ఏ ఫోన్స్ లో కంపాటిబిలిటీ ఉంటుంది ఆ వివరాలు తెలియజేస్తారు.
0: మీరన్న చాలా కరెక్ట్ అండి. చాలా పెద్ద ఫోన్ల నుంచి మొదలయ్యాయి మనకి, తర్వాత సిమ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వైర్లెస్ లాగా సిమ్లెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిమ్ అనేది సిమ్లెస్ ఆస్పెక్ట్ అది. సో ఏమవుతుందంటే సిమ్ లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా మనకి మొబైల్స్ లో సిమ్ అంటూ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది. సో ఇది బిఎస్ఎన్ఎల్ లో కూడా ప్రీపెయిడ్ లోను పోస్ట్ పెయిడ్ లో కూడా మనం పర్టికులర్ థింగ్ చేయగలిగాము. ఇప్పుడైతే ఆ లేటెస్ట్ మొబైల్స్ అన్ని కూడా కవర్ అయింది. ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఇంకొక ఆవిష్కారం చేసిందండి, దట్ ఈస్ యూసిమ్ కూడా ఇస్తున్నది. యూసిమ్ అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన సిమ్ కనుక పోగినట్టయితే ఆ సిమ్ని మనకి వెనక్కి వచ్చి తీసుకునేంత టైం ఉండదు కాబట్టి ఆ లొకేషన్లో సిమ్ ఇవ్వాలంటే యూసిమ్ మనం తీసుకుని మన సర్వీసెస్ మనం రెస్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది.
1: అంటే ఈ యూసిమ్ తీసుకోవడానికి మనం ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ సంబంధిత బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే యూసిమ్ అన్నది లభ్యమవుతుంది.
0: అవునండి, కరెక్ట్.
1: చాలా కొత్త విషయాలు తెలియజేశారు సార్. బిఎస్ఎన్ఎల్ లో ఈ సిమ్ యూ సిమ్ అంటే సిమ్ లేకుండా కూడా మనకి సేవలు అందుతున్నా అన్నది చాలా కొత్తగా ఉంది. ఈ యూ సిమ్ అవైలబిలిటీ కూడా నిజంగా చాలా కొత్త పరిణామం అనేది తెలియజేయాలి. అయితే సార్, సిగ్నల్ అన్నది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అన్ని చోట్ల కవర్ చేస్తున్నా గానీ స్ట్రెంగ్త్ అన్నది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఏమో ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. వీక్గా ఉన్న పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి.
0: మనకి సిమ్ సిగ్నల్ ఉంది అనుకుంటాం, ఒక్కొక్కసారి తగ్గిన టైంలో బిఎస్ఎన్ఎల్ ఇంట్రడ్యూస్ చేసిన వాయిస్ ఓవర్ వైఫై అనే సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా మనకి వాయిస్ ఓవర్ వైఫై లో మనకి మామూలుగా కాల్స్ వచ్చినట్టుగానే ఉంటుంది. కాకపోతే వైఫై ద్వారా మనకి కాల్స్ సాకారం అవుతాయి.
1: బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసెస్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు లాంచ్ చేసిన శాటిలైట్ ఫోన్స్ రీలాంచ్ చేసింది. ఎందుకంటే చాలా మంది టేకర్స్ ఉన్నారు ఇప్పుడు. మనకి గవర్నమెంట్ సంస్థలే కాకుండా ఇండివిజువల్స్ కూడా ఇటువంటి శాటిలైట్ ఫోన్స్ అని సెలెక్టెడ్ గా ఇస్తున్నాం అందరికి కూడాను. మళ్ళీ డీటెయిల్స్ అన్ని తీసుకునేసే ఇస్తాము. మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు శాటిలైట్ ఫోన్ యూజ్ అవుతుంది. అందుకని చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలోను. మనకి సిగ్నల్ నుంచి ఒకటి వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అవుట్డోర్ లో అటువంటిప్పుడు ఈ శాటిలైట్ ఫోన్ చాలా అవసరం అవుతుంది.
1: టెక్నాలజీ అన్నది అప్గ్రేడ్ అయ్యిందో అదే విధంగా 2G, 3G, 4G, 5G సేవలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ 5G సేవలు కూడా ఓల్ట్ అని చెప్పేసి వింటున్నాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఈ 5G సేవలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎప్పటికల్లా ప్రజలకు చేరువలో ఉంటుంది, ఆ విషయాలు తెలియజేస్తారు.
0: ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనకి 5G సేవలు అనేది ఎప్పుడైతే లాంచ్ చేస్తామో దానికి మనం రెడీగా ఉండాలి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి కావాల్సిన అంతా కూడా ఇప్పుడు 4G సేవల్లోనే నార్మల్ కస్టమర్కి వాళ్ళ డేటా స్పీడ్స్ కానీ లేదా డౌన్లోడ్స్ కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళకి వచ్చే మెసేజ్లు కానీ అన్నిటికీ కూడా అప్లోడ్ డౌన్లోడ్ అన్నిటి కూడా వాళ్ళ పర్పస్ అయితే 4G స్పీడ్స్లో మనకి సరిపోతున్నది. సో ఇప్పుడు 5G అనేసరికి దాని పర్పస్ వేరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5G హై డేటా స్పీడ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఒక స్క్వేర్ కిలోమీటర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ ఇంటర్ కనెక్టింగ్ అంటూ ఉంటుంది. ఒకసారి ఒక మెసేజ్ వెళ్తే వెనక్కి ఎంతసేపట్లో వస్తున్నది లేటెన్సీ అంటారు. ఆ లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా అన్నీ కూడా తీసుకోవడం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో అన్ని ఆపరేటర్స్ అందరు కూడా 5G సర్వీసెస్ ఆల్రెడీ ఇవ్వడం అనేది వాస్తవమే. కానీ బిఎస్ఎన్ఎల్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం బిఎస్ఎన్ఎల్ ఇండిజినస్ సర్వీసెస్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. అంటే మన సొంత టెక్నాలజీ, దీంట్లో సెక్యూరిటీ అనేది చాలా అధిక తరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తోనే మనము 5G చేస్తాం. ఇప్పుడు చూడండి, 30 ఏళ్ల ముందర ఉన్న ఇస్రో పరిస్థితిని ఇప్పుడు ఇండిజినస్గా వాళ్ళు వాళ్ళ సొంత శాటిలైట్ లాంచ్ చేయడం ద్వారా భారతదేశంకి వచ్చిన ఘనత ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడాను ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తూ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లోనే మనము 5వ నేషన్ అయ్యాం ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తూ. ఆ విధమైన డైరెక్షన్స్లో బిఎస్ఎన్ఎల్ అడుగు వెళ్తూ చాలా త్వరలో కూడా మనకి 5G సర్వీసెస్
1: ప్రిపరేషన్ స్టార్ట్
0: అవుతాయి. అవునండి.
1: యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు బిఎస్ఎన్ఎల్ లో ఉన్నాయో తెలియజేస్తారు.
0: తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజేషన్స్ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్. అంటే మిగతా కంపెనీస్ లాగానే మనకి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఎంత మనం రూరల్లో సర్వీసెస్ ఇస్తున్నా గానీ మనకి ఇటువంటి బ్యాలెన్స్ షీట్ మీద కూడా మనకు కన్ను ఉండాలి. అందుకని బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో విఆర్ఎస్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60% మనకి స్టాఫ్ అందరు కూడా విఆర్ఎస్ వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమంది స్టాఫ్ వెళ్ళిపోయారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ అంటే వినూత్నంగా తక్కువ ఖర్చుతోని మనకి అవుట్సోర్స్ చేస్తున్న సర్వీస్ అంతా కూడా ఆ విధంగానే బిఎస్ఎన్ఎల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 2000 మంది టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసింది. అంటే ఈ 2000 మంది మనకి 50 డేస్ కనెక్షన్స్ ఇస్తుంటారు పార్ట్నర్ అయ్యి, వాళ్ళకి 50-50% షేర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఉన్నారు, వాళ్ళ ఫ్రాంచైజీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30-40 వేల నుంచి 1,00,000 వరకు ఇందులో వాళ్ళు సంపాదించారు.

0: ఉంచుకోగల నెలకి, ఎందుకంటే ఇది వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ఊర్లో కూడా చేర్చుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం. అది అంతేకాకుండా మనకి డిఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని, అంటే సిమ్లు వాళ్ళు అమ్ముకుంటుంటారు, వాళ్ళు రూరల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఒక చిన్న ఫ్రాంచైజీ, అన్ని చోట్ల ఫ్రాంచైజీని పెట్టలేం కాబట్టి అక్కడ వాళ్ళే రూరల్ డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకుని మొత్తం ఏరియాని మొత్తం సర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా విధాలుగా మనకి యువత కొద్దిగా ఎక్స్పీరియన్స్ సంపాదించి కానీ ఫస్ట్ ఎవరితోనో పనిచేసి తర్వాత వాళ్లే ఫ్రాంచైజీ కింద అవ్వడం కానీ, ఇట్లా చాలా విధాలుగా వాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్ లో పాలు పంచుకోవచ్చు.
1: ఉపాధి మార్గాలు అన్నది చాలా వినూత్నంగా కల్పిస్తున్నారు.
0: అవునండి
1: సార్. అయితే ఇప్పుడు ఇదే కాకుండా మనకి బిఎస్ఎన్ఎల్ ద్వారా కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ సంస్థలకు ఇచ్చే వివిధ సేవల గురించి తెలియజేస్తారు.
0: మనకి బిఎస్ఎన్ఎల్ లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని సపరేట్ ఎంటిటీ అండి. ఈ ఎంటర్ప్రైజ్ బిజినెస్ లోనే ఇంటర్నెట్ లీజ్ డైంట్ కానీ, తర్వాత పాయింట్ టు పాయింట్ సర్క్యూట్స్ కానీ, అంటే ఇందులో కస్టమర్కి కావాల్సిన సర్వీసెస్ ని సిస్టమ్ ఇంటిగ్రేటర్ ని పెట్టుకుని కంప్లీట్ సర్వీసెస్, బొకే సర్వీసెస్ అంటూ మనము ఒక కస్టమర్ అందజేస్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ కూడా క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ ని CNPN అంటారు, వీటిని కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్న అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా మనం కమిషన్ చేయడం జరిగింది. అందులో కూడా సర్వీసెస్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు.
1: విద్యార్థుల కోసం విద్యాపరమైన కార్యక్రమాలు బిఎస్ఎన్ఎల్ ఏమైనా చేపడుతుందా, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: మనకి టెలికామ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి, వాటిలో స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అంటూ జరిగేది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కౌశలం అనే ప్రాజెక్ట్ కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా టైఅప్ చేసుకుని మాన్ గానీ ఓటీన్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ ఎక్విప్మెంట్ల మీద పూర్తిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఏ విధంగా టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడం, మా ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇదేకాకుండా మా ప్రిమిసెస్ లో కూడాను వాళ్ళ స్టూడెంట్స్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా మనం చేసి చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసాం లాస్ట్ 1 ఇయర్ లో.
1: బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకు, యువతకు ఉపాధి ఇంకా అధునాతన సేవలు ఏ విధంగా అందిస్తున్నారో తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
4: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
3: శ్రోతలకు ఎంతో ఇష్టమైనటువంటి హలో అభిరుచి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా ముందుగా ఎస్ఎంఎస్ చేసిన వారు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పుల్లారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మా కోసం శ్రావణ మాసం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ BSUESF.
3: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఆలం శ్రీనివాసులు, భాగ్య, నిత్య, వినోద్ వీరందరూ మా కోసం మిస్సమ్మ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. గనులు ఖనిజాల సవరణ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవంలో 100 మందికి పైగా కళాకారులకు ఈ పురస్కారాలను, ఫెలోషిప్లను అందజేశారు. కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటకాలు తదితర కళారూపాలకు విశేష సేవలందించిన కళాకారులను ఈ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభా అంకితభావానికి ప్రతిబింబమని చెప్పారు. సంగీతంలో అనేక సంప్రదాయాలు, జానపద నాటకాల్లో లెక్కలేనన్ని కళారూపాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సమృద్ధమైన జానపద సంస్కృతిని పరిరక్షించడంలో కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: संगीत नाटक एकेडमी पुरस्कार से सम्मानित कलाकारों की हार्दिक बधाई देती हूँ. आज मेरे सामने आधुनिक भारत की प्रतिभा और साधना एक साथ उपस्थित है. हमारे संगीत की अनेक पद्धतियाँ हैं, नृत्य की अनेक शैलियाँ हैं और लोक नाट्य के असंख्य रूप है. भारतीय परंपरा के वाहक आप सब कलाकार हमारी सामूहिक स्मृति के संरक्षक है और भविष्य की कल्पना के सर्जक है.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేయడంతో సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు 25 క్యాలెండర్ రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల సందర్భంగా పలుమార్లు నిరసనలతో తరచూ అంతరాయాలు ఏర్పడి శాసనపరమైన చర్చలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ పార్లమెంటు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్సభలో 11 బిల్లులు, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తం 12 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్యాయ పద్ధతుల నిరోధం సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక సవరణ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు, ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు, గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లు ఉన్నాయి. పేపర్ లీకేజీల నిరోధక బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా నిలిచింది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అక్రమ పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి.

0: పార్లమెంట్ ఆమోదం లభించిన గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లు వల్ల ఏ రాష్ట హక్కులు హరించబడవని, రాష్టాల ఆదాయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఖనిజ ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని తెలిపారు. మైనింగ్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రభుత్వ విధానంతో పనిచేస్తోందని చెప్పారు. గనుల రంగం నుంచి రాష్ట్రాలకు లభించే ఆదాయ వాటా 65% నుంచి 85% పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాల లభ్యతను పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, బొగ్గు ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం అనే 4 ప్రధాన స్తంభాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: భారత్ సర్కార్ కభీ భీ రెవెన్యూ జనరేషన్ ఉస్ దృష్టికోణ సే కభీ హమ్ దేఖే నహీ. దూసరా విషయ ఆక్షన్ రిజీమ్ ఆనే కే బాద్ ఆక్షన్ ప్రీమియం మిల్తా హై ఉస్మే 100% స్టేట్ గవర్నమెంట్ కు జాతా హై. జో రాయల్టీ ఇంట్రోడ్యూస్ కియా హై వో రాయల్టీ భీ 100% స్టేట్ గవర్నమెంట్ కు జాతా హై. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇస్ జిల్లా సే పైసే ఆతే హై, జిల్లా కలెక్టర్ కి అధ్యక్షతా మే ఉస్ ఏరియా కా వికాస్ కే లియే, స్కిల్ డెవలప్మెంట్ కే లియే, లోగోన్ కే రోజ్గార్ కే లియే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కే లియే యే పైసే ఖర్చ్ కర్తే హై.
0: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆ ఫోటోలను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం హర్ ఘర్ తిరంగా ప్రచారం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి భావనను, జాతీయ గర్వాన్ని మరింత బలోపేతం చేస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కోట్లాది మంది పౌరులు త్రివర్ణ పతాకంతో అనుసంధానమవుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా త్రివర్ణ పతాకంతో ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గర్వాన్ని చాటుకునే ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎనీమియా ముక్త భారత్ అభియాన్పై జాతీయ కార్యశాల న్యూఢిల్లీలో జరుగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ కార్యశాలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ మాట్లాడుతూ, రక్తహీనత సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు వివిధ ఆరోగ్య కార్యక్రమాల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. మెరుగైన సమన్వయంతో కూడిన జోక్యాలు, స్క్రీనింగ్ కార్యక్రమాలు, సేవల పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. గర్భధారణ దశకే పరిమితం కాకుండా చిన్న వయసు నుంచే పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా రక్తహీనత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన PMRKVY కృషోన్నతి యోజన KY కింద రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 605.71 లక్షల రూపాయల నిధుల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ఈ మొత్తం కేటాయింపుల్లో రాజస్థాన్కు 340.59 కోట్ల రూపాయలు, తెలంగాణకు 265.12 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వ్యవసాయ అభివృద్ది, రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణ శివారులో ఉన్న గురుద్వారాలో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఈరోజు కిర్పాన్తో దాడి జరిగింది. నిహాంగ్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో బాదల్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అకాలీదళ్ పార్టీ నాయకులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం వేదికగా 4 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. U23 సీనియర్ విభాగాల్లో భారత ఫెన్సింగ్ బృందం అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 35 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణం, 8 రజతం, 14 కాంస్య పతకాలున్నాయి. ఈ పోటీల్లో భారత క్రీడాకారులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఓవరాల్ టైటిల్ను అందించారు. వాతావరణం. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. హర్యానా, చండీగఢ్, జాతీయ రాజధాని ఢిల్లీలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం కారణంగా

0: వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రుతుపవన ధ్రువుని సాధారణ స్థానం కంటే దక్షిణంగా కొనసాగుతోందని, దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఐఎండీ పేర్కొంది. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. న్యూఢిల్లీలో గత ఏడాది నవంబర్లో జరిగిన ఎర్రకోట ఉగ్రదాడికి అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS కారణమని అధికారికంగా నిర్ధారించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఉగ్రవాద నిరోధక ఆంక్షల పర్యవేక్షణ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ భారీ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత ముద్రాలు అంటారు. నాగమల్లి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం వేటూరి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు విన్న ఈ పాట మౌనగీతం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. చివరిగా నాలుగు స్తంభాల ఆట, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం వేటూరి.

ఆకాశవాణి చిట్టి తల్లి రూపకం రూపకల్పన నిర్వహణ శ్రీమతి మొంజులూరి కృష్ణకుమారి గేయరచన శ్రీమతి డి సుజాతాదేవి సంగీత సహకారం శ్రీమతి శిష్లా శారద నిర్మాణ సహకారం శ్రీయుతులు బేతా రామసూర్య ప్రకాశరావు ఎలిసల నాగేశ్వరరావు వినండి చిట్టి తల్లి రూపకం

புந்திரோ பானம் உண்டுதா சித்தி நூறு முந்து ஏஞ்சுரா దానికి కడుపునో కాయ కాత్తే చూసి కన్ను మూతా.

మేము యాంటీనేటల్ చెకప్స్ కోసం స్లమ్ ఏరియాస్లో తిరుగుతూ ఉంటామండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే గర్భిణీల్లో చాలామంది చిన్న వయసు గర్భిణీలు వస్తూ ఉంటారు. 13 ఏళ్లకు పెళ్లి అవగానే వెంటనే గర్భం ధరించిన వాళ్ళు వస్తూ ఉంటారు. అంత తొందరగా ఎందుకు పెళ్లిళ్ళు చేస్తున్నారు మీరు ఇంత చిన్న వయసులో? వాళ్ళంటే ఏమిటో కూడా వాళ్ళకి తెలియని వయసులో ఎందుకు పెళ్లిళ్ళు చేస్తున్నారు అంటే, లేదండి చేయకపోతే ఈ పిల్లలు చెడుదారి పడతారేమో అని భయం. అది కాకుండా మా సాంప్రదాయం అండి, అన్నేళ్ళు పిల్లల్ని పెళ్లిళ్ళు చేయకుండా ఉంచం అని ఆ తల్లులు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితులు వీటికి చాలా దోహదపడుతూ ఉంటాయి. పక్కింటి వాళ్ళకి చేసేశారు, మా అమ్మాయికి ఇంకా అవ్వలేదండి అని చెప్తూ ఉంటారు. సరే పెళ్లి చేశారు, కనీసం మీరు మీ పిల్ల వెంటనే తల్లి కాకుండా గర్భం ధరించకుండా కొంత జాగ్రత్తలు, ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అంటే ఈ పిల్స్ టాబ్లెట్స్ వాడటం కానీ, లేకపోతే లూప్ వేయించుకోవటం కానీ, ఇంకేదైనా నిరోధులు వాడటం కానీ, ఏదైనా వాడండి అని వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళు వినరు. మీకు చేతనైతే వాళ్ళకి తొందరగా గర్భం వచ్చేలా చెయ్యమ్మా, లేకపోతే నువ్వు వెళ్ళిపో అని చాలా నిర్మోహమాటంగా చెప్తారు.

అసలు ఆ చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళ బుగ్గల్లో మన మొహం కనపడుతుందేమో అనిపిస్తుంది. అంత పాలుగారే చెక్కిళ్ళు గల పిల్లలు, వాళ్ళకి లిక్కిలిక్కిగా చిన్న చిన్నగా 1 కేజీ 1.5 కేజీ అలా లో బర్త్ వెయిట్ పిల్లలు, వాళ్ళ అనారోగ్యంతో ఉండటం, ఇవి చూస్తుంటే అసలు మనం ఏ కాలంలో ఉన్నామని కూడా భయం వేస్తూ ఉంటుంది. ఈ చిన్నపిల్లలని తల్లులు అవ్వటం ఒక్కటే వాళ్ళకి, ఎంతసేపు మా అమ్మాయి పెళ్లి చేసేసాం, ఏడాది తీరేసరికి బిడ్డ పుట్టాలి అని ఆలోచిస్తున్నారే కానీ దానివల్ల ఆ పిల్లకి ఆరోగ్యం, రక్తక్షీణత, తనకి తనకే ఆరోగ్యాన్ని చూసుకునే శక్తి లేని పిల్ల ఈ డెలివరీ వల్ల ఇంకా క్షీణించిపోతుంది. అదే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఆరోగ్యవంతమైన పుష్టికరమైన ఆహారం తీసుకోవటానికి కూడా దోహదం చేయదు. వాళ్ళు ఏంటంటే ఏదో కారాలు పెట్టడం, ఏదో తినేసాం, ఏదో డెలివరీ అయిపోయింది, మళ్ళీ 3 నెలలు ఆ పిల్లకి ఒక్కోసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బయట రాకుండానే మళ్ళీ 2వ సారి గర్భిణి అయిపోతుంది.

చిన్నపిల్లలకి చాలా తొందరగా పెళ్లి చేయటం అనేది నివారించడానికి ఎంతో కృషి జరుగుతుంది. వాళ్ళని యంగ్ మదర్స్ హెల్త్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ కింద ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. ఈ యంగ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాంలో లక్ష్యాలు మూడుగా ఉన్నాయి. ముందు అసలు ఆ అమ్మాయి తొందరగా తల్లి కాకుండా ఉండేందుకే అడ్డుకోవాలి. దానికి కావాల్సింది ముందు తొందరగా వివాహం చేయకుండా ఉండటం, చిన్న వయసులో వివాహం చేయకుండా ముందు ఆపటం, ఆపటానికి ప్రయత్నం. ఒకవేళ వివాహం చిన్నతనంలోనే మా సాంప్రదాయం అంటూ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఉండే మన కుటుంబ నియంత్రణ పద్ధతులన్నింటినీ చక్కగా అవగాహన కలిగేలాగా వీలైనంత ఇదిగా చెప్పి వాళ్ళ చేత ఏదో ఒకటి వాడించేలా చేసి వెంటనే గర్భం రాకుండా చూడటం. ఒకవేళ మొదటిసారి గర్భం వచ్చిందంటే కనీసం డెలివరీ అయిన తర్వాత సెకండ్ డెలివరీ ఇమీడియట్గా రాకుండా, అంటే సెకండ్ చైల్డ్కి మొదటి బిడ్డకి రెండో బిడ్డకి కొద్దిగా గ్యాప్ ఉండేలాగా ఈ టెంపరీ మెథడ్స్ అన్ని వాడమని చెప్పటం, ఇది రెండో లక్ష్యం. అది కూడా ఫెయిల్ అయింది అనుకోండి, కనీసం ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఇంకా జనాభా కనీసం పెరగకుండా, ఆ అమ్మాయి ఆరోగ్యం ఇంకా క్షీణించకుండా ఇద్దరు బిడ్డల తర్వాత పర్మనెంట్ మెథడ్స్ ద్వారా కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పటం, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఇలాంటివన్నీ చేయటం ద్వారా పర్మనెంట్గా ఇంకా కనీసం అప్పటి నుంచైనా ఆ అమ్మాయి ఆరోగ్యం కొంచెం పుంజుకొని కనీసం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆరోగ్యవంతమైన జీవితం తను బిడ్డలు గడిపేలాగా ప్రయత్నం చేయటం. ఈ ప్రోగ్రాం వలన ఈ వయసులో ఉండే తల్లులు తెలుసుకొని ఓహో ఇవి పరిస్థితులని అవగాహన చేసుకుని తన పిల్లలను బడికి పంపటం, ఇలాంటి పరిస్థితులు తన పిల్లలకి మళ్ళీ ఎదురుకాకుండా చూడటం, వాళ్ళని చక్కటి భావి పౌరులుగా తీర్చిదిద్దటానికి వాళ్ళలో చాలా మార్పు కనపడుతుంది.

0: చిట్టి తల్లి రూపకం మీరింతవరకు విన్నారు. రూపకల్పన నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, గేయరచన శ్రీమతి డి సుజాతాదేవి, సంగీత సహకారం శ్రీమతి సిస్లా శారద, నిర్మాణ సహకారం శ్రీయుతులు బేతా రామసూర్య ప్రకాశరావు, ఎలిసల నాగేశ్వరరావు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ సివిఎస్ ఉత్తరలక్ష్మి, శ్రీమతి కృష్ణకుమారి, శ్రీమతి ఎస్ రాజ్యలక్ష్మి, శ్రీమతి డి మాధవీ కృష్ణ, కుమారి డివిబివి శ్రీదేవి, కుమారి యు సునీత. వాతి సహకారం శ్రీయుతులు అంపోలు మురళీకృష్ణ, శ్రీహరి, కె కృష్ణ, వి నాగరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: శ్రోతలకొక్క గమనిక. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31 ఆగస్టు 2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31 అక్టోబర్ 2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application-form-login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. గమనిక విన్నారు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాత మధుర గీతాలు వింటారు. మంచు పల్లకి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.